శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 24వ రోజు, క్రీస్తు శకం 1926 సంవత్సరం, జూలై నెల 15వ తేదీ బుధవారం, నిలయంలో సమయం 5:58:50. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రబోధ గీతం వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇంతవరకు భక్తిరంజని భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు విన్నారు. సమయం 6:30 కావస్తుంది. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇరవయో శతాబ్దంలోని యోగుల పరంపరలో అరవిందునికి విశిష్టమైన స్థానం ఉంది. అందుకు కారణం ఆయన ప్రతిపాదించిన పూర్ణ యోగ సిద్ధాంతం. ఇది తత్పూర్వం వచ్చిన తాత్విక ఆలోచనాధోరణి కన్నా కొంత విలక్షణమైనది మాత్రమే కాదు, పరిపూర్ణమైనదిగా కూడా కనపడుతుంది. అరవిందుని బాల్యం, విద్యాభ్యాసం విదేశాలలో జరిగినా ఆయన భారతీయ ఆత్మ సజీవంగానే ఉంది. ఇండియాకు రాగానే తన జీవన కార్యం ఏమిటో గ్రహించగలిగారు. కొంతకాలం ముమ్మరంగా భారత స్వాతంత్రం కోసం అతివాద కార్యకలాపాలు సాగించారు. ఆలీపూర్ బాంబు కేసులో అరెస్టు చేయబడి జైలులో ఉండగా ఆయనకు వాసుదేవ సాక్షాత్కారం లభించింది. అప్పటి నుండి అరవిందుని జీవన కార్యంలో పరిణామం సంభవించింది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి సమస్త మానవాళిలోనూ పరిణామం తెచ్చే మౌలిక సత్యం కోసం అన్వేషణ ప్రారంభించారు. అరవిందులు 1872 ఆగస్టు 15 కలకత్తాలో జన్మించి 7వ ఏటనే విద్యాభ్యాసానికై విదేశాలకు వెళ్లారు. ఫలితంగా గ్రీక్, లాటిన్, ఇంగ్లీష్ భాషల్లో ఆయనకు అపారమైన పాండిత్యం లభించింది. భారతదేశం వచ్చాక వందేమాతరం, కర్మయోగి వంటి పత్రికలు నడిపి జాతిని చైతన్యవంతం చేశారు. అయితే వారు పాండిచ్చేరి వెళ్లిన తర్వాత నడిపిన ఆర్య పత్రికలోని ఆధ్యాత్మిక సాంస్కృతిక రచనలు తమ తాత్విక చింతనలో సమూలమైన మార్పును తెచ్చాయి. ఆయన దృష్టిలో భారతదేశం అంటే ఒక జడపదార్థం కాదు, ఇదొక సజీవ శక్తి స్వరూపం, లోకమాత, ఆదిపరాశక్తి. ఆయన రాజకీయాలలో ఉండగానే భవానీ మందిరం అనే ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. దాని సారాంశం కూడా ఇదే. ఇది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. జాతీయవాదం అంటే కేవలం వలస ప్రభుత్వాన్ని పారద్రోలడం, సామ్రాజ్యవాద దేశాలపై పోరు సల్పడం అనే అర్థం అరవిందులు చెప్పలేదు. వారి దృష్టిలో స్వాతంత్రం అంటే శాశ్వతమైన, అత్యంత సనాతనమైన, సార్వదేశిక, సార్వకాలికమైన భారతీయ జీవన మూల్యాలను పునఃప్రతిష్ఠించడమే. అరవిందుడు కోరింది కేవలం పరాయి పాలకులను పంపివేసే రాజకీయ స్వాతంత్రం కాదు. వారు ప్రతిపాదించింది సాంస్కృతిక

0: స్వాతంత్రం. దీని తర్వాత అరవిందుల ఆధ్యాత్మిక ధోరణిలోని నూతన అంశాలు కొన్ని ప్రతిపాదన చేసినవి పరిశీలించాలి. ఈ పరంపరలో వారు రచించిన గ్రంథాలే లైఫ్ డివైన్, సావిత్రి వంటివి. ఆధ్యాత్మికత్వం అంటే ఏదో పూజా పునస్కారాలకు మాత్రమే పరిమితమైన ఒక ఆచారకాండ కాదు, మొత్తం జీవితాన్ని దివ్యమయంగా మార్చుకోవడానికి అది ఒక లక్ష్యం. దివ్యజీవనం మొత్తం శరీరంలో, మనస్సులో, బుద్ధిలో సమగ్ర పరిణామం తీసుకొని వస్తుంది. సావిత్రి మనకు బాగా తెలిసిన ఒక పురాణగాథ. దీనిని వారు ఒక కథగా కాక ఒక సింబల్ అంటే సంకేతంగా స్వీకరించారు. అందలి అశ్వపతి, సావిత్రి, సత్యవంతుడు ఇవన్నీ నూతన ఆధ్యాత్మిక ఉషోదయ సంకేతాలు అని అరవిందులు వివరించారు. మన ప్రాచీనులు అనేక విషయాలను సాంకేతికంగా ప్రవచించారు. వేదాలు కూడా అలాంటివే. అందులోని నమకంలో, చమకంలో, నాకు కందిపప్పు కావాలి, పెసరపప్పు కావాలి అనే మంత్రాలకు అర్థం చెప్పుకోవడం అజ్ఞత అని అనిపించుకుంటుంది. వేదంలోని అశ్వ, ఉక్ష, సరస్వతి వంటి శబ్దాలను లౌకికంగా గుర్రము, ఎద్దు, నది అని అర్థం చెప్పుకోవడం తెలివి తక్కువతనం. ఈ కారణం చేతనే వేదము వంటి సర్వోన్నతమైన సత్యగ్రంథము విదేశీయుల చేత దుర్వ్యాఖ్యానాలు చేయబడింది. దాని భారతీయ పండితులు కూడా అనుసరించారు. అరవిందుని వ్యాఖ్యానం తత్పూర్వం వచ్చిన సాయణ, దయానంద వ్యాఖ్యానాల కన్నా, భాష్యాల కన్నా విశిష్టమైనది. యాస్కుడు చెప్పిన మూడు అర్థాలలోనూ అరవిందునిది తృతీయార్థం. అశ్వ అంటే గుర్రం కాదు, ఊర్ధ్వగమనం గల తేజస్సు. ఉక్షశబ్దం లౌకికమైన ఎద్దు కాదు, అది ధర్మానికి, జ్యోతిస్సుకు సంకేతం. సరస్వతి అంటే యౌగిక కుండలిని శక్తి. ఇలా అరవిందుల భాష్యం సాగింది. అరవిందుని పూర్ణయోగం గూర్చి ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. అరవిందుని పూర్ణయోగం ప్రకారం రాబోయే మానవుడు మహనీయుడు. అతడే సుప్రోమ్యాన్, అనగా మహామానవుడు. ఈ అవతరణకు దైవీ శక్తులు పైనుండి కిందికి వస్తుంటే భౌతిక శక్తులు కింది నుంచి పైకి ఎదుగుతాయి. ఈ రెండు మానస కమలంలో సంగమిస్తాయి. దీనికే అసెండ్ అండ్ డిసెండ్ అని పేరు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ ముదికొండ శివప్రసాద్ గారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:30. పొలం కబుర్లు వింటారు.
3: రైస్ సోదరులకు నమస్కారం, కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో వరిలో ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భూసార పరిరక్షణకు, ఉత్పత్తి అధిగమించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు లేదా జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందజేయాలి. వీటిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25% వరకు నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. వరి మాగాణాల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసరు లాంటి పచ్చి రొట్టె పైరును 50% పూతకు వచ్చినప్పుడు కలయి దున్నడం వల్ల భూసారం బాగా పెరగడమే కాక సుమారు 20-25% నత్రజని, పొటాషు, భాస్వరంలు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఇక సజీవ ఎరువులైన నీలి పచ్చనాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10-20% వరకు తగ్గించుకోవచ్చు. నీలి పచ్చనాసు శైలాలు, నాచు వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకు 10 కిలోల నత్రజని పైరుకు అదనంగా చేకూరుతుంది. ఇంకా నాచు నేలను కలిపినట్లయితే సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరి నాట్లు వేసిన 7-10 రోజుల్లో మధ్యలో మడిలో పల్చగా నీరు నిలవగట్టి ఎకరాకు 4 కిలోల నాచుపొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చల్లుకోవాలి. అజోల్లా, ఇది దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పల్చగా నీరు నిలవగట్టి 100 కిలోల నుంచి 150 కిలోల వరకు అజల్లా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో కలిగి దున్నాలి. అలా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చి రొట్ట మరియు 12 కిలోల నత్రజని నేలకు చేరవేస్తుంది. ఇంకా అజిటోబాక్టర్, ఇది ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలా లేదా ఒక

కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపైలు చల్లుకోవాలి. దీనివలన ఒక ఎకరాకు 8 నుంచి 16 కిలోల నత్రజని పైరుకి అందుతుంది. ఇంకా అజోస్పైరిల్లం, దీన్ని కూడా అజిటిని బ్యాక్టీరియా వల్లే వాడాలి. ఫాస్ఫో బ్యాక్టీరియా, ఇది కూడా భాస్వరపు జీవన ఎరువు. ఇది భూమిలో లభ్యం కాని స్థితిలో భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనం కంటే దాంతోపాటు 200 నుంచి 400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరా నేలలో వేసుకోవాలి. యూరియాని 3 సమభాగాలు చేసి 35 కేజీలు నాటేదానికి ముందు దమ్ములోను, 35 కేజీలు దుబ్బ చేసే దశలోను, 35 కేజీలు ఈ అంకురం వచ్చే దశలోను బురద పదంలో మాత్రమే సమానంగా వెదజల్లుకోవాలి. 36 నుంచి 45 గంటల తర్వాత, అంటే సుమారు 1.5-2 రోజుల తర్వాత పలుచగా నీరు కట్టుకోవాలి. ఎస్ఎస్పి 150 కేజీలు మరియు 13 కేజీల పొటాష్ ఎరువును కలిపి దమ్ములో వేసుకోవాలి. ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో 20 కిలోల వరకు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. సగభాగమైన 14 కేజీల పొటాషియంను విత్తనం, అంటే ఈ బీజం ఏర్పడే దశ, అంకురం ఏర్పడే దశలో మిగతా భాగాన్ని వేసుకుంటే రోగాన్ని తట్టుకునే శక్తి వస్తుంది, మరి నాణ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి వరిలో ఎరువుల యాజమాన్యం ఈ విధంగా పాటించుకోవాలి. ఇక పొద్దుతిరుగుడు పంటలో యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పొద్దుతిరుగుడు పంటలో విత్తనం రకాల విషయానికి వస్తే ఎల్ఎస్ఎఫ్హెచ్ 171, డిఆర్ఎస్హెచ్ 1, కేవీఎస్హెచ్ 44 ఈ రకాలు కానీ మనం విత్తుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు విత్తాలి అనే విషయానికి వస్తే రబీ, ఈ రబీలో నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో విత్తుకుంటే మంచిది. వరి తర్వాత పొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబరు ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు మనం విత్తే సమయంగా ఎంచుకోవాలి. ఈ విత్తే టైం ఆ నూనె యొక్క నాణ్యత పెంచుతుంది, కాబట్టి మనం దీనికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పువ్వు వికసించే మరియు విత్తనం గట్టిపడే ఈ సమయంలో ఎక్కువ పగలు 12 గంటలు ఉంటే మంచిది. అట్లాగే సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం కూడా ఎక్కువగా వస్తుంది. ఏవేవి ఈ పొద్దుతిరుగుడు పంటకు అనువైన నేలలు అంటే ఉదజని సూచి 6.5 నుంచి 8.0, ఈ మధ్యలో ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనువైనట్టుగా మనం గుర్తుంచుకోవాలి. ఆమ్ల, చౌడ మరియు మురుగునీరు వసతి లేని నేలలు ఈ పంటకు సాగుకి పనికిరావు. ఎంత వాడుకోవాలి అన్న విషయానికి వస్తే ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. మరి ఈ విత్తనాన్ని మనం శుద్ధి చేసుకోవాలి కదా. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుల నివారణకు సాఫ్, అంటే కార్బనిజం 12%, మ్యాంకోజాబ్ 63%, ఈ రెండు కలిపి 2 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక నెక్రోసిస్ వైరస్ అధికంగా ఉండే ప్రాంతాల్లో అయితే 1 కిలో విత్తనానికి థయోమిక్సామ్ 4 గ్రాముల మందు లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ అనే మందు మనం బాగా పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే దూరం ఈ విషయానికి వస్తే తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అయితే బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండాల. కుదురుకి 2 నుంచి 3 విత్తనాలు నాటుకోవాలి. ఇక ఈ నాటేసిన విత్తనం పలిచం చేసేది ఎలా అంటే 10 నుంచి 15 రోజుల తర్వాత కుదురుకి ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసేయాలి. మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందేందుకు ఇప్పుడు ఈ పలుచం చేయటం వల్ల అప్పుడు అది దోహదపడుతుంది. ఎరువులు ఏమేమి వేసుకోవాలి అన్న విషయానికి వస్తే ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే సమయంలో 2 నుంచి 3 వారాల ముందే వేసుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు చేయబడిన మోతాదులోనే పోషకాలు వాడుకోవాలి. నత్రజని మొదటి దఫ విత్తేటప్పుడు 50%, అంటే 26 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పొటాష్ని 20 కిలోల ఆఖరి దిక్కులో వేసుకోవాలి. గంధకం తక్కువకున్న నెలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో 55 కిలోలు ఎకరాకు వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు మనం పొందవచ్చు. విత్తిన 30 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో, అంటే 25%, 13 కిలోల యూరియా వేసుకోవాలి. 3వ దఫాగా 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో, అంటే 25%, అంటే 13 కిలోల యూరియా వేసుకోవాలి. పైరు ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పైరు పైన పిచికారీ చేస్తే గింజలు బాగా కడుతాయి. లేదా ఆఖరి దిక్కులో 8 కిలోల బోరిక్ అమ్లాన్ని వేస్తే అధిక దిగుబడి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే 4 నుంచి 6 తళ్ళు పంటకు అవసరం. మొగ్గ తొడిగే దశ, పుష్పం వికసించే దశ మరియు గింజి కట్టే దశ నీటి తళ్ళుకు కీలకమైన రోజులు.
ఇక వీటిలో కూడా కలుపు నివారణ ఉంటుంది.

0: విత్తే వీటిలో కలుపు నివారణ విషయానికి వస్తే, విత్తిన వెంటనే 1 లీటర్ నీటికి 5 మిల్లీల పెంటిమిథాలిన్ 30% ఈసి లేదా అలాకోర్ 50% లేదా అలాకోర్ 50% ఈసి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ పొద్దుతిరుగుడు పంటలు పక్షులు బెడద ఎక్కువ కాబట్టి పైరును పెద్ద కమతాల్లో వేసుకోవాలా. మెరుపు రిబ్బన్లు పైరుపైన అడుగడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బన్లపై పడే విధంగా ఉత్తర మరియు దక్షిణ దిశగా కట్టుకోవాలా. శబ్దం చేయడం వల్ల ఈ పక్షులు వీటిపైన వాలవు. దిష్టిబొమ్మలను ఉపయోగించి కూడా పక్షుల్ని బెదరగొట్టచ్చు, పారదోలచ్చు. ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ పాటించి రైతు సోదరులు తమ పంటల్లో అధిక దిగుబడి పొందాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.

శ్రోతలు, ఈరోజు సాయంత్రం 7:15 పల్లెసీమల కార్యక్రమంలో గేదెల పునరుత్పత్తి యాజమాన్యంలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ ఏ తేజ గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటక అభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్తు శాఖలో అంబులెన్సు సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీశాఖ మంత్రి గిరిరాజు సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచి వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్రమంత్రి, తెలుగు

కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2026 ద్వారా రాష్ట చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖ

0: రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రతి నెల ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనవి చేస్తాను. ఈ వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచనలు చేశారని చెప్పేసి మనవి చేస్తాను.
0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6,248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1,638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు. ఇందులో
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
4: పరిస్థితులు అనుగుణంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికీ 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరిలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ కి ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సిఎన్జీ బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2030-31 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకుని 8,500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
0: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజీ గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో హైదరాబాద్లో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిదశలో ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1,000 వరకు ఎల్ఐజీ గృహాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 43,30,000 మంది విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 2,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి

0: అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. భారత బ్రిటన్ దేశయోః మధ్యే వ్యాపక ఆర్థిక వ్యాపార సంధిః అద్య ప్రవర్తతే. తేన సహ సామాజిక సురక్షా సంధిరపి యా డిసిసి ఇది ద్విగుణ అంశదాన సంధిః నామ్నా ప్రసిద్ధః క్రియాన్వితో జాతః. అనేన బ్రిటన్ దేశే కార్యరతేభ్యః భారతీయ వ్యావసాయికేభ్యః కార్యావసరాః ప్రతిస్పర్ధా సామర్థ్యం చ వర్ధిష్యంతే. ఏషః సంధిః తావత్ బ్రిటన్ దేశస్య విపణ్యాం 99% యావత్ శుల్కశ్రేణీషు భారతీయ వస్తూనాం శూన్యసీమాశుల్కం సునిశ్చీకరోతి, యేన భారతీయ నిర్యాతస్య సంవర్ధనం భవిష్యతి. నవదిల్ల్యాం హ్యః వార్తాహరాన్ సంబోధయన్ వాణిజ్య సచివః రాజేశ అగ్రవాలః ఇతం సంధిం భారతస్య వ్యాపార వికాసే మహత్వపూర్ణం సోపానం ఇతి అవర్ణయత్. ప్రశాసనేన నిగదితం యత్ తైః పశ్చిమేషియా క్షేత్రస్య ఘటనాక్రమస్య సూక్ష్మావలోకనం విధీయతే. భారతేన హోర్మూజ్ జల సంధి మధ్యస్థాత్ సురక్షిత అబాధిత నౌవహనస్య అథ వాణిజ్య ప్రవాహస్య ఆహ్వానం పునః విహితం. నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయస్వాలః ప్రావోచత్ యద్ వైశ్విక స్తరే జనానాం ఆర్థిక ఊర్జా సురక్షాం సునిశ్చేతుం ఏతత్ పరమావశ్యకం వర్తతే. మంత్రాలయేన ఇరాన్ దేశస్య ఉపాభియాన ప్రముఖం సమాహూయ ఏకం వక్తవ్యం ప్రకాశితం. శ్రీ జయసవాలః ప్రోక్తవాన్ యత్ ప్రశాసనేన తెహరాన్ ప్రశాసనాయ స్వకీయ గభీరా చింతా ప్రకటయ్య తత్ర దురాపన్నానాం ఘటనాక్రమాణాం తీవ్రా నిందా విహితా. అస్మిన్ ఆక్రమణే ఏకస్య భారతీయస్య అమూల్యం జీవనం వినష్టం, బహవః భారతీయ నాగరికాః చ వ్రణితాః సంజాతాః, యేషు కేచన గంభీరాః సంతి. ప్రవక్తా అవోచత్ యత్ భారతేన ఇరానం విరుద్ధ్య స్వకీయః దృఢ విరోధః ప్రకటితః, సహైవ ఏతాదృశానాం ఆక్రమణానాం సద్యః రోధనాయ బలం చ ప్రదత్తం. అనేనైవ సహ తేనోదీరితం యత్ క్లేశ శమనాయ ఉభయ పక్షాభ్యాం వార్తామంచే సమాగత్య సంవాద రాజనయయోః మార్గం అనుసరణీయం, యేన పశ్చిమేషియా క్షేత్రే పునః శాంతిః స్థిరతా చ సంభవేత్. విత్తీయాపరాధ నిరోధకేన ప్రవర్తన నిదేశాలయేన మహాదేవ్ ఆభాసీయ ద్యూత్ తంత్రాంశ సంబద్ధే కథిత ధన శోధన ప్రకరణే ఏకస్యాః ప్రశాసనేతర తంత్రాంశ విత్తీయ ప్రౌద్యోగికీ సంస్థాయాః అధ్యక్షః నిగృహీతః. केन्द्रीयाभिकरणेन

0: चिरमेव तस्य अध्यक्षस्य तस्य कुटुम्बीनाम् अथ तेन स्वयं सञ्चालितानां नियन्त्रितानां च विभिन्नानां व्यावसायिक प्रतिष्ठानां चत्वारिंशदधिक नवशत कोटितोप्यधिक रूप्यकाणां स्थावर जंगम सम्पत्तिः विधिवत् कुण्ठिता। असमराज्ये विनाशकारिणः जलाप्लावनस्य स्थितिः अद्यापि नितरां संकटमयी वर्तते, येन राज्यस्य षट्सु अपि जनपदेषु 37,000+ जनाः अत्यन्तं दुष्प्रभाविताः। शोकाकुले अस्मिन् संकटावधौ शोणितपुर जनपदस्य चारिद्वार मण्डले जले निमज्जनात् एकः जनः पञ्चत्वं गतः। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य बिहार ओडिशा राज्ययोः अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना प्रकटिता। ऋतुवैज्ञानिकैः इदमपि संसूचितं यत् ईदृशी एव संकट स्थितिः उत्तर पूर्व भारते, छत्तीसगढ़ झारखण्ड पश्चिम बंगाल राज्येषु च श्वः यावत् अश्रान्तं प्रवर्तयिष्यते। पुरुषाणाम् एकदिवसीय अन्ताराष्ट्रिय क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ त्रिस्पर्धानां श्रृंखलायाः प्रथमे द्वन्द्वे बर्मिंघम नगरस्य एस्बेस्टन क्रीडांगणे भारतेन इंग्लैंड दलं 6 पराजितम्। अक्षर पटेलः स्वस्य उत्तम प्रदर्शनाय स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మా కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరంలో మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం గురించి విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. అనంతరం వైద్య విజ్ఞానం కార్యక్రమంలో దంత సమస్యలు కారణాలు చికిత్స గురించి డాక్టర్ సిహెచ్ సుమన్ గారితో పరిచయం. పరిచయకర్త ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి శ్రీ డి మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 10:00 12:40, 1:30, 2:30, 3:10 వివిధ భారతీయ ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం, వరల్డ్ యూత్ స్కిల్ డే గురించిన వివరాలు వింటారు. 6 గంటలకు ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటారు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 పల్లెసీమల కార్యక్రమంలో గేదెల పునరుత్పత్తి యాజమాన్యంలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ ఏ తేజ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు, 8:40 చిత్రకుసుమాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. మేడం ఆకాశవాణి సమయం 7:05 వస్తుంది తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో వందలాది మంది బడిపిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్కు తెలియజేస్తుందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్ధమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
2: पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन, दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां की सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है और निहत्थे नागरिक के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिमाण स्वरूप
1: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ను పూర్తిగా బాధ్యులు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తుంది.

సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలకు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సంక్షేమ కార్యక్రమాల వివరాలు, తరువాత

0: ఉందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని రవాలాకోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి యూనిఫామ్లో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్లజెండాలు ఊపుతూ అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూకాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబీడియం ఈ క్రిటికల్ మినరల్స్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక, పోటీతత్వ, మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని చెప్పారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document reflecting judicial thought shaped by experience, constitutional discipline and public responsibility. The title The Voice of Justice is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional trust.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేకేమినా, జల్ సేవ అంకళన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000 పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు.

శాస్త్రీయ పరిశోధనలు సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 నెలల సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీ గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ పోర్లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్బెక్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో T20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీరు మా తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు వినండి.

0: ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరంలో మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం గురించిన విశేషాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం వైద్య విజ్ఞానం కార్యక్రమంలో వైద్య విజ్ఞానం కార్యక్రమం ఉంటుంది. దంత సమస్యలు, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ సుమన్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో ముందుగా వినండి. స్వాతంత్ర సమరంలో భారత స్వాతంత్ర సమరంలో మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం గురించిన విశేషాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల.
3: శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో 1916 లక్నో ఒప్పందం ద్వారా భారత జాతీయోద్యమంలో ఏర్పడిన ఐక్యత గురించి తెలుసుకున్నాం కదా.

0: ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక మహత్తర సంఘటన చోటు చేసుకుంది. అదే మొదటి ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం ప్రధానంగా యూరప్లో జరిగినప్పటికీ దాని ప్రభావం భారతదేశంపై కూడా గణనీయంగా పడింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతో పాటు భారత స్వాతంత్రోద్యమం కూడా క్రొత్త మలుపు తిరిగింది. ఈనాటి కార్యక్రమంలో మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశంపై, అలాగే భారత స్వాతంత్రోద్యమంపై చూపిన ప్రభావాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఆ సమయంలో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండడంతో యుద్ధంలో భారతదేశం కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. లక్షలాది మంది భారతీయ సైనికులు ఆసియా, ఆఫ్రికా, యూరప్ ప్రాంతాల్లో యుద్ధ సేవలు అందించారు. అదేవిధంగా ఆర్థిక వనరులు, ముడిసరుకులు, ఆహార ధాన్యాలు కూడా యుద్ధ అవసరాల కోసం వినియోగించారు. భారతీయ నాయకులలో చాలామంది యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరిస్తే యుద్ధ అనంతరం భారతీయులకు మరింత రాజకీయ హక్కులు, స్వపరిపాలన దిశగా సంస్కరణలు లభిస్తాయని ఆశించారు. భారతదేశంపై ప్రభావం విషయానికొస్తే గనక యుద్ధ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నుల భారం అధికమైంది, ద్రవ్యోల్బణం కారణంగా సాధారణ ప్రజల జీవనం కష్టతరమైంది. రైతులు, కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అదే సమయంలో కొన్ని దేశీయ పరిశ్రమలకు అభివృద్ధి అవకాశాలు కూడా లభించాయి. విదేశీ దిగుమతులు తగ్గడంతో భారతీయ పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. స్వాతంత్రోద్యమంపై ప్రభావం పరిశీలిస్తాం. మొదటి ప్రపంచ యుద్ధం భారత స్వాతంత్రోద్యమాన్ని మరింత చైతన్యవంతం చేసింది. యుద్ధంలో భారతీయులు చేసిన సేవలకు తగిన రాజకీయ గుర్తింపు లభిస్తుందనే ఆశ పెరిగింది. అయితే యుద్ధం ముగిసిన తర్వాత భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వెంటనే స్వపరిపాలన లభించకపోవడంతో అసంతృప్తి పెరిగింది. ఈ పరిస్థితి భారత జాతీయోద్యమానికి కొత్త ఊపునిచ్చింది. ప్రజల్లో రాజకీయ చైతన్యం మరింత విస్తరించింది. స్వపరిపాలన కోసం డిమాండ్ బలపడింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశానికి ఒకవైపు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టగా మరోవైపు రాజకీయ చైతన్యాన్ని గణనీయంగా పెంచింది. భారతీయుల సేవలు, త్యాగాలు వారికి మరింత రాజకీయ హక్కులు ఉండాలి అనే భావనను బలపరిచాయి. ఈ కాలంలో భారతీయుల ఆశలు, ప్రభుత్వ చర్యల మధ్య ఏర్పడిన అంతరం జాతీయోద్యమానికి కొత్త దిశను చూపింది. మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది భారత ఆర్థిక, సామాజిక జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా స్వాతంత్రోద్యమానికి కొత్త శక్తిని అందించింది. యుద్ధ అనంతరం పరిస్థితులు భారతీయులను మరింత సంఘటితంగా స్వపరిపాలన కోసం పోరాడేలా ప్రేరేపించాయి. దాని ద్వారా భారత స్వాతంత్ర సంగ్రామం దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకునే దిశగా వేగంగా ముందుకు సాగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతీయులు రాజకీయ సంస్కరణలను ఆశించారు. అయితే ప్రభుత్వ విధానాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఇదే సమయంలో మహాత్మాగాంధీ గారు భారత జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగి చంపారణ్ సత్యాగ్రహం 1917, దీని ద్వారా రైతుల సమస్యలను అహింసా మార్గంలో పరిష్కరించే కొత్త ఉద్యమ విధానాన్ని దేశానికి పరిచయం చేశారు. రేపటి మన కార్యక్రమంలో స్వాతంత్రోద్యమం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: శ్రోతలు, ఇంతవరకు భారత స్వాతంత్ర సమరంలో మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం గురించి విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఇప్పుడు వినండి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.

0: అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: శ్రోతలు, ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వైద్య విజ్ఞానం కార్యక్రమంలో దంత సమస్యలు, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ సిహెచ్ సుమన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు.
6: శ్రోతలకు నమస్కారం. మనం వైద్య విజ్ఞానం కార్యక్రమంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వైద్యులతో మనం పరిచయ కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉంటాం. అయితే ఎన్నో విభాగాలు మనం చేశాము. మరి గుండె జబ్బులు కానివ్వండి, నరాల జబ్బులు కానివ్వండి, ఇంకా స్పైన్ కానివ్వండి, ఇట్లా క్యాన్సర్ గురించి ఎన్నో వ్యాధుల గురించి మనం ఎంతో మంది వైద్య నిపుణులతో మనం పరిచయాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. మీకు ఎంతో నచ్చాయి, వాటి వల్ల మీకు ఎంతో ఉపయోగం కూడా కలిగిందని మీరు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే ప్రధానంగా మనిషి ముఖంలో ఒక ఆకృతి రావడానికి, అలాగే మనిషి మాట్లాడేటప్పుడు, అలాగే ఇతరులతో సంబంధాలు చక్కగా ఉండాలి అంటే ప్రధానమైనటువంటి ఈ దంతాల గురించి ఎంతోమందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ దంతాలు చిన్నపిల్లలు అంటే పాల పళ్ళు దగ్గర నుంచి, అలాగే మరి సరైన వయసులో, ఏ వయసులో రావాల్సిన పళ్ళు అంటే దంతాలు ఆ వయసులో కనుక రాకపోతే ముఖం కూడా ఒక రకంగా ఉంటాము, సరైన ఆకృతి రాకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ దంతాలు వచ్చిన తర్వాత ఆ దంతాలు ఏ రకమైనటువంటి సంరక్షణ మనం తీసుకోవాలి, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏంటి పర్యవసానాలు అనే విషయాలు మనం చాలా తెలుసుకోవాలి. అయితే మనకు ఈ విషయాలు మనకు తెలియజేయడానికి వెంకటగిరి నుంచి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు వచ్చారు. వారిని అడిగి మనం ఈ వివరాలని తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సుమన్ గారు.
7: నమస్కారం
6: డాక్టర్ గారు. ప్రధానంగా చెప్పండి, అసలు దంత ఆరోగ్యం అనేది ప్రజల్లో ఏ రకంగా ఉంది అంటారు, అవగాహన

0: విధంగా ఉందంటారు.
1: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారములు. సో నోటి ఆరోగ్యం పట్ల మన దేశంలో అవగాహన చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే దేహంలో ప్రధానమైనటువంటి అవయవాలు ఒకటైనటువంటి నోటిని మనము చాలా మేర నిర్లక్ష్య దూరంలోనే ఉంటున్నాము. అన్ని రకాల వయసుల వాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి కానివ్వండి, నడి వయసుల వారు మరియు పెద్దవాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో దంత సమస్యలతోటి ఎక్కువగా బాధపడుతున్నారు. వీటన్నిటి కూడా రీజన్ ఏంటంటే దాని పట్ల పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం.
2: మీరు చెప్పేదాని ప్రకారం ఈ దంత సమస్యలు ఏమేమిటి ఉంటాయి అంటారు?
1: దంత సమస్యలు అనేవి ప్రముఖ ముఖ్యంగా దంతక్షయం, పళ్ళు పుచ్చిపోవడం కానివ్వండి, చిగుళ్ళ వ్యాధులు మరియు పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి ఎముక మెత్తబడిపోవడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం వీటితో పాటుగా ముఖ్యంగా నోటి క్యాన్సర్లు కూడా తయారవుతూ ఉన్నాయండి.
2: అంటే మరి ఈ దంత సమస్యలు, దంతక్షయం అని అన్నారు కదా, రాకుండా ఉండాలంటే మనం ఈ బ్రషింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా, రోజులో ఎన్నిసార్లు చేసుకోవాలంటారు?
1: సో నోరు అనేది చాలా ప్రధానమైనటువంటి అవయవం సార్. సో నోటి యొక్క పరిశుభ్రత మీదనే మామూలుగా చెప్పాలి అంటే కూడా ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటారు. మన యొక్క నోటి ఆరోగ్యాన్ని బట్టే మన యొక్క శారీరక ఆరోగ్యాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. సో అంత ప్రముఖమైనటువంటి నోటి యొక్క ఆరోగ్యం పట్ల మనము చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. సో అంటే రోజుకు రెండు పూట్ల విధిగా బ్రష్ చేయడము, తిన్న తర్వాత పుక్కిలించడము మరియు జంక్ ఫుడ్స్ లాంటి వాటన్నిటికి కూడా దూరంగా ఉంటూ, ముఖ్యంగా ప్రాబ్లమ్స్తో సంబంధం లేకుండా, అంటే మామూలుగా ఏదైనా కంప్లైంట్ వస్తే డాక్టర్ దగ్గర కలుస్తూ ఉంటాం మనము, అలా కాకుండా ముఖ్యంగా ఇయర్లీ వన్స్ అన్నా సరే డెంటిస్ట్ని కలుస్తూ ప్రాబ్లం రాకముందే చెక్ చేయించుకుంటూ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాలా వరకు కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు.
2: అయితే డాక్టర్ గారు, అసలు ఈ పిప్పి పళ్ళు అని అంటూ ఉంటారు కదా, అసలు అంటే ఏమిటంటారు?
1: సో పిప్పి పళ్ళు అంటే ఏమి లేదు, పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి మెయిన్ ఎనామిల్ అనేది మెత్తబడిపోవడం. సో ఈ మెత్తబడిపోవడాన్ని మనము ఎక్కువగా పన్ను పుచ్చిపోవడం కానివ్వండి, పిప్పి పళ్ళు లేదా దంతక్షయం అని పిలుస్తూ ఉంటాము. ఈ పిప్పి పళ్ళు మెయిన్ పుచ్చిపోవడానికి రీజన్ వచ్చి మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన మెయింటెనెన్స్లో లోపాలు కావచ్చు. ఇప్పుడు ఏదైనా మనం ఆహారం తీసుకున్నప్పుడు పంటి పైన పేరుకుపోతుంది, పెరిగిపోయిన తర్వాత మనం ఏదైనా తీసుకున్న వెంటనే నోరు పుక్కిలించడమో లేదంటే విధిగా బ్రష్ చేయడమో చేసినప్పుడు దానిపైన ఉన్నటువంటి పెరుగుపోయిన పదార్థాలు అన్నీ కూడా పోతాయి, మళ్ళీ కూడా నార్మల్ అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఏదైనా తిన్న తర్వాత పుక్కిలించడం కానీ బ్రష్ చేయడం కానీ పూర్తి స్థాయిలో చేయము. ద సేమ్ టైం మన నోట్లో ఉన్నటువంటి లాలాజలం కూడా ఇది పుచ్చిపోవడానికి ఎక్కువ కారణం అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే లాలాజలము ఆమ్లత్వం పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ లాలాజలానికి ఆమ్ల స్వభావం అనేది ఎక్కువ అవుతుందో, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా కంటెంట్ కూడా ఎక్కువైపోయేసి పళ్ళు పుచ్చిపోవడానికి మేజర్ కారణం అనేది అవుతుంది సార్.
2: అంటే ఎటువంటి ఆహారం వల్ల ఎక్కువగా ప్రమాదం అంటారు?
1: ముఖ్యంగా పాలు, బేకరీ ఐటమ్స్, తర్వాత నెక్స్ట్ పోతే చక్కెర నిల్వలు ఉన్నటువంటి ఎక్కువ పదార్థాలు అన్నిటి కూడా, ఈ మైదాపిండి కానివ్వండి లేకపోతే బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ఎనామిల్ని దెబ్బతీయడానికి ఎక్కువ కారణాలు సార్.
2: అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు పిల్లల్లో కూడా ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి కదండి, అయితే వాళ్ళకి ఎందుకని ఈ రకమైన సమస్యలు వస్తాయండి చిన్నపిల్లల్లో?
1: చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. జనరల్గా పిల్లలకి మనం ఏమనుకుంటామంటే పిల్లలకి ఏమున్నాయి, పళ్ళు ఊడిపోతాయి మళ్ళీ వస్తాయి కదా అనుకుంటాం సార్. కానీ పిల్లల్లో కూడా నోటి శుభ్రత అనేది బిడ్డ పుట్టిన తర్వాత 6వ నెల నుంచే నోటి శుభ్రత కూడా స్టార్ట్ అవ్వాలి సార్. ఎందుకంటే పిల్లవాడు కావచ్చు, పాప ఎవరైనా సరే, పాలు తీసుకున్న తర్వాత వాళ్ళు వెంటనే మింగరు, దాన్ని బుగ్గల్లో పెట్టుకొని సక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మింగుతూ ఉంటారు. ఈ లెవెల్లో ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆ మెకానిజంలో పాలల్లో ఎక్కువ చక్కెర శాతం ఉంటుంది. ఈ చక్కెర శాతం అనేది ఎక్కువగా లోపల స్టాక్ అయిపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయేసి చిన్నపిల్లల స్థాయి నుంచే ప్రాథమిక మన పాల పళ్ళు వచ్చినప్పటి నుంచే పిల్లలకి అన్ని పళ్ళు పుచ్చిపోయాయంటాయి. కేవలం ఏంటంటే సరైనటువంటి శుభ్రత లేకపోవడం, చిన్నపిల్లలకి ఏముంటుంది అనేసి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు. బట్ వాళ్ళకు కూడా ఏం చేయాలంటే ఆఫ్టర్ ఫీడింగ్ కానివ్వండి, చిన్న దూది ఉండని చెమ్మలో అద్ది కంప్లీట్గా గిట్టెలను కూడా తుడవాలి. అక్కడి నుంచే చిన్నపిల్లల్లో నోటి శుభ్రత అనేది మొదలవ్వాలి.
2: అంటే పళ్ళు రాకముందు నుంచే
1: ఖచ్చితంగా 6వ నెల వచ్చినప్పటి నుంచే చిన్న తడి దూది ఉండని అద్ది గిట్టెలు అన్నిటిని కూడా తుడవాలి. ఆఫ్టర్ ఫీడింగ్ ఖచ్చితంగా మదరు వేలుతోటి ఆ దూది ఉండని తీసుకొని అన్ని గిట్టెల మీద శుభ్రపరచాల్సిన అవసరం చాలా ఉంది. దీనివల్ల బ్యాక్టీరియా కంటెంట్ తగ్గుతుంది, లోపల సలైవాలో ఉండేటువంటి ఆమ్లత్వం కూడా కంట్రోల్ అయిపోతుంది.
2: ఇప్పుడు పిల్లలకు సాధారణంగా ఏ నెలలో పళ్ళు వచ్చే అవకాశం?
1: చిన్న పిల్లలకి సాధారణంగా 6వ నెల వయసు నుంచి పళ్ళు

0: పండుగ స్టార్ట్ అవుతుంది. కొద్ది మందిలో 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల ఖచ్చితంగా అన్ని పళ్ళు వచ్చేస్తాయి.
1: ఇప్పుడు పాలపళ్ళు అని అంటారు కదండి, అవి చిన్నపిల్లలు, ఆ పాలపళ్ళ నుంచే మనం ఈ దంత సంరక్షణ అనేది చేయడం అవసరం అంటారు?
0: 100 ఖచ్చితంగా అవసరం. చిన్నపిల్లలు అది ముందు నేను చెప్తాను, అది 6th మంత్ నుంచి, బిడ్డ పుట్టిన 6 నెలల నుంచే నోటి శుభ్రతను స్టార్ట్ చేస్తే చాలా వరకు చిన్నపిల్లల్లో దంతక్షయాన్ని నివారించవచ్చు. పిల్లల నుంచే ఇప్పుడు, ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే నోటి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాలి. తిన్న తర్వాత పుక్కిలించడం అలవాటు చేయాలి, రోజుకు 2 పూట్ల బ్రష్ చేయడం అలవాటు చేయాలి, సరైన ఆహార పదార్థాలు లైక్ మన జ్యూసెస్ కానివ్వండి, ఫ్రూట్స్, ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని ముందుగానే చెప్పాలి. చాక్లెట్స్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లాంటి వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయించాలి. వాళ్ళు అలా చేసినప్పుడే వాళ్ళని కూడా నోటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు చిన్నప్పటి నుంచి.
1: అయితే మరి బ్రష్ చేయడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభించాలంటారు?
0: పిల్లల్లో 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. పళ్ళన్నీ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటాయి, చాలా మేర పిల్లలకు వచ్చేసి ఉంటాయి. చిన్నపిల్లలకి కిడ్స్ బ్రష్లు ఇప్పుడు ఎన్నో అవైలబుల్ ఉన్నాయి, సో అప్పటి నుంచే చాలా తక్కువ పరిమాణంలో పేస్ట్ యూజ్ చేస్తూ వాళ్ళకి అక్కడి నుంచే బ్రష్ చేయడం నేర్పించాల్సి ఉంటుంది. మొదట పిల్లలు అలవాటయ్యేంత వరకు పేరెంట్స్ సపోర్ట్ తీసుకుని చేసుకోవడం, వన్స్ పిల్లలు ఒకసారి సెల్ఫ్గా చేసుకోగలిగిన వచ్చినప్పటి నుంచి చేయించాలి సార్. ఖచ్చితంగా 2nd ఇయర్ నుంచి కంపల్సరీ బ్రషింగ్ అలవాటు చేయించాలి.
1: అయితే రోజుకి ఎన్నిసార్లు చేయాలంటారు?
0: క్రమం తప్పకుండా రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి సార్. మార్నింగ్ ఒకసారి చేయాలి, నైట్ పడుకునే ముందు కంపల్సరీ చేయాలి సార్.
1: బ్రషింగ్ చేసే విధానం కూడా ఏమైనా స్పెసిఫిక్గా ఉంటుందా? లేకపోతే
0: బ్రషింగ్ మీద చాలా టైప్ ఆఫ్ బ్రషింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. కాకపోతే అందరూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరం కూడా ఎఫెక్టివ్గా కూర్చొని రోజుకి ఒక 10-15 మినిట్స్, ఇప్పుడు ఉన్నటువంటి దైనందిన జీవితంలో ఎవరు కూడా అంత టైం స్పెండ్ చేయలేరు కాబట్టి ఒక ప్రాపర్ టెక్నిక్లో చేయడము, అట్ ద సేమ్ టైం కంపల్సరీగా మంచి క్వాలిటీ అల్ట్రాసాఫ్ట్ బ్రిజల్స్ ఉన్న బ్రష్లు యూజ్ చేసినప్పుడు ఎఫెక్టివ్గా క్లీన్ అవుతుంది. సో ముఖ్యంగా సర్క్యులర్ మోషన్స్లో చేసినప్పుడు పాచి బాగా, పంటి మీద పేరుకున్న పాచి బాగా తొలగిపోతుంది. అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీ ఉన్న బ్రషెస్ యూజ్ చేసినప్పుడు జెంటిల్ ఫోర్స్ పడుతుంది. మనం అందరం అద్దం దగ్గర నిలబడి బాగా బరాబర గీకుతో చేస్తూ ఉంటాము, అది దానివల్ల పాచి పేరుకుపోతుంది, ఎక్కువైపోతుంది కానీ పాచి పోదు. అదేవిధంగా పళ్ళు యొక్క పన్ను మరియు దానికి సపోర్టెడ్ ఉన్న చిగురు కూడా కరిగిపోతుంది. సో అందువల్ల బ్రష్లు ఎప్పుడు కూడా హార్డ్గా ఉన్న బ్రషెస్ యూజ్ చేయకూడదు, మంచి క్వాలిటీ అల్ట్రాసాఫ్ట్ ఉన్న బ్రషెస్ వాడుతూ అట్ ద సేమ్ టైం సర్క్యులర్ మోషన్స్లో బ్రషింగ్ చేసుకున్నప్పుడు పాచి బాగా తొలగిపోతుంది.
1: మరి డాక్టర్ గారు ఈ దంతధావనం గురించి చెప్పారు, అయితే ఈ బ్రష్ మీద పేస్ట్ ఎంత మోతాదులో వేసుకోవాలి? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చాలా చూపిస్తారు ప్రకటనలో, పేస్ట్ బ్రష్ నిండా వేసేసుకొని చేస్తూ, అది కరెక్ట్ అని అంటారు?
0: సో బ్రష్ నిండా పేస్ట్ వేసుకొని పళ్ళు తోమినంత మాత్రాన బాగా బ్రష్ చేసినట్టు కాదు, దాంతో పాచిపోయినట్టు కాదు సార్. అంత పరిమాణంలో పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు సార్. చిన్న పిల్లలు అయితే ఒక చిన్న గోధుమ గింజంత వేసుకున్నా కూడా సరిపోతుంది. పెద్దవాళ్ళైతే ఒక బఠానీ గింజ కంటే కొంచెం పెద్ద బఠానీ సైజు ఉన్న సైజులో పేస్ట్ వేసుకొని బ్రష్ చేసినా కూడా సరిపోతుంది. సో అంత బ్రష్ ఎంత ఉందో అంత పేస్ట్ వేసుకొని చేయాల్సిన అవసరం లేదు.
1: అది ఎక్కువగా అంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగా శుభ్రత అనేది,
0: అంటే వేసుకునే పేస్ట్లో పాలిషింగ్ ఏజెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి వేసుకొని బ్రషింగ్ చేసినప్పుడు ఎక్కువ ఫోమింగ్ వస్తుంది కాబట్టి ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ తోటి ఎక్కువ పేస్ట్ వేసుకుంటే బాగుంటుందని అనుకుంటాం, కానీ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎంత తీసుకున్నా ఒకలాగానే ఉంటుంది.
1: అయితే ఇది చాలా జాగ్రత్త అందరూ గమనించాలి, పేస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ సంరక్షణ అనేది అపోహ.
0: అపోహ, ఖచ్చితంగా అపోహ.
1: అయితే మన డాక్టర్ గారు చాలా సంతోషం మీరు మా స్టూడియోకి వచ్చారు, డాక్టర్ సుమన్ గారు. అయితే ఇప్పుడు ఈ దంత సంరక్షణ ఈ దీంట్లో పర్యవసానంగా ఆ పద్ధతులు కానీ ఏ విధంగా మనకు భవిష్యత్తులో, అంటే 1-3 ఏళ్ల తర్వాత మనకు దంత సమస్యలు రావచ్చు అని ఏమైనా తెలుస్తుందంటారు?
0: ఖచ్చితంగా సార్, మా దగ్గరకు వచ్చిన మా పేషెంట్లందరికీ కూడా ఫస్ట్ చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ సార్. సో నేనేమంటానంటే మన యొక్క నోటిని ఒక వాహనంగా భావిస్తాను, ఒక వాహనంతో పోలుస్తాను. ఎందుకంటే మనం ఏదన్నా కొత్తగా ఒక వాహనం తీసుకున్నప్పుడు మన సర్వీస్ సెంటర్ వాడు చెప్పకముందే మనం 300 కిలోమీటర్లకి, 500 కిలోమీటర్లకి, 1000 కిలోమీటర్లకి సర్వీస్ చేయిస్తూ ఉంటాం. అలాగే మన దేహంలో ప్రాథమికంగా మొదటి అవయవమైనటువంటి నోటిని మనం ఆహారం తీసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఏదైనా తీసుకోవాలన్నా నోటి ద్వారానే తీసుకోవాలి. సో అలాంటి నోటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో అందుకనే క్రమం తప్పకుండా ఇయర్లీ వన్స్ పంటి డాక్టర్ని చెక్ చేయించుకోవాలి. నా దగ్గరకు వచ్చి ప్రతి పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లం వస్తే చూపించుకోవాల్సింది మామూలు డాక్టర్కి, అసలు ప్రాబ్లమే రాకూడదనుకుంటే చూపించుకోవాల్సింది డెంటిస్ట్ దగ్గర.

0: క్రమం తప్పకుండా. ఇప్పుడు మన వెస్ట్రన్ కంట్రీస్ లాంటి దేశాల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి పేషెంట్కి అపాయింట్మెంట్ ఇస్తారు. సో విధిగా వెళ్ళి పేషెంట్స్ పళ్ళు క్లీన్ చేయించుకోవాలి, లేదంటే ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే అప్పుడు రెక్టిఫై చేసుకోవాలి. సో అలా మనము ముందు నుంచి నోటి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ కలిగి ఉన్నప్పుడు చాలా మేర ప్రాబ్లమ్స్ని మనం వెంటనే కూడా ఇనిషియల్ స్టేజెస్లోనే ప్రివెంట్ చేసుకోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి సార్.
1: మరి డాక్టర్ సుమన్ గారు, పాల పళ్ళు జనరల్గా ఊడిపోయి కొత్తవి వస్తాయి, సో ఇవి ఊడిపోయేవే కదా అని మనం అంతగా జాగ్రత్త పడాలంటారా?
0: ఖచ్చితంగా సార్. పర్మినెంట్ పళ్ళు అనేవి చక్కగా రావాలి అన్నా నోటి లోపల బాగా మాస్టికేషన్ రిలేటెడ్, అంటే బాగా నమిలి తినడానికి, నోటి ఆకృతి ముఖాకృతి అన్నీ కూడా బాగా డెవలప్ అవ్వాలన్నా కూడా పాలదంతాల యొక్క రోల్ చాలా ఉంది సార్. అవి ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే. అవి వచ్చినప్పుడే వచ్చే పర్మినెంట్ పళ్ళు అన్నీ కూడా క్రమ పద్ధతిలో వస్తాయి, కరెక్ట్ ఏజ్లో వస్తాయి సార్. ఈ చిన్న ఏజ్లోనే పాలదంతాలు కోల్పోయిన పిల్లల యొక్క డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఫేషియల్ స్ట్రక్చర్ తగ్గిపోతుంది, ద సేమ్ టైం ప్రొఫైల్ కూడా చేంజ్ అయిపోతుంది. పాలదంతాల యొక్క ఆవశ్యకత పర్మినెంట్ పళ్ళ మీద చాలా.
1: కాబట్టి ముందు అంటే పాల పళ్ళను ఒక వేర్లుగా మనం చూస్తే ఆ వేర్లు జాగ్రత్తగా ఉంటేనే మొక్క బాగా వస్తున్నట్టు.
0: ఖచ్చితంగా
1: చాలా బాగుంది డాక్టర్ సుమన్ గారు. అయితే ఈ కొంతమంది కొంచెం చల్లటి నీళ్లు తాగిన, లేకపోతే వేడివేడి నీళ్లు వేడి టీ కాఫీలు అంటే తాగిన జువ్వమంటున్నాయి అని అంటారు, ఎందుకని అలా అంటారు?
0: దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే బ్రషింగ్ విధానంలో లోపం కావచ్చు. సో హార్డ్ బ్రషెస్ యూజ్ చేయడము, ప్రాపర్ వేలో బ్రషింగ్ చేయకపోవడం వల్ల, అదే విధంగా విగరస్గా బ్రషింగ్ చేయడం వల్ల పైన ఉన్న ఎనామిల్ కొన్నాళ్ళకి అరిగిపోతుంది. అదేవిధంగా సైడ్ ఉన్నటువంటి పంటికి సపోర్ట్ ఇచ్చే చిగురు కూడా ఈ బ్రషింగ్ మూలాన పోతుంది. సో ఈ 2 సందర్భాల్లో ఏమైపోతుంది అంటే మనం ఏదైనా తాగినా తిన్నప్పుడు కూడా ఎనామిల్ అనేది చాలా ప్రొటెక్టివ్ లేయర్. సో అది ఒక నాన్ విటల్ పోర్షన్. మనం ఏదైనా హాట్గా కానివ్వండి, కూల్గా కానివ్వండి, లేదు చల్లగా ఏ పానీయాలు తీసుకున్నా కూడా మనకు ఆ సెన్సేషన్ తెలియకుండా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయడానికి ఇచ్చిందే ఎనామిల్ చాలా ప్రొటెక్టివ్ లేయర్. అటువంటిది మన దైనందిన జీవితంలో అబ్నార్మల్గా ఫాల్టీ బ్రషింగ్ టెక్నిక్స్ వల్ల దాన్ని కోల్పోవడం వల్ల ఎనామిల్ ఎప్పుడైతే పోతుందో లోపల ఉన్నటువంటి ప్రొటెక్టివ్ లేయర్, బ్లడ్ వెజల్స్ని ప్రొటెక్ట్ చేసే డెంటిన్ లేయర్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది సార్. దీనికి మేజర్ రీజన్ వచ్చి బ్రషింగ్ విధానంలో లోపాలు కావచ్చు. నెక్స్ట్ దైనందిన జీవితంలో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కూల్ డ్రింక్స్ లాంటి వల్ల కూడా లోపల లాలాజలంలో ఆమ్లత్వం పెరిగిపోయినప్పుడు, క్రమేపీ కొన్నాళ్ళకి ఈ ఆమ్లత్వానికి పన్ను ఎక్స్పోజ్ అయినప్పుడు పైన ఉన్నటువంటి ఎనామిల్ లేయర్ కరిగిపోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది సార్.
1: ఇప్పుడు ఇలా ఆ సెన్సిటివిటీని మళ్ళా తిరిగి నార్మల్ అవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందంటే,
0: ఒక స్టేజ్ వరకు అయితే మంచి పేస్ట్లు యూజ్ చేయడము, బ్రష్ని మనం వాడే బ్రషింగ్ టెక్నిక్ని సరి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ మందిలో ఇది మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి రావడము, లేదంటే క్యాపింగ్ వేసుకోవడానికి దారితీస్తాయి సార్.
1: అంటే దాని మీద కవర్
0: క్యాప్స్ వేసుకోండి, క్రౌన్స్ అంటారు, క్రౌన్స్ వేసుకోవాల్సి
1: వస్తుంది. అయితే మన డాక్టర్ సుమన్ గారు, ఇప్పుడు కొంతమంది బ్రషింగ్ ఎన్నిసార్లు చేసుకున్నా కూడా కొంచెం వారిలో నుంచి నోటి నుంచి దుర్వాసన వస్తుంది అని చెప్తూ ఉంటారు, ఇలా ఎందుకు జరుగుతుందంట?
0: దీనికి ప్రధాన కారణము చిగుళ్ళు వ్యాధులు అయ్యి ఉంటుంది. సో చిగుళ్ళు వ్యాధి అనేది ఏ సింప్టమాటిక్, అసలు లక్షణాలే కనపడవు, నొప్పి కూడా ఉండదు సార్. పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి ఎముక మెత్తబడిపోయి లోపల ఉన్నటువంటి చిగురు ఎముక కరిగిపోయి క్రమేపీ పళ్ళు కదిలిపోవడానికి కారణమైనటువంటి చిగుళ్ళ వ్యాధి ప్రాథమిక కారణం. ఎప్పుడైతే ఈ చిగుళ్ళ వ్యాధి ఉంటుందో వాళ్ళ లోపల పంటికి సపోర్ట్ ఇచ్చే ఎముక అంతా కూడా కరిగిపోయి గ్యాప్స్ ఫామ్ అవుతాయి. గ్యాప్స్ ఫామ్ అయినప్పుడు తిన్న ఫుడ్ అంతా కూడా ఆ గ్యాప్స్లోకి వెళ్ళిపోయి బ్యాక్టీరియా యొక్క అక్యుములేషన్ పెరిగిపోవడం వల్ల బ్యాడ్ ఓడర్కి, బ్యాడ్ స్మెల్కి దారితీస్తుంది. సో దానికి ప్రథమ కారణము చిగుళ్ళ వ్యాధి, పంటి మీద పాచి ఏర్పడటమే, ఇదే మేజర్ కారణం.
1: అంటే ఇప్పుడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వచ్చే అవకాశం ఉండదంట? అలాగ
0: తీసుకునే ఆహారాన్ని బట్టి అయితే రాదు సార్. మేజర్గా నోటి లోపల వాసన అవడానికి మేజర్ కారణం వచ్చి చిగుళ్ళ వ్యాధి, తర్వాత పంటి మీద పాచి పెరుగుకోవడము, తర్వాత వచ్చి కొన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళల్లో కొద్ది మందిలో నోటి దుర్వాసన అవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ప్రధానంగా ఈ నోటి దుర్వాసన వస్తుందంటే చిగుళ్ళను కూడా పరీక్షించుకోవాల్సిన
0: అవసరం. ఖచ్చితంగా.
1: అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు పిప్పి పళ్ళు లేదా దంతక్షయం వచ్చిన వారికి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి అంటారు?
0: ప్రాథమికంగా పన్ను పుచ్చిన వెంటనే నొప్పి ఎప్పుడు రాదు సార్. పన్ను పుచ్చాక అది నొప్పిగా మారడానికి కనీసం 5 to 10 years పడుతుంది. ఎవరైతే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే వస్తారో వాళ్ళందరికీ కూడా బిగినింగ్ స్టేజ్లో జస్ట్ పంటి మీద ఉన్నటువంటి దంతక్షయం అంటే ఏం లేదు, పన్ను యొక్క ఎనామిల్ మెత్తబడిపోవడం. సో ఆ మెత్తబడిపోయిన ఎనామిల్ ఎక్కడ వరకు పోయిందో దాని అంతా కూడా తీసేసి ఇనిషియల్ స్టేజెస్లో సిమెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. సిమెంట్ చేసుకున్న వాళ్ళలో 100% దంతక్షయాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఆ స్టేజ్ కూడా దాటిన తర్వాత నొప్పి కానీ సెన్సిటివిటీ కానీ స్టార్ట్ అయినప్పుడు ఆ టైంలో మనం పంటి మీద సిమెంట్ పెట్టడానికి పనికిరాదు, సిమెంట్ చేయకూడదు. అక్కడ నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనము జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం.
1: ఇప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల పన్ను పీకడం తీసేయడం అనేది అవసరం లేకుండా ఉంటుందంటారు?
0: డెంటిస్ట్రీలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఒక వరంలా భావించాలి సార్. సో ఇది పూర్తి స్థాయిలో పండు దంతక్షయం వల్ల బాగా పాడైపోయి ఇన్ఫెక్షన్కి గురైన పన్నుని పూర్తి స్థాయిలో తిరిగి సామర్థ్యాన్ని తీసుకోగలగలిగే మంచి ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్.
1: ఇప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ ఆహార అలవాట్లు కొనసాగించుంటారు?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత పంటికి ప్రొటెక్టివ్ లేయర్గా క్రౌన్ ప్లేస్ చేస్తారు. వన్స్ క్రౌన్ వేసుకున్న తర్వాత అన్ని రకాల ఆహార పదార్థాలని ముందు న్యాచురల్ టీత్ని ఎలా చీవ్ చేస్తున్నామో అలాగే చీవ్ చేయొచ్చు.
1: ఇప్పుడు ఎక్కువగా యువతలో కానీ లేకపోతే కొంచెం పల్లెలో కానివ్వండి, కొంచెం వర్కింగ్ క్లాస్ యువతలో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, ఈ పొగాకు వాడకం అనేది చాలా పెరిగిపోతూ ఉంది. దీనివల్ల కూడా ఈ దంతాలకు సమస్యలు రావచ్చు అంటారు
0: సార్. ఇది దీని ఒక అపోహగానే భావించవచ్చు సార్. జనాల అపోహ ఎలా ఉంది అంటే పొగాకు గుట్కా నమిలితే నమిలినప్పుడు పళ్ళు ఎర్రగా మారుతాయి, పళ్ళు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి నములుతూ ఉంటారు. దాన్ని ఒక అలవాటుగా మార్చుకొని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పళ్ళు ఎటువంటివి డ్యామేజ్ కావడం అనేది జరగదు సార్. మహా అయితే కొంచెం పళ్ళు అరుగుతాయి లేదంటే రంగు మారుతాయి. కానీ ముఖ్యంగా దెబ్బతినేది పంటికి సపోర్ట్ ఇచ్చే చిగుళ్ళు, బొగ్గలు, నాలుక, పెదాలు, ఇవన్నీ కూడా గుట్కా ఆధారిత ప్రోడక్ట్స్ అన్నిటి కూడా దెబ్బతీయడం జరుగుతుంది. ఇవన్నీ కలిసి ఏమవుతాయంటే నోటి లోపల తెల్లటి ప్యాచెస్ లాంటి ప్రీ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ ముందు వచ్చేటువంటి లక్షణాలని దోహదం చేస్తాయి. సో ఇవన్నీ కూడా కలిసి నోటి క్యాన్సర్ బారిన పడడానికి ఎక్కువ తోడ్పడతాయి సార్. అందుకనేసే గుట్కా లాంటి ప్రోడక్ట్స్ని నిషేధించాల్సిన అవసరం ఎంతో ఉంది. మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి కూడా మేము అదే చెప్తూ ఉంటాం. సో గుట్కా తీసుకున్నందువల్ల మీ పళ్ళు ఎటువంటివి డ్యామేజ్ కావండి, మా అయితే రంగు మారుతాయి, మీరు రంగు మారిన పళ్ళని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ గుట్కా ఆపేస్తాను అనుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదండి. మీకు దెబ్బతీయడానికి మీ నోట్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ అయినటువంటి చీక్స్, మళ్ళీ వచ్చి నాలుక, టంగ్, బుగ్గలు ఇవన్నీ కూడా గుట్కా ప్రోడక్ట్స్ వల్ల పాడైపోయి క్యాన్సర్కి దారితీస్తాయి.
1: ఇప్పుడు మరి కొంతమందికి పళ్ళు కొంచెం ఒక రంగుల్లో ఉంటాయి, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, స్కేలింగ్ చేశారు అన్నట్టు, ఇదంతా ఎందుకు వస్తుంది అంటారు? అలాగా
0: కొద్ది మందిలో పంటి మీద పాచి పెరుగుపై గారబట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది సార్. వాటన్నిటికీ మీరు చెప్పినట్టే స్కేలింగ్ అనేది మంచి ప్రొసీజర్. ఈ స్కేలింగ్ చేసుకున్నప్పుడు పాచి తొలగిపోయినప్పుడు మళ్ళీ పన్ను నార్మల్గా మామూలు మంచి కలర్కి వచ్చేస్తుంది. కొద్ది మందిలో బై బర్త్ పన్ను యొక్క ఫార్మేషన్లోనే డిఫెక్ట్స్ ఉంటాయి. ఫ్లోరైడ్ ఆధారిత జలాలు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఫ్లోరైడ్ వాటర్ తీసుకున్నప్పుడు, వాళ్ళ చిన్న ఏజ్లో ఫ్లోరైడ్ వాటర్ అవి తీసుకున్నప్పుడు పంటి లోపల అవి బ్యాండ్స్ లాగా ఫామ్ అయ్యేసి స్టబాన్ స్టెయిన్గా ఫామ్ అవుతుంది. అలాంటి వాటికి డాక్టర్ సమక్షంలో ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
1: అయితే మరి డాక్టర్ సుమన్ గారు, ఈ మధ్య కొంచెం కాస్మెటిక్ అంటే అందానికి కొంచెం దోహదపడ్డ అవయవాల్లో ఈ పళ్ళు కూడా దంతాలు కూడా కాబట్టి కొంచెం వంకటింకరగా ఉండే పళ్ళని సరిచేస్తాము అని అంటూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: చిరునవ్వు అనేది ఆత్మవిశ్వాసానికి నిదర్శనం సార్. సో ఇప్పుడు ఇప్పుడు మోడర్న్ డెంటిస్ట్రీలో అలాంటివి ఎన్నో రకాలు వచ్చేసి ఉన్నాయి. చాలామంది యువతలో వంకర టింకర పళ్ళు రావడము, ఎత్తు పళ్ళు రావడము, తర్వాత గొక్కి పళ్ళు రావడం అనేవి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. వీళ్ళందరికీ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే పాలదంతాలు అనేవి ఇనిషియల్ స్టేజెస్లో పాడైపోయినప్పుడే ఎత్తుపళ్ళు రావడానికి కానివ్వండి, వంకర టింకర పళ్ళు రావడానికి కూడా కారణమవుతూ ఉంటాయి. సో అందువల్ల చిన్నపిల్లల ఏజ్ నుంచే మనము పళ్ళను జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి ఎత్తు వంకర టింకర పళ్ళను కూడా సమస్య రాకుండా మనం చూసుకోవచ్చు. ఇలా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఈ పళ్ళ యొక్క అమెరికాలో ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి ఇన్నోవేటివ్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఉన్నాయి. నార్మల్గా రెగ్యులర్గా డాక్టర్ దగ్గరకు వచ్చే బ్రేసెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అలైనర్స్ అంటారు. సో డాక్టర్ దగ్గర సమక్షంలో అవసరం లేకుండానే పళ్ళను సరి చేసుకునేటువంటి ఎన్నో రకాలైనటువంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఇప్పుడు అందుబాటులో.
1: అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మనం చేసుకోవచ్చు.
0: చాలా తక్కువ సమయం సార్. డెంటిస్ట్రీలో జనరల్గా ప్రతి ట్రీట్మెంట్ కూడా అపాయింట్మెంట్ బేస్డ్, నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. బట్ ఈ అలైనర్స్ లాంటి బ్రేసెస్ లాంటి వాటిలో, అలైనర్స్ ట్రీట్మెంట్స్లో నెంబర్ ఆఫ్ విజిట్స్

0: అవసరం లేదు.
1: తక్కువ
0: తక్కువ
1: విజిట్స్
0: సమయంలోనే చేసుకోవచ్చు.
1: నార్మల్గా చేసుకోవచ్చు అంటారు. అయితే ప్రధానంగా మీరు చెప్పేది ఏంటంటే పాలపళ్ళ దగ్గర నుంచే, చిన్నపిల్లల దగ్గర నుంచే దంతాల సంరక్షణ అనేది జాగ్రత్తగా చేసుకుంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది.
0: ఖచ్చితంగా సార్.
1: అయితే మరి ఏ వయసు వచ్చాక ఈ పళ్ళు రాలిపోతాయి లేకపోతే పళ్ళల్లో వీక్నెస్ వస్తుంది అని ఎప్పటి నుంచి ఉంటుంది అంటారు? అసలు ఏమైనా అపోహ అనుకోవచ్చా, లేకపోతే 80 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పళ్ళు రాలిపో

0: లేకపోతే పళ్ళల్లో వీక్నెస్ వస్తుంది అని ఎప్పటి నుంచి ఉంటుంది అంటారు? అసలు ఏమైనా అపోహ అనుకోవచ్చా, లేకపోతే 80 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పళ్ళు రాలిపోయినాయి అని అట్లాగేమైనా ఉంటుందంటారు?
1: అది ఖచ్చితంగా అపోహే సార్, అపోహే.
0: కాబట్టి ఒక ఏ వయసు, దీనికి ఒక వయసు అంటూ లేదు.
1: వయసు అంటూ లేదు సార్, కేవలం నోటి యొక్క ఆరోగ్య శుభ్రత మీదనే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది.
0: అంటే మనం ఏ రకంగా ఈ దంత సంరక్షణ చేసుకుంటూ ఉన్నాము అనే దాన్ని బట్టే ఉంటుంది అంటే.
1: ఖచ్చితంగా ఖచ్చితంగా.
0: అయితే ఏదన్నా ప్రమాదం వశాత్తు కానివ్వండి, లేకపోతే ఈ దంతాలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కానివ్వండి, ఆ దంతాలు ఏవైనా ఒకటి రెండు అట్లా ఊడిపోయినా కూడా మళ్ళా వాటిని వాటి స్థానంలో ఏదైనా ఆల్టర్నేట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు?
1: ఉంది సార్, ఉంది. ఇప్పుడు ఎన్నో రకాల ఆధునాతన పద్ధతులు, టెక్నిక్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో పళ్ళు లేని ప్రాంతంలో మనం ఇమీడియట్గా ఫిక్స్డ్ కావచ్చు, రిమూవబుల్ కావచ్చు, డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా కూడా మనం వాటిని రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
0: అయితే మరి డాక్టర్ సుమన్ చల్లా గారు, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ దంత వ్యాధుల చికిత్సలో ఉన్నారు మీరు, అయితే ఒకప్పటికీ ఇప్పటికీ ఏ విధమైనటువంటి అవగాహన ప్రజల్లో ఉందంటారు?
1: మొదట మేము ప్రాక్టీస్ చేసిన, నేను గత 16 సంవత్సరాలుగా దంతవైద్య రంగంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మొదట్లో చాలా వరకు ప్రజలు, పేషెంట్స్ కూడా దాంతో విభేదించేవాళ్ళు డాక్టర్ తోటి. సో వాళ్ళు చెప్పిన కంప్లైంట్నే యాక్సెప్ట్ చేయాలి, దానికే ట్రీట్ చేయాలని చెప్పేవాళ్ళు. సో ప్రజెంట్ పెరుగుతున్న అవగాహన, సమాజంలో దంతవైద్యం పట్ల వస్తున్న అవగాహన చాలా చేంజెస్ని తీసుకురావడం జరిగింది. చాలా మేర ఇప్పుడు అందరు కూడా నోటి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉన్నారు, అందరు కూడా ఇనిషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా వస్తున్నారు. ఇది నిజంగా డెంటిస్ట్రీలో శుభ పరిణామం.
0: అందులో ప్రత్యేకించి మీరు వెంకటగిరి అని ఒక మోరల్లెస్ ఒక పల్లె ప్రాంతం అనుకోవచ్చు, ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది కానీ ఒకప్పుడు పల్లె ప్రాంతం, అక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రాంత ప్రజల అవగాహన శాతం ఏ రకంగా ఉందంట?
1: మొదట్లో నేను కూడా అలాగే అనుకునేవాడిని సార్. సో బట్ ఒక డాక్టర్గా నేను పేషెంట్ని అవేర్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ వచ్చినప్పటి నుంచి నా దగ్గరకు వచ్చే మా పేషెంట్స్ అందరిలో కూడా చాలా వరకు రియలైజేషన్ ఉంది సార్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పేషెంట్ నా దగ్గరకు వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఒకటే కాదు సార్, డెంటిస్ట్రీ మన నోటి తీసుకుంటే చాలా రకాలు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే పన్ను పుచ్చినప్పుడే నొప్పి రాదు. సో పేషెంట్కి నొప్పి లేనప్పుడు ప్రాబ్లం లేదనుకుంటాడు, బట్ అది నొప్పిగా మారడానికి 5 to 10 years పడుతుంది. సో ఈ 5 to 10 years పేషెంట్కి అసలు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు కూడా తెలియదు. సో నేను అందుకని విధిగా మా దగ్గరికి ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి అన్ని రకాల సమస్యలు, సో ప్రివెంటివ్ కండిషన్స్ ఏమున్నాయి, దెన్ నెక్స్ట్ అతను తనకు వచ్చిన ప్రాబ్లంకి ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా నేను విశదీకరించి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒకరు ఇద్దరు విభేదించిన చాలా మేర పేషెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని అవేర్ అయ్యి నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. సో అందువల్లే నేను అంత చిన్న ఊర్లో కూడా నేను మా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళని నేను అవేర్ చేయగలుగుతున్నాను, వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందించగలుగుతున్నాను.
0: చాలా సంతోషం డాక్టర్ సుమన్ చల్లా గారు. అంటే ప్రధానంగా దంత సంరక్షణ అనేది పసిపిల్లల మరి ఆ స్థాయి నుంచే దంత సంరక్షణ అనేది తీసుకోవాలని చాలా మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే పాలపళ్ళే పడిపోతాయి, మళ్ళీ చూసుకోవచ్చు అనే ఒక లాంటి నిర్లక్ష్యం తల్లిదండ్రుల్లో ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకి ఎక్కువ బాధ్యత ఉంది వారి పిల్లల్లో దంత సంరక్షణ బాగా, వాళ్ళ దంత అమరిక, దంతాల అమరిక బాగా ఉండాలి అంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ సుమన్ చల్లా గారు మా స్టూడియోకి వచ్చి ఈ మా ప్రధానంగా దంత సంరక్షణ గురించి మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో, ఈనాటి వైద్య విజ్ఞానం కార్యక్రమంలో ఇంతవరకు దంత సమస్యలు కారణాలు చికిత్స గురించి డాక్టర్ సిహెచ్ సుమన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు.

0: బంగారం ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:54 దాటి 23 సెకండ్లు. ఇప్పుడు ఉదయరాగం సినిమాకి సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా మగధీర చిత్రం నుండి ఎంఎం కీరవాణి నిఖితా నిగం పాడిన పాట చంద్రబోస్ గీతం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి సత్ శ్రీరామ్, సునీత పాడిన పాట, సంగీతం అనూప్ రూబెల్స్.

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట గంగోత్రి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాళవిక పాడిన పాట చంద్రబోస్ గీతం సంగీతం కీరవాణి.

0: అయితే ఇప్పుడు ఈ దంత సంరక్షణ
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, తర్వాత ఉదయరాగం కార్యక్రమంలో, తర్వాత ఖడ్గం చిత్రం నుండి కల్పన పాడిన పాట, రచన సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పల్నాడు జిల్లా సమాచార లేఖ విందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల 21వ తేదీన పల్నాడు జిల్లాలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ముగింపు కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా సాగింది. వేలాది మంది యోగా సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట చేరారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యుడు అరవింద బాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెల 20వ తేదీన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. కర్నూలు కడపలో 330 కోట్ల రూపాయల చొప్పున 15 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లకు లింగంగుంట్ల నుంచి శంకుస్థాపన చేశారు. వేదికపై నుంచి రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు జమ చేసే 3125 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల చెక్కును రైతులకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం మన రాష్ట్రంలో 31% పచ్చదనం, దీనిని 50% తీసుకెళ్లాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 8 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. ఈ చెత్త ద్వారా విద్యుత్తును తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు, స్వచ్ఛరథాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో చెత్తను సేకరించి నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఇతర పోలీసు అధికారులు కలిసి గత నెల 4వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు భారత స్వాతంత్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరు సీతారామరాజు సేవాభావం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేయడం ద్వారా దేశ సేవలో భాగస్వాములు కావాలని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు కూలీలందరికీ పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో 2వ తేదీన నిర్వహించిన విబిజీ రామ్జీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆమె స్వయంగా పలుగు చేతపట్టి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన పనులను ప్రాధాన్యత క్రమంలో విబిజీ రామ్జీ పథకం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీ భవనాలు, రోడ్లు, చెక్ డ్యాములు, ఫారం పాండ్ల నిర్వహణ, విపత్తుల నిర్వహణ

0: కింద చెరువు కట్టల సంరక్షణ వంటి పనులు చేపడతారన్నారు. 2 చుక్కల మందుతో పోలియో దూరం అవుతుందని, నిండు జీవితాన్ని కాపాడవచ్చునని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. గత నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో 5 ఏళ్ల లోపు వయసు గల బాలబాలికలకు చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాచర్లలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు వెనుక ఎంతో కృషి ఉందని, కేంద్రం అనుమతులు సాధించి తరగతులను ప్రారంభించడం గర్వంగా ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వెనుకబడిన పల్నాడు ప్రాంత అభివృద్ధి విద్యతోనే సాధ్యమన్నారు. గత నెల 24వ తారీఖున మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో జడ్పీ బాలుడు ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తపల్లి శ్రీను, వ్యాఖ్యానం కోన్రు భరత్ రత్నాకర్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలను మీరు వింటున్నారు. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ఏడద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: శ్రోతలకు
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు సమయం 8:35 దాటి ఇప్పుడు వినండి ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ సమర్పణ, శ్రీమతి జె నిర్మల.
7: హాయ్ శ్రోతలు, 107.5, 103.2 MHz పై ఇప్పుడు మీకోసం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమం
8: అందంగా ముస్తాబై మీ ముందుకొచ్చేసిందండి. వారం వారం ఒక సినీ సెలబ్రిటీని గురించి మీతో పంచుకుంటూ వారికి సంబంధించిన పాటలు వింటూ సాగిపోతున్న ఈ కార్యక్రమం అంటే మా శ్రోతలకు ప్రత్యేక అభిమానం.
7: ఇక ఈ వారం ఆల్బమ్ విషయానికి వస్తే గనక ఈరోజు మనం ఒక విలక్షణ నటుని గురించి తెలుసుకోబోతున్నాం. 6 అడుగుల ఆజానుభావుడు, ఎత్తుకు తగిన అందం, కంచు కంఠం, నవలానాయకుడిగా ప్రేక్షకుల హృదయాల్ని దోచిన నటుడు ఆయన. కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన తరుణంలో ఉన్నట్టుండి వాల్ పోస్టర్స్పై తన బొమ్మ చూసుకోలేని పరిస్థితి. అయినా కృంగిపోలేదు, మార్పును ఆనందంగా స్వీకరించారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నట జీవితాన్ని కొనసాగించిన ఆ విలక్షణ నటుడు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ముందుగా ఆయన నటించిన సినిమా నుంచి ఈ పాట విందాం. పాట తర్వాత ఆ నటుడెవరో, ఆయన గురించిన విశేషాలేమిటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పాట మీకోసం.

మాట విన్నారుగా శ్రోతలు. ఆ నటుడు ఎవరో అర్థమై ఉంటుందనుకుంటా. ఆయన మరెవరో కాదు, రంగనాథ్ గారు. ఈరోజు మనం నటులు రంగనాథ్ గారి గురించి తెలుసుకుంటూ ఆయన నటించిన సినిమాల నుంచి పాటలు వినబోతున్నాం. రంగనాథ్ గారి పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. ఈయన 1949 జూలై 17 చెన్నైలో జన్మించారు. తండ్రి టిఆర్ సుందర్రాజు, తల్లి జానకీదేవి. రంగనాథ్కు చిత్తూరు జిల్లా రేణుగుంటతో అనుబంధం ఉంది. ఆయన బాల్యమంతా రేణుగుంటలోనే సాగిందండి. ఆయన తల్లిదండ్రులు రేణుగుంటలోని అన్నదాత సత్రం వీధిలో నివాసముండేవారు. తాత డాక్టర్ పార్థసారథి రేణుగుంట కేఎల్ఎం ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసేవారు. తరువాత రంగనాథ్ గారి తండ్రిగారైన టిఆర్ సుందర్రాజు రేణిగుంట పాకాల మధ్య రైల్వేలో ఏ గ్రేడ్ గార్డుగా పనిచేసేవారు. రంగనాథ్ 20 సంవత్సరాల వరకు

రేణిగుంటలోనే ఉన్నారు. 10వ తరగతి వరకు రేణిగుంట కేఎల్ఎం హాస్పిటల్, పిఎం హైస్కూల్లో, ఆ తర్వాత పియూసీ తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో, బీఏ ఇంగ్లీష్ లిట్ డిగ్రీ ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో చదివారు. రంగనాథ్ తల్లి జానకీదేవి సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టింది. ఈమె తల్లి మంచి వీణా విద్వాంసురాలు. జానకీదేవి తాను మంచి గాయని కావాలి అనుకుంది. కానీ ఆమెకు పెళ్ళై 4 పిల్లలుండడంతో కుదరలేదండి. దాంతో తన కొడుకు రంగనాథ్ను నటుని చేయాలి అనుకుంది. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. రంగనాథ్ 20 వరకు రేణిగుంటలోనే ఉన్నారు. 10వ తరగతి వరకు రేణిగుంట కేఎల్ఎం హాస్పిటల్, పిఎం హైస్కూల్లో, ఆ తర్వాత పియూసీ తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో, బీఏ ఇంగ్లీష్ లిట్ డిగ్రీ ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో చదివారు.

తను గాయనీగా స్థిరపడాలనుకున్నా కుటుంబ బాధ్యతల వల్ల తల్లిగారైన జానకీదేవికి ఆమె కళ నెరవేర్లేదండి. దాంతో తన కుమారుడైన ఆర్టిస్ట్ చేయాలి అనుకుంది. అలా తన తల్లి కోరిక నెరవేర్చడానికే నటుడిగా మారారు రంగనాథ్. రేణిగుంటలో 4వ తరగతి చదువుకునే సమయంలో యేసుక్రీస్తు నాటకంలో కింగ్ హెరోద్ పాత్రలో రంగస్థల ప్రవేశం చేశారు. నటులు ఎస్వి రంగారావు సమక్షంలో అల్లూరి సీతారామరాజు నాటకంలో నటించారు. ఆ తర్వాత రైల్వే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి 1966 సంవత్సరంలో రైల్వేలో టికెట్ కలెక్టర్గా రాజమండ్రిలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడే వీణాపాటి ఆర్ట్స్ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి దర్శకుడిగా అవతారమెత్తి అనేక నాటకాల్ని ప్రదర్శించారండి. అలా 3 ఏళ్లు గడిచాయి. అనుకోకుండా ప్రముఖ దర్శకులు పాపుగారు దర్శకత్వం వహిస్తున్న బుద్ధిమంతుడు చిత్రంలో టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు అనే పాటలో ఫ్లూట్ పట్టుకొని నిలబడే కొన్ని నిమిషాల పాత్ర చేశారు. బుద్ధిమంతుడు చిత్రీకరణ సమయంలో

రంగనాథుని గమనించిన బాపు తన అందాల రాముడు సినిమాలో రాముడి వేషం కోసం పిలిచాడు. కానీ అదే సమయంలో నటులు గిరిబాబు తెరకెక్కించిన చందన సినిమాలో హీరో వేషం రావడంతో ఆ సినిమాలోనే నటించారు. అలా చందన చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు రంగనాథ్. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. మీ మనసుకు ఉల్లాసం, మీ విజ్ఞాన మార్గానికి విలాసం.

0: సగప మరి మరి సరి మరి సరి సగప సాది సాది మా పెదవి నేలుగా.
1: రంగనాథ్ గారి కెరీర్ అంతా కూడా ఎగుడుదిగుడుగానే సాగింది. తొలి సినిమా చందన బాగా ఆడకపోయినా రంగనాథ్కు అవకాశాలు మాత్రం తగ్గలేదండి. జమీందారు గారమ్మాయి, రామయ్య తండ్రి, దేవతలారా దీవించండి, పల్లెసీమ, అందమే ఆనందం, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, మా ఊరి దేవత, అమెరికా అమ్మాయి, ఇలా దాదాపు 60 సినిమాల్లో హీరోగా చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగారో అంతే షడన్గా మాయమైపోయారు. మంచి హైట్, పర్సనాలిటీ, బిహేవియర్, టాలెంట్ ఉండి కూడా రేసులో వెనకబడిపోయారు. 1980లో విఠలాచార్య గారి మదనమంజరి, లవ్ ఇన్ సింగపూర్ ఈ సినిమాలో హీరోగా చేసి ఆ సినిమాలు ఫెయిల్ కావడంతో విఠలాచార్య గారు రంగనాథ్ జాతకం చూసి ఇక మీరు హీరోగా కష్టమండి, 19 ఏండ్లు అష్ట కష్టాలు పడ్డారు, కాబట్టి మంచి పాత్ర దొరికితే ఏ వేషమైనా వేసేయండి అని సలహా ఇచ్చేశారు. అలా రంగనాథ్ హీరో వేషాల కోసమే ఎదురు చూడకుండా సెకండ్ హీరో, క్యారెక్టర్ రోల్స్, విలన్, ఇలా అన్ని పాత్రలు పోషించడానికి సిద్ధమైపోయారు. 1981లో నటులు కృష్ణరాజు గారు గువ్వల జంట సినిమాలో విలన్ వేషం ఇచ్చి ప్రోత్సహించారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

అచ్చం విఠలాచార్య గారు చెప్పినట్టే జరిగింది. 1980 నుంచి రంగనాథ్ గారి కెరీర్లో డౌన్ఫాల్ మొదలైంది. హీరోగా చేసిన సినిమాలన్నీ అటు ఇటు అయిపోయాయి. హీరోగా అవకాశాలే లేవు. వెనక్కి చూస్తే పెద్ద ఫ్యామిలీ, అందరికీ తనే దిక్కు. ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని పోషించాల్సిందే. దాంతో విలన్ వేషాలకు కూడా ఓకే చెప్పేశారు. 40 నుంచి 50 సినిమాల వరకు విలన్గా చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు. ఎన్ని మంచి పాత్రలు చేసినా రంగనాథ్కు రావాల్సినంత పేరు మాత్రం రాలేదండి. హైదరాబాద్కు షిఫ్ట్ అయి పరిశ్రమకు దగ్గరగా ఉన్న పరిశ్రమ ఆయన్ని దూరంగా పెట్టింది. రంగనాథ్లో మంచి

కవి కూడా ఉన్నాడు. పత్రికల్లో పొయిట్రీ రాశారు కవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, అక్షర వేదికలు, పద పరిమళం, నడత ఇలాంటి పుస్తకాలు ప్రచురించారు. ఎవరు మంచి వ్యాసం రాసినా, ఇంటర్వ్యూ ఇచ్చినా ఫోన్ చేసి మరీ అభినందించేవారు. 2005 సంవత్సరంలో ఈయన మొగుడ్స్ పెళ్లాంస్ అనే సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా అందులో 2 పాటలు కూడా రాశారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: স্থান মটিমালা।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇంతవరకు ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు వాట్సాప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.

వాట్సాప్ చిత్రమందిర్లో ముందుగా సుభాష్ చంద్రబోస్ సినిమా నుండి నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కృష్ణా జిల్లా పెడన నుండి నరసప్ప, శివగంగ, శంకర్, మోహన్, ఝాన్సీ కోరుకుంటున్నారు. వీరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయువారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2/107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. వాట్సాప్ చిత్రమందిర్లో తరువాత పాట మరో చరిత్ర చిత్రం నుండి ఏదైనా పాట ఏదైనా ఓకే అంటూ చోటుప్పల్ నుండి కస్తూర్రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

0: சை பால்
1: நடுவுல தாமரா
0: சை பால்
1: வரத புள்ளா
0: சை பால்
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు BIS విజయవాడ బ్రాంచ్.
6: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
7: RBI అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మా తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. వాట్సాప్ చిత్రమందిర్లో తరువాత శతమానం భవతి చిత్రంలో నిలువదే పాట వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సురేష్, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ కట్ల వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం వాట్సాప్ చిత్రమందిర్లో తరువాత స్వర్ణకమలం మూవీ నుండి ఆకాశంలో ఆశల హరివిల్లు పాటని కోరుతున్నారు మధుసూదన్ రెడ్డి. పాపినే పాల్యం నుండి ఈ పాటను కోరుతున్నారు. ఈ పాటను విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వాట్సాప్ చిత్రమందిర్లో తరువాత పాట. గుడ్ మార్నింగ్ ఆకాశవాణి తిరుపతి. గుడ్ మార్నింగ్ వ్యాఖ్యాత గారు, మాకు మా కోసం శ్రోతలందరి కోసం నీరాజనం చిత్రం నుండి మనసొక మధుకలసం అనే గీతం తప్పక వినిపించగలరు అంటూ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు. వీరు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి అడుగుతున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. వాట్సాప్ ద్వారా పాటను కోరినందుకు ఈ పాట వినండి.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్, చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

చిత్రమంజరిలో తరువాత పాట మురిపించే మూవలు చిత్రంలో నేలేలా పాడెదను దేవ పాటను వినిపించగలరు ఎస్ జానకి గారికి అసలు నివాళి అంటూ హైదరాబాద్ బోరంపేట నుండి సంతోష్ సుప్రియ కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూ సాంగ్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: పురుగు పుట్ర గురించే కాదు, మీపై జరిగే కుట్ర గురించి కూడా చెప్పే వాణి మీ కిసాన్ వాణి. రైతన్న మాటే కిసాన్ వాణి బాట. వింటూ ఉండండి కిసాన్ వాణి ప్రతి పూట.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు కార్యక్రమంలో. నమస్తే, శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, వీరు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ చిత్రం నుండి వసంత గాలికి అనే పాటను కోరారు. వారి కోసం ఈ పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. వాట్సాప్ చిత్రమంజర్లో తరువాత బాలమిత్రుల కథ చిత్రం నుండి గున్న మామిడి పాట వినిపించగలరు అంటూ మంచిర్యాల నుండి చంద్రమౌళి, పద్మారాణి, అక్షర కృప వీరు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. వాట్సాప్ చిత్రమంజర్లో తరువాత బాలమిత్రుల కథ చిత్రం నుండి గున్న మామిడి పాట వినిపించగలరు అంటూ మంచిర్యాల నుండి చంద్రమౌళి, పద్మారాణి, అక్షర కృప వీరు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం వాట్సాప్ చిత్రమంజర్లో తరువాత రఘువరన్ బీటెక్ చిత్రం నుండి జానకి గారు దీపు ఆలపించిన అమ్మ అమ్మ నే పసివాణమ్మ అనే పాటను వినిపించగలరు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి రస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి శ్రీ డి మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. పరిచయకర్త శ్రీ రావల గిరీష్.

0: ఆకాశవాణి ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి దేవపట్ల మనోహర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యం కూడా అత్యంత కీలకంగా మారింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC ద్వారా వివిధ రంగాలలో ఆధునిక నైపుణ్య శిక్షణలను అందిస్తూ ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ మరియు APSSDC అమలు చేస్తూ ఉన్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC యొక్క లక్ష్యం ఏంటి సార్?
1: మామూలుగా యువత అభ్యున్నతే రాష్ట్ర ప్రగతి, ఇది అందరికి తెలిసిన విషయమే. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నినాదాన్ని తీసుకుంటూ 2014 PPP మోడల్లో మన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. అప్పట్లో ఇది రాష్ట్రంలో మొత్తం పైన స్కిల్లింగ్ అంటే శిక్షణ ఇవ్వడం, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకుని 2 కోట్ల మందిని తయారు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని వచ్చినటువంటి ఆర్గనైజేషన్ అది. అంతేకాకుండా ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశ్రమలు, చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి నిపుణత కలిగినటువంటి వనరులను అందించాలనే కాన్సెప్ట్ తో కూడా మనం ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగిందండి.
0: సార్, దేశవ్యాప్తంగా అమలవుతూ ఉన్న స్కిల్ ఇండియా మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఇందులో యువతకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
1: స్కిల్ ఇండియా అంటే ఎంటైర్ మన భారతదేశం మొత్తం తీసుకుంటారండి. ఇందులో ఏంటంటే 40 కోట్ల మంది భారతీయుల్ని స్కిల్ సిటిజన్స్ గా మార్చాలనే కాన్సెప్ట్ వచ్చినటువంటిది. ఇందులో ఉచితంగా శిక్షణ ఇవ్వడము, ఇచ్చిన శిక్షణకి సరైనటువంటి సర్టిఫికేషన్ ద్వారా తగినటువంటి ఉద్యోగం కల్పించాలి, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి దేశంలో అన్నటువంటి కాన్సెప్ట్ తో వచ్చినటువంటిది స్కిల్ ఇండియా కాన్సెప్ట్ అది. అలాగే మనం ఈ స్కిల్ ఇండియా తెచ్చినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనం మన రాష్ట్రంలో APSSDC అంటే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నామండి మనం.
0: సార్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY అంటే ఏమిటి? ఈ పథకం ద్వారా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు?
1: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో. అంతేకాకుండా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని ఒక కేటగరైజేషన్ ఆఫ్ స్కిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ NSQF అంటే మీకు చెప్తాను అర్థమయ్యేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అనే ఒకటి వృత్తి విద్య తీసుకున్నామనుకోండి, అందులో ఈ NSQF లెవెల్స్ 1 నుంచి 10 వరకు ఉంటాయి. జస్ట్ లైక్ గ్రేడింగ్ లాగా అనమాట, 1 to 10. ఫర్ మనం చదువుకునేటువంటి ఐటీఐ పిల్లలు చదువుకుంటే చదువును తీసుకుంటే మనకి ఇందులో ప్రాథమికమైన బేసిక్ అవగాహన కలిగి ఉండడాన్ని NSQF 3 అని కింద తీసుకుంటాం. తర్వాత కొంత నిపుణత వాళ్ళకి పెరిగిందనుకోండి, కోర్సును బట్టి లేకపోతే టెన్యూర్ బట్టి 1 ఇయర్ చదువుతారా 2 ఇయర్స్ పడితే చదువుతారా అన్న కాన్సెప్ట్ ని బట్టి వాళ్ళకి NSQF లెవెల్స్ పెరుగుతాయి, 3 to 4, 4 to 5 అనమాట. ఈ విధంగా ఈ స్కేలింగ్ అనేది ఉంటుంది, స్కిల్లింగ్ స్కేల్ అనమాట ఇది. NSQF అనేది ఉచిత స్వల్పకాలిక శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ NSQF అనుసరించి ఐటీ, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి చిన్న చిన్న ఉన్నటువంటి శిక్షణ రంగాల్లో శిక్షణ అందించడం PMKVY ద్వారా ప్రముఖమైనటువంటి లక్ష్యము. ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో మనం APSS ద్వారా అమలు చేస్తున్నామండి.
0: సార్, అంటే ఈ యొక్క PMKVY సో దీనిలో చేరేందుకు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది అంటారు?
1: అభ్యర్థి చేరాలనుకుంటే PMKVY చేరి శిక్షణ పొందాలనుకునే వ్యక్తి ఒక 15 to 45 ఇయర్స్ అంటే 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. వాళ్ళు ఆ నేటివిటీకి సంబంధించిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇందులో ఆన్లైన్ ద్వారా గానీ ఆఫ్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ ఇండియా పోర్టల్ అని ఉంటుందండి ఇందులో, దాని ద్వారా కూడా మనం చేరచ్చు.

0: లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా స్కిల్ సెంటర్స్, మన ఏపీఎస్ఎస్డిసి రన్ చేసిన స్కిల్ సెంటర్ లో వెళ్ళి మనం నమోదు చేసుకోవచ్చండి. వెరీ సింపుల్. ఇందులో
1: సార్, మరి శిక్షణ పూర్తయ్యాక అందించే సర్టిఫికేట్లకు మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందంటారా? సో వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలాగా మెరుగుపడతాయంటారు?
0: అవునండి, డెఫినెట్ గా అండి. ఇది గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేయించేటువంటి ఈ శిక్షణా కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఏంటంటే ప్రాపర్ వేలో అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే వాళ్ళకి టెస్టింగ్, నేర్చుకున్నటువంటి శిక్షణకు టెస్ట్ చేసి ఆ అసెస్మెంట్ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ కూడా అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది త్రూ అవుట్ అవర్ కంట్రీ, మన భారతదేశం మొత్తంలో కూడా ఇవి విలువ ఇవ్వబడతాయి ఇవన్నీ కూడా, ఈ సర్టిఫికేట్స్. దాని ద్వారా ఉద్యోగాలు పొందేదానికి కూడా అవకాశం చాలా బాగుంటుంది. మన ఏపీఎస్ఎస్డిసి ద్వారా జరిగే ఏ స్కిల్ కోర్స్ అయినా కూడా సర్టిఫికేట్ ఇస్తామండి, అది చాలా ప్రామాణికమైనది. ఇది
1: సార్, కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏపీఎస్ఎస్డిసి అమలు చేస్తున్న ముఖ్యమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి సార్?
0: అంటే మన దగ్గర ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నామనుకోండి, మన దగ్గర ఏంటంటే మనకి సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లో పెట్టుకున్నామండి. అంటే ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఈ కరెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి దానివల్ల ఉద్యోగత పెరిగేలా చూసేలా సీఎం స్కిల్ సెంటర్స్ అని సీఎం అనే 98 సెంటర్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలో. పర్టికులర్ గా సీఎం స్కిల్ సెంటర్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ ద్వారా ఇప్పటివరకు 114,000 మంది ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే స్టేట్ మొత్తం తీసుకుంటే కూడా మనం 485 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డిగ్రీ కాలేజెస్ లో కూడా వీటిని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ లో డిజిటల్ స్కిల్స్, డాటా సైన్స్, ఆటోమేషన్ ఇలాంటి కోర్సెస్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళకి అందించి ఇప్పటికే 200,000 మంది చదువుకుంటున్నట్టు విద్యార్థుల్ని ఇప్పటి వరకు మనం ట్రైన్ చేయడం జరిగిందండి. అలాగే కాకుండా ఏంటంటే మనకు ఏపీఎస్ఎస్డిసి స్కిల్ హబ్స్ అని, స్కిల్ స్పోక్స్ అని, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్స్, పిఎంకేవై ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం మనం. ప్రత్యేక యువతలు, యువతకు, మహిళలకు, గ్రామీణులకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ రకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలని చేస్తున్నామండి మనం.
1: సార్, ప్రస్తుతం మీరు ఏ ఏ రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు సార్? అంటే మీరు చెప్పినట్టు ఐటీ, ఆరోగ్య రంగం, ఎలక్ట్రానిక్స్ ఇలాగ కొన్ని రంగాలు చెప్పారు కదా, ఇటువంటి రంగాలలో అవకాశాల గురించి కూడా ఒకసారి వివరిస్తారా?
0: ఏపీఎస్ఎస్టిసి ప్రస్తుతం యువత అవసరాలు అలాగే పరిశ్రమలు, దగ్గరగా ఉన్నటువంటి పరిశ్రమల అవసరాన్ని బట్టి కూడా అనేక రంగాల శిక్షణ ఇస్తున్నాం మనం. ఇప్పుడు ముఖ్యంగా ఐటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తీసుకుంటే డేటా అనలిటిక్స్ లో ఇస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, పవర్ బిఐ లలో ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగా మనం హెల్త్ సెక్టార్ తీసుకుంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, హెల్త్ కేర్ సపోర్ట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం మనం. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ESDM అంటే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. లాజిస్టిక్స్ రంగంలో తీసుకుంటే ముఖ్యంగా వేర్ హౌస్ మేనేజ్మెంట్, సప్లై చైన్, డ్రైవింగ్ అండ్ లాజిస్టిక్ అసోసియేట్ కింద వారికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణ రంగం తీసుకుంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, మేసన్స్, సైట్ సూపర్వైజరు ఇలాంటివి వీటిలో మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. పర్యాటకం మరియు హాస్పిటాలిటీ రంగాల్లో తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్, టూర్ గైడ్, హౌస్ కీపింగ్ ఈ రకంలో ఈ సంబంధించినటువంటి జాబ్ రోల్స్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అండి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనము చర్చించుకోవాల్సిన అవసరం ఏముందంటే, మనం హెల్త్ కేర్ సెక్టార్ తీసుకుంటే మనం ఇక్కడ మన రాష్ట్రానికో లేకపోతే భారతదేశంలో ఉపయోగపడేలానే కాకుండా ట్రైనింగ్స్ ని మనం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లేకపోతే జపాన్ లాంటి ఏషియన్ కంట్రీస్ ఇక్కడంతా కూడా మనకి మన నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులకి మంచి డిమాండ్ ఉందండి. అక్కడ ఎక్కువ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నందున వారికి కూడా ఏమని చేస్తున్నామంటే వాళ్ళకి ఆ దేశాల్లో పనిచేయాలంటే యూరోపియన్ దేశాల్లో కానీ లేకపోతే జపాన్, కొరియా ఇలాంటి కంట్రీస్ లో పనిచేయాలనుకుంటే ఆ దేశానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి వాళ్ళు. కనీసం మన ఇంటర్మీడియట్ లెవెల్ స్థాయినా ఉండాలి, భాషలో పట్టు ఉండాలి. అదే ఉద్దేశంతో మనం పోయిన గత సంవత్సరం నుంచి మనం ఏం చేస్తున్నామంటే మన నర్సింగ్ విద్యార్థులకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదా విదేశాల్లో వెళ్ళి పనిచేయాలి, ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారందరికి కూడా మనము విదేశీ విద్యను కూడా అంటే విశేష భాషలను కూడా మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. మొట్టమొదటగా మనం ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ కి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్స్ ఇవ్వడం మన రాష్ట్రంలో. అందులో కూడా ఇప్పటికి లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేశాం. ఇప్పటికే దాదాపు 110 మంది భయపడి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా స్థిరపడబోతున్నారు త్వరలో. అలాగే జపనీస్ లో కూడా మనం ట్రైనింగ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఈ ఇయర్ నుంచి. ఈ విధంగా ఎక్కడైతే అవసరం అయితే ఉందో, మన యువతకి అయితే ఎక్కడైతే ఉద్యోగాలు లభిస్తాయో, అలాగే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ రంగాల్లో మనము సృష్టిస్తూ పోతూనే ఉందండి ఏపీఎస్ఎస్డిసి అవసరాలను బట్టి.

0: సార్, మీరు ప్రస్తావించడం జరిగింది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు అని చెప్పి. సార్ సార్, మరి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించేందుకు పరిశ్రమలతో ఏపీఎస్ఎస్డిస్ ఏ విధంగా సమన్వయం చేస్తుందంటారు?
1: అవునండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇది. మీరు అడిగిన దాని గురించి నేను ఒకటి మీకు వివరణ ఇస్తాను. మనం ఈ సంవత్సరం ఏం చేసామంటే, ప్రతి జిల్లాకి ఉన్నటువంటి మన 28 జిల్లాల రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక జిల్లాకొక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్, సమగ్రమైనటువంటి స్కిల్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలనేటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం వర్క్ చేశామండి. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అంటాం ఇది, ప్రతి జిల్లాకి ఒక. ఇందులో ఏంటంటే, గతంలో ఏమయ్యేదంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక జాబ్ మేళాస్ కానీ లేకపోతే ప్లేస్మెంట్ యాక్టివిటీస్ అంటే ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ప్లేస్ చేసేటువంటి యాక్టివిటీస్, వాళ్ళు ఉద్యోగాల్లో చేర్చేటువంటి యాక్టివిటీ, రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా 4-5 డిపార్ట్మెంట్లు చేసేది, చేసే కార్యక్రమం ఒకటే, చేసే పని ఒకటే కానీ 4-5 డిపార్ట్మెంట్లు చేసేటివి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, సిడాప్ అని, తర్వాత ఏపీఎస్ఎస్డిసి అని, నాక్ అని, ఓవర్సీస్ మ్యాన్ పవర్ అని, ఇలా రకరకాలుగా ఆర్గనైజేషన్ పనిచేసేటివి. కానీ ఈ సంవత్సరం నుంచి ఏంటంటే, ఈ 5 స్కిల్ డెవలప్మెంట్ మీద పనిచేసే ఆర్గనైజేషన్ అన్ని కూడా ఒకే గొడుగు కింద అంటే ఒకే డిపార్ట్మెంట్ గా ఫామ్ చేసింది గవర్నమెంట్. సో ఈ సంవత్సరం ఏం జరిగిందంటే, ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడంలో ఏం చేశామంటే, ఆ నియర్ బై మన ఆ జిల్లాకు, ప్రతి జిల్లాకు ఒక నిర్దిష్టమైనటువంటి మొదటి నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు కల్పించే రంగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోస్తాకి వెళ్తే మనం అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అనేది మనకి ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వెళ్ళామనుకోండి, అక్కడ సోలార్ ఆధారిత అంటే సౌర విద్యుత్ సంబంధించినటువంటి ఎక్కువ పరిశ్రమలు వస్తూ ఉంటాయి. అలాగే మన గుంటూరు తీసుకుందాం అనుకోండి, అమరావతి ఉంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తున్నాయి, కొన్ని ఆహార ఆధారిత పరిశ్రమలు వస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక రకమైనటువంటి ఉన్నాయి. అలాగే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తో కూడా, ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి యాజమాన్యాలతో కూడా చర్చించి వారికి ఎలాంటి మ్యాన్ పవర్ అంటే మానవ వనరులు అవసరమో అది కూడా కనుక్కొని, ఇంకా భవిష్యత్తులో రాబోయే అవకాశాలు అటువంటి వివిధ రంగాలను కూడా గుర్తించి వీటినన్నీ కలబోతగా తీసుకొని ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నామండి. ఇలా వచ్చినటువంటి 28 జిల్లాల నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ను కలిపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ గా చేసుకుని, ఆ అందులో వచ్చినటువంటి ఎంతమందిని ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతమందిని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం అన్నది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ విధంగా ప్రణాళికలు తయారు చేసుకునే సమయంలోనే దగ్గర ఉన్నటువంటి ఆ పరిశ్రమల్ని, వారి అభిప్రాయాల్ని తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటున్నామండి. ఇది ఇందులో ఈసారి జరిగినటువంటి ఒక మంచి మార్పు.
0: సార్, మరి శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనలో ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా జాబ్ మేళాస్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తుందంటారు?
1: ఈ ట్రైనింగ్ అయిన పిల్లలు, అలా కాకుండా మామూలుగా ట్రైనింగ్ ఇవ్వకుండా కొంతమంది చదువుకొని రెగ్యులర్ గా చదువుకునేటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలందరికీ కూడా ఏంటంటే, రాష్ట్రంలో మనకు 175 అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి నియోజకవర్గంలో 3 ఒకసారి ఒక జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయబడుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గం అంటే ప్రతి ఒక్క నియోజకవర్గము సంవత్సరంలో 4 జాబ్ మేళాలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే, ఆ నియోజకవర్గంలో చేయడం కాన్సన్ట్రేటెడ్ గా చేయడం అంటే అందరికి కూడా ఎక్కువ మందికి సమాచారం ఇవ్వడం, ఎక్కువ మంది పిల్లలు మొబైలైజ్ చేయడం, ఎవరైతే అవసరమైనటువంటి ఉన్నారో, ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సమాచారం అందించి, చుట్టూ ఉన్నటువంటి అభ్యర్థులు అవసరమైన పరిశ్రమల నుంచి ఇండెంట్ తీసుకోవడం, వాళ్ళందరినీ ఒక చోటు చేర్చి 175 అసెంబ్లీ కాన్స్టిట్యూయన్స్ లో జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో 3 ఒకసారి జరుగుతాయి.
0: సార్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత అంటే నిరుద్యోగ యువత కోసం, మహిళల కోసం, దివ్యాంగుల కోసం, సో ఇటువంటి వారికి ప్రత్యేకంగా మనకి నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటారు?
1: అవును, ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే, వారికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కావదా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తున్నాం మనం కూడా. మనం గతం ముందుగా ఇంత ముందుగా చెప్పుకున్నట్టు ఏంటంటే, మన దగ్గర ఉంటే ప్రత్యేకమైన స్కిల్ హబ్స్ ఉన్నాయి, స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఏంటంటే, ఎక్కువ వాళ్ళు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఏది ఏ ట్రైనింగ్ అయితే వాళ్ళు జాబ్ రోల్లో అయితే వాళ్ళు ఫిట్ అవుతారో, వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో అందులో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం ముందుగా వాళ్ళని కొంచెంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందండి.
0: సార్, మీరు ఇందాక ప్రస్తావించడం జరిగింది కళాశాలల్లోనే అంటే డిగ్రీ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల కోసం మీరు కళాశాలల ద్వారానే కొన్ని ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పి చెప్పారు కదా సార్, సో వాటికి సంబంధించిన వివరాలు సార్?
1: అంటే ఇప్పుడు మనకి ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఏంటంటే, కొత్తగా వస్తున్న

0: టెక్నాలజీస్లో, టెక్నాలజీస్లో వీటిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో అయితే ఏమి, లేకపోతే ఆర్గనైజ్తో ఏంటి, మనకు కొలాబరేషన్స్ ఉంటాయి, కొలాబరేషన్స్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఏపీఎస్ఎస్డిసి అవసరాన్ని గమనించి ఏదైతే టెక్నాలజీ అనేది వస్తుందో దానితో ఆ సంస్థలతో కొలాబరేట్ చేసుకుంటుందండి. ఆ కొలాబరేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆర్గనైజేషన్స్ ద్వారా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ ఐటిఎస్ వీటికి యాడ్ ఆన్ స్కిల్స్ గా, యాడ్ ఆన్ స్కిల్ అంటే వాళ్ళు రెగ్యులర్ కోర్స్ నడుస్తూ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఈ ఇంటర్ కొత్త న్యూ టెక్నాలజీస్ ని మనం కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా అక్కడ వాళ్ళకి ఆఫ్లైన్ మోడ్ లో గానీ ఆన్లైన్ మోడ్ లో గానీ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అందులో సర్టిఫికేషన్ ఇప్పించబడుతుందండి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చింది ఇప్పుడు మనకి కొత్తగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, పిల్లలు మామూలు రెగ్యులర్ గా చదువుకుంటుంటారు. ఇది కూడా ఒక కోర్స్ 1 అవర్ లేకపోతే 1/2 అవర్ కింద వాళ్ళకి యాడ్ ఆన్ కోర్స్ కింద వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. క్వాంటమ్ టెక్నాలజీస్ వచ్చింది, అలాగా దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం. ఈ విధంగా వాళ్ళకి రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ కి యాడ్ ఆన్ గా ఇవ్వడం జరుగుతుందండి.
1: సరే, మనం చూస్తూ ఉన్నాము అంటే ఈ రోజుల్లో స్వయం ఉపాధి అండ్ స్టార్టప్స్ ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది, అండ్ గవర్నమెంట్ కూడా మనకి ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉంది. సో ఈ విధంగా స్టార్టప్స్ ప్రారంభించాలనుకునే యువతకు మన ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సహాయం అందిస్తుంది?
0: ఏపీఎస్ఎస్డిసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వయం ఉపాధి మరియు స్టార్టప్లు ప్రారంభించాలనుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరికీ కూడా ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందులో ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ అందులో నిష్ణాతులైనటువంటి స్పెషలిస్ట్ తో వాళ్ళ క్లాసులు చెప్పించడం, అలాగే మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలతో సమన్వయం చేయడం, లోన్ సపోర్ట్ సబ్సిడీలు ఏమైనా స్కీమ్స్ ఉంటే వాళ్ళకి అందరూ కూడా అవగాహన కల్పించి వాళ్ళు అటువైపు వెళ్లేలా వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటుందండి.
1: సార్, మన రాష్ట్రంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? గ్రామీణ ప్రాంత యువతకు ఇవి అందుబాటులో ఉన్నాయంటారు?
0: అవునండి, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మనం ముందే అనుకున్న జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నామని, అంటే మన ఉనికి అక్కడ ఉంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా పెట్టుకున్నాం మనం. అక్కడే ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కానీ ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మనం స్కిల్ హబ్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేసుకుని. అలాగే డిగ్రీ కాలేజ్ అయితే తీసుకున్నాం అనుకోండి, గతంలో మీకు ఇంత ముందే చెప్పినట్టుగా ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని చెప్పాను నేను, ఏది డిగ్రీ కాలేజెస్ లో. అదే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అంటాం. ఈ విధంగా వాటిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ పేర్లతో ఎస్టాబ్లిష్ చేసుకొని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కావాలి, కంప్యూటర్స్ అయితే ఏమి, లేకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సెస్ అంటే మనకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. కాబట్టి గ్రామీణ యువత అనేది చాలా ప్రధానమైనది అండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు స్కిల్ ఎకో సిస్టమ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ లో తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రెంగ్త్ అండి, చాలా బలంగా ఉంది. ఇప్పుడు మనం ఒక కాలేజీ తీసుకున్నామనుకోండి, అక్కడ మనం కోఆర్డినేటర్ అనే పేరుతో మనకు స్కిల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. అలాగే జిల్లాకు వచ్చామనుకో, జిల్లా ఆఫీసులు 4-5 ఆఫీసులు ఉన్నాయి మనకి. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు, జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ డెసో అంటాం. ప్రీవియస్లీ ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనేవాళ్ళం, ఇప్పుడు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ అంటాం డెసో అని. అలాగే సిడాప్ సంస్థ నుంచి వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తుంటారు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అక్కడి నుంచి మనకి జాబ్ డెవలప్మెంట్ జేడిఎంస్ అని ఉంటారు అక్కడ. అలాగే నాక్ సెంటర్స్ ఉన్నాయి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేసి, అది కూడా మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ప్యూర్ గా ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించినటువంటి స్టాఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు జిల్లా స్థాయిలో. ఇలా తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ లో చాలా మంది ఫంక్షనరీస్ ఉన్నారు, అది గుర్తించడం, వాళ్ళని కలవడం, వారి నుంచి లబ్ధి పొందడం అనేది చాలా ఈజీ అండి ఇప్పుడు.
1: సార్, రాబోయే రోజుల్లో ఏపీఎస్ఎస్డిసి చేపట్టబోయే కొత్త కార్యక్రమాలు లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? సో వాటి వివరాలు.
0: పరిశ్రమలకు ఏమవసరం, పరిశ్రమలో చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలు ఏ రకమైన మార్పులు వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి మానవ వనరులు మనము కల్పించగలం, అలాగే మన దగ్గర చదువుకుంటున్నటువంటి యువతకు ఎలాంటి టెక్నాలజీస్ కానీ లేకపోతే వేరే స్కిల్స్ కానీ వాళ్ళకి ఇంపార్ట్ చేస్తే వాళ్ళకు ఉద్యోగ్యత అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్న కాన్సెప్ట్ తో ఎప్పుడు నిరంతరం, ఎప్పుడు కూడా అండి ఫుల్ స్టాప్ అన్న కాన్సెప్టే ఉండదు ఏపీఎస్ఎస్డిసి లో. ఎవ్రీ టైమ్ ఏది చేస్తే మనం ఎక్కువ యువతకు అందుబాటులోకి వస్తాం, యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తామనే కాన్సెప్ట్ తోనే ఎవ్రీడే డిస్కషన్స్ నడుస్తుంటాయి ఏపీఎస్ఎస్డిసి లో. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని అధునాతన కార్యక్రమాలు చేయాలని కూడా ఆ ప్లాన్ చేసుకుంటాం.

0: అనుకుంటున్నామండి. ఆల్రెడీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ స్కిల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద వచ్చేటువంటి వివిధ జాబ్ రోల్స్, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి పెడుతున్నాం. అలాగే ఏంటంటే ఇంతకుముందు మీతో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మన పిల్లలకి, మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఇంజనీర్స్ అయితేమి, డాక్టర్స్ అయితేమి, లేకపోతే ఫిజియోథెరపిస్టులు అయితే, నర్సెస్ అయితేమి, హెల్త్ కేర్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, వారికి వేరే దేశాల్లో కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం స్టడీ చేస్తున్నాం. మన అందుకోసమే ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓమ్ క్యాప్ అని మనకు ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఒక మనకు ఆర్గనైజేషన్ ఉంది. అది కూడా స్కిల్ ఎక్కువ సిస్టమ్ లో ఒక భాగమే. అది కూడా ఏ భాషను వాళ్ళకి నేర్పితే, పిల్లలకు, మన పిల్లలకు నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి. జపాన్ పంపాలంటే జపనీస్ వచ్చి ఉండాలి, యూరోపియన్ కంట్రీస్ పోవాలంటే, ఏ కంట్రీకి ఒక పిల్లల్ని పంపాలనుకుంటే ఆ కంట్రీకి స్పెసిఫిక్ గా ఉండేటువంటి లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి పంపాలంటే జర్మన్ లాంగ్వేజ్ రావాలి, అలాగే మనం ఇటలీ పంపాలంటే ఇటాలియన్ రావాలి. ఆ విధంగా ఎక్కడైతే అవసరమైతే ఉందో, మేము ప్లాన్ చేస్తున్నాం జర్మనీకి ప్లాన్ చేస్తున్నాం జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం, జపనీస్ కి మన పిల్లల్ని మన హెల్త్ కేర్ సెక్టర్ నుంచి పంపాలనుకుంటున్నాం, అందుకోసం జపనీస్ ని ఎలా నేర్పించాలనేటువంటి కాన్సెప్ట్ ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మన ఇంజనీరింగ్ పిల్లలకి యాడ్ ఆన్ కోర్సుల కింద గాను, లేకపోతే ఆల్రెడీ మనతో కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందండి. ఇది ఏది బెస్ట్ మన పిల్లలకి, ఏది బెస్ట్ ఏది నేర్పించాలన్న కాన్సెప్ట్ లోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా అదే విధంగా ఆదేశాలు ఇస్తుంది, అటువైపే మనం పనిచేస్తున్నాం. అటువైపుగా
1: సార్, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం సార్?
0: ఇప్పుడు యువత అంటే దే ఆర్ బాగా మెచ్యూర్డ్ అండి, పిల్లలంతా బాగా మెచ్యూర్డ్. గతంతో పోలిస్తే వాళ్ళ కింద వాళ్ళ అరచేతిలో వాళ్ళు మొబైల్ ఫోన్ లోనే వాళ్ళు ప్రపంచాన్ని దర్శించవచ్చు, ప్రపంచంలో జరిగే ఏ ఇష్యూ అని కూడా వాళ్ళు క్షణాల్లో తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తెలుసుకోవాలనేటువంటి ఒక అభిలాష, ఎదగాలనేటువంటి ఒక పట్టుదల ఉండాలండి పిల్లలకి. ఉంటే డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి మామూలుగా అనవసరమైనటువంటి విషయాల కోసం సమయం వృధా చేసుకోకుండా రోజుకు 1 అవర్, 1 గంట లేదా 2 గంటలు వాళ్ళు ఏదన్నా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కొత్తగా వస్తున్నటువంటి సాంకేతికత పైన దృష్టి పెట్టడం, లేకపోతే వేరే జనరల్ అవేర్నెసెస్ నేర్చుకోవడం, లేకపోతే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఈ విధంగా అయినటువంటి వాళ్ళ పురోభివృద్ధికి వాళ్లే కొంత ఆలోచించుకొని స్వయం నిర్ణయం, స్వీయ ఎవాల్యుయేషన్ అంటాం కదండి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, వాళ్ళకి వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకోవడం వాళ్ళకి ఏం అవసరము, ఈ పోటీ ప్రపంచంలో మనము ముందుండాలి, ముందుకు పోవాలనుకుంటే ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే మనం ముందుకెళ్ళగలం, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకొని ఏదన్నా నేను నేర్చుకోవాలి, లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీలు నేర్చుకోవాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి పొందేటువంటి ఏమైనా ఉన్నాయా అనుకుంటే చాలా అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు గతంలో పోలిస్తే ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ మాత్రం మూల్యం చెల్లించకుండా, డబ్బులు పే చేయకుండానే మనం ఇవన్నీ పొందొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన APSSDC ఉంది, మనకి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఉంది, నైపుణ్యం అని ఏపీ స్టేట్ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ అది. అందులో మనం ఒకసారి అందులో రిజిస్టర్ అయ్యి అందులో జరిగేటువంటి వచ్చేటువంటి అవకాశాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏం ట్రైనింగ్స్ నడుస్తున్నాయి కొత్తగా, దేంట్లోనే మనం జాయిన్ కావచ్చా, మనకు కావాల్సిన ఉపయోగపడతాయా, ఏ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి అనేటన్నీ కూడా మనం నైపుణ్యం పోర్టల్ నుంచి తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఒక నైపుణ్యమే కాదు, నేర్చుకోవాలనుకుంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నైపుణ్యంతో పాటు, మనది ఓన్ పోర్టల్, మన స్టేట్ పోర్టల్, అలా కాకుండా చాలా ప్రైవేట్ లో కూడా చాలా పోర్టల్స్ ఉన్నాయి. నేర్చుకోవాలనుకోవాలి, ఎదగాలని వాళ్ళు కలగాలి.
1: సార్, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ కోర్సెస్ కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీకు కూడా ధన్యవాదాలండి, మీ ద్వారా రాష్ట్ర యువతకి చేరువైనందుకు, వారిని అందరూ కూడా మీ ద్వారా కలుస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు, వారికి కూడా శుభాశీస్సులు, ధన్యవాదాలండి.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

10:31 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు. ప్రోగ్రామ్ లో ఉన్నాం, మరి ప్రశ్న అడిగాను కదా, ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు సింగర్స్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ చరణ్, ఎస్పీ పల్లవి, ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాలో ఒక పాట పాడారు. ఆ సినిమా పేరేంటి అని అడిగాను. చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో. సో మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు? హాయ్ జ్యోతి గారు, గుడ్ మార్నింగ్ అంటూ వీర రాఘవమ్మ, రేఖ సాయి, మౌనిక మెసేజ్ చేశారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, ప్రేమికుడులో పల్లవి గారు ఎక్కడున్నారు? లేరు కదా. ఓకే. అండ్ మా అల్లుడు వెరీ గుడ్, ఎస్ రైట్ ఆన్సర్ని పంపించారు. ఎందుకు నేనైతే ఆన్సర్ చెప్పేశాను. ఇంకా ఇప్పుడు మనకి ఇంకా ఒక 20 మెసేజెస్ ఉన్నాయి, అవి మాత్రం చూస్తాను. ఆన్సర్ రివీల్ చేశాను కాబట్టి ఇంకా పంపించుకోండి. ఓకేనా? మా అల్లుడు వెరీ గుడ్ మూవీలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చరణ్ అండ్ పల్లవి ఈ ముగ్గురు కలిసి పాడతారనమాట. ఆ పాట కూడా నేను మీకోసం ప్లే చేస్తాను. బట్ మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్ తెనాలి. రాజేష్ హిందూపూర్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కృష్ణబాబు అండ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. కాదు కదా, రాంగ్ ఆన్సర్. ముత్యాల పల్లకి చిత్రంలో ముత్యాల పల్లకి కాదండి, బట్ సాంగ్ మాత్రం మీరు కరెక్ట్గా గెస్ చేశారు. సినిమా పేరు ఆల్రెడీ చెప్పాను కదా, మా అల్లుడు వెరీ గుడ్ అని ఈ పాట పాడారనమాట. ఈ సినిమాలో పాట షరీఫ్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఒక పల్లెటూరిలోనా, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కాదు. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, పాటల పల్లకి. ఓకే, జీన్స్ మూవీలో కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఆన్సర్ నేను ఏంటనేది చెప్తాను, వింటూ ఉండండి. రెడ్డిగూడెం నుండి రాజశేఖర్, ఎస్ రైట్ ఆన్సర్ని పంపించారు జ్యోతి అండ్ రాజశేఖర్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి, మంచి దొంగ కాదు కదా. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు. ఇది తమిళ్లో కూడా ఉంది. ఓకే, ఆ మూవీ డార్లింగ్ మూవీ అంట. ఎనీవే రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కోల నాగలక్ష్మి, నంది వెలుగు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ మూవీలో పాడారు మేడం అంటున్నారు. నేను తెలుగులో అడిగాను మనది. ఓకే. అండ్ నెక్స్ట్ వైవీ రావు, జయలక్ష్మి, తిరుమలగిరి, సికింద్రాబాద్ నుండి మెసేజ్ చేశారు. అండ్ దీనికి ఒక క్లూ చెప్పినా, ఆల్రెడీ నేను రివీల్ చేసేసానుగా ఆన్సరు. ఎనివే అన్ని ఫన్నీగా ఉంటుంది, సాంగ్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అన్ని మూవీ టైటిల్స్తో వస్తుందన్నమాట ఈ సాంగ్. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, తెనాలి మూవీ అనుకుంటా అంటూ, బట్ కాదు. అండ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి, రాంగ్ ఆన్సర్. అండ్ నాగార్జునలక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి సాంబశివరావు, అయ్యో ఎంతమంది రాంగ్ ఆన్సర్స్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కొనకొండల రమణారావు, కవిత, జ్యోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ మా అల్లుడు వెరీ గుడ్, మా గారు పిల్ల నచ్చింది. అయ్యా నేను ఆన్సర్ రివీల్ చేశాక పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట. అండ్ ఈ సాంగ్ చెప్పాను కదా, అంతా కూడా మూవీస్కి సంబంధించి అనమాట, మూవీ టైటిల్స్కి సంబంధించి ఉంటుంది. చంద్రబోస్ గారు అద్భుతంగా రాశారు. అండ్ ఇలాంటి పాటలు రాయడంలో ఆయన తర్వాతే కదా, దిట్ట అనమాట ఆయన. సో ఈ ముగ్గురు కలిసి పాడారు ఈ పాటనైతే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ చరణ్ అండ్ ఎస్పీ పల్లవి. మా అల్లుడు వెరీ గుడ్ ఈ చిత్రం నుంచి అనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, ఫైనల్ క్వశ్చన్. రీసెంట్గా వచ్చిన మూవీస్లో అనంత శ్రీరామ్ గారు అద్భుతంగా రాసినటువంటి పాట ఎంత బాగుంటుందో అనమాట. సో ఈ మూవీలోదే నేను క్లూ కూడా ఇచ్చేసాను. ఇంతకీ నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, నువ్వు చేసే పనిలోనే ఆట ఉందిరా, కూలి కోసం చేస్తే పని, గెలుపు కోసం చేస్తే ఆట. ఓటే పని చేసే నాకి, ఓకే నాక బతికి నాకి, ఇంత పెద్ద బతికెందుకు అంటారు. సో తర్వాత

డైలాగ్ ఏంటనేది మనం కంప్లీట్ చేద్దాం. బట్ మెసేజెస్ చూశాక సో గెస్ చేయండి ఏ మూవీలో ఏంటి ఎవరా హీరో అనేది గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ పంపించేస్తూ ఉండండి. నేను మీకోసం మా అల్లుడు వెరీ గుడ్ నుంచి ఆ పాట అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రియమైన నీకు మనసులో మాట చెప్పాలనుంది. ఆమె అల్లరి పిల్ల.
1: అంకుల్, సాహసమే నా ఊపిరి, గెలుపు నాదే.
2: పరశురాం, నీతో అమ్మాయి కాపురం చూడాలనుంది.
3: పదండి ముందుకో.

కథ అట్టం తిరిగింది. ఓరి నీ ప్రేమ బంగారంగాను జయమ్ము నిశ్చయమ్మురా, జయం మనదేరా రా. చిలకమ్మా

సో ఎన్ని సినిమా పేర్లు వచ్చేసినాయో కదా ఈ పాటలో, అది మ్యాటర్. సో మరి ఈ ప్రశ్న అడిగాను కదా ఎవరెవరు పంపించారో చూద్దాం. మెసేజెస్ ఏ మూవీ నుంచి అని అడిగాను, రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ విజయవాడ భార్గవి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ చిన్నకాకా నుంచి సుమ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు పాపారావు టీ నర్సాపురం నుండి. అండ్ కోలా నాగలక్ష్మి నంది వెలుగు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ బెడన్ నుండి

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10:45. మరి ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది మీకోసం. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం. డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ వారి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు వింటారు. షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. ముఖ్యంగా ఎంతో మంది షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్లకు వైద్య సేవలు అందిస్తూ అనుభవం గడించారు కదా. ముఖ్యంగా ఏంటంటే గుండె, కిడ్నీ, నరాలు, అదేవిధంగా కంటి రెటీనా, ఇవి ప్రధానంగా దెబ్బతింటాయి. అంటే ఏ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా రక్తనాళాలు దెబ్బతినటం అనేటువంటిది ప్రధాన మూల హేతువు దీనికి. ఇది షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్లకు జరిగేటువంటి ఇబ్బంది అని మీరు వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే డాక్టర్ గారు, షుగర్ కంట్రోల్ లేనటువంటి వారు కాళ్ళు, పాదాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి అంటుంటారు డాక్టర్ గారు. ముఖ్యంగా కాళ్ళు, పాదాలకు అల్సర్లు రావడం, అలాగే చలికాలంలో మరీ ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఈ సెల్యులైటిస్ అనేటువంటి సమస్య, అంటే మనం కాలంతా వాచిపోయి సెప్టిక్ అయింది అన్నట్టుగా చెబుతూ ఉంటారు దాన్ని. అలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉండడము ఇలాంటివి చూస్తూ ఉంటాం డాక్టర్ గారు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు టూ వీలర్, మోటార్ సైకిల్ మీద వెళ్లేటప్పుడు ఒక్కొక్కసారి సైలెన్సర్ కాలుద్ది, ఆ కాలింది కూడా తెలియదు ఇలాంటిది చెబుతూ ఉంటారు. ఆ తర్వాత చూస్తే అది పెద్ద గాయమై గాయం నయమవ్వక అది పెద్ద సెప్టిక్ అయిపోయి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కాలు తీసేసి యాంప్టేషన్ జరిగి ఇలాంటివి కూడా మనం ఎన్నో వింటుంటాం డాక్టర్ గారు. ఈ ఇబ్బంది నుంచి మనం అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది అవి ఒక్కసారి చెప్పండి. ఇన్ని రకాల సమస్య నుంచి మనం కాపాడుకోవడానికి ఏ రకమైన జాగ్రత్తలు మీరు చెబుతారు వివరించండి.
2: సో నేను ఇంతకు ముందు టాపిక్ లో చెప్పినప్పుడు డయాబెటిక్ న్యూరోపతి గురించి నేను కొంచెం వివరంగా చెప్పానండి. సో దాని కంటిన్యూషన్నే మీరు అడిగే ఈ కాంప్లికేషన్స్ అన్నీ అండి. సో ఇవన్నిటికి మూల కారణం, తీసుకోవాల్సిన ప్రథమ జాగ్రత్త ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. తర్వాత షుగర్ వచ్చే 1-2 ఇయర్స్ దాటిన వాళ్ళు, కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఏంటంటే తరచూ పాదాల యొక్క సంరక్షణ, అంటే పాదాలు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు డైలీ పడుకునేటప్పుడు ఒకసారి పాదాలు కాలు మీద కాలు వేసుకుని అరికాలు కింద ఎలా ఉందనేది చూసుకుంటే ఏం గాయాలు లేకపోతే మనం సగం రిస్క్ అక్కడే తగ్గిపోయినట్టండి. అది కాకుండా మెయిన్గా మనం చూసినట్టు ఏంటంటే షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ లో, న్యూరోపతి కాంప్లికేషన్స్ లో, ఈ డయాబెటిక్ న్యూరోపతి వల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇనీషియల్ గా కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, మొద్దు బారడం ఇలాంటి సమస్యలు ఉండి రాను ఆ నొప్పి, స్పర్శ ప్రభావము అది కూడా కోల్పోవడం వల్ల పేషెంట్స్ కి ఏదన్నా గుచ్చుకున్నా, కట్ అయినా, లేకపోతే షూ సరిగా టైట్ గా ఉన్న షూ వల్ల ఏమైనా గాయమైనా, స్పర్శ జ్ఞానం లేకపోవడం వల్ల పేషెంట్ కొంచెం లేట్ గా తెలుసుకోవడం జరుగుతూ ఉంటది. ఈ లోపల అది ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి యూజువల్ గా చూసినప్పుడు ఏంటంటే డయాబెటిక్ ఫుడ్స్ అంటాము, ఇవన్నీ జరుగుతుంటే

దీని అడిషనల్ గా ఏమవుతుందంటే పేషెంట్స్ కి కాళ్ళలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, షుగర్ విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉండడం, ఈ విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ అవడం వల్ల కాళ్ళలో వచ్చే చిన్న ఇన్ఫెక్షన్లు కాస్త ఆ షుగర్ ని ఆహారంగా తీసుకుని కాళ్ళలో ఉండే బ్యాక్టీరియా మల్టిప్లై అయిపోయి అది కాళ్ళలో ఒక చిన్న పార్ట్ లో వచ్చిన ఇన్ఫెక్షన్ తొడభాగం దాకా పై భాగం దాకా స్ప్రెడ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నిటికీ మూల కారణం ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ని మనం ఫస్టే గుర్తించాలి. సో ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవడం పెద్దగా స్టార్ట్ అవుతుంది, ఏదన్నా చిన్న దాంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఏదో చిన్న ముళ్ళు గుచ్చుకోవడమో లేకపోతే ఒక టైట్ షూ వేసుకున్నప్పుడు ఆ షూ మూల ఎక్కడైనా కట్ అవ్వడమో, కాళ్ళల్లో ఏంటంటే అథ్లెట్ ఫూట్ అంటారు, ఎప్పుడు నీళ్ళల్లో ఉండే వాళ్ళకి వేళ్ల మధ్యలో చిన్న చిన్న కట్స్ అవడం జరుగుతూ ఉంటుంది. నాన్ డయాబెటిక్ అంటే అంత రిస్క్ కాదు, కానీ షుగర్ పేషెంట్ కి అది కొద్దిగా పెద్ద రిస్కే అవుతుంది. ఆ ఓపెనింగ్ ద్వారా బయట ఉండే క్రిములు కాళ్ళలోకి వచ్చి అది మళ్ళీ ఇన్ఫెక్షన్ గా మారే అవకాశం ఉంటుంది. సో ఏదైనా చిన్న గాయం ఉన్నప్పుడు దాన్ని ముందుగానే గుర్తించి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే అది పెరిగి పెద్దదయ్యి గ్యాంగ్రీన్ గా మారి ఆంపుటేషన్ లెవెల్ దాకా వెళ్లకుండా ఉంటుంది. ఇవన్నిటికీ ముఖ్యంగా

కట్స్ అవడం జరుగుతూ ఉంటుంది. నాన్ డయాబెటిక్ అంటే అంత రిస్క్ కాదు, కానీ షుగర్ పేషెంట్కి అది కొద్దిగా పెద్ద రిస్కే అవుతుంది. ఆ ఓపెనింగ్ ద్వారా బయట ఉండే క్రిములు కాళ్ళలోకి వచ్చి అది మళ్ళీ ఇన్ఫెక్షన్గా మారే అవకాశం ఉంటుంది. సో ఏదైనా చిన్న గాయం ఉన్నప్పుడు దాన్ని ముందుగానే గుర్తించి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే అది పెరిగి పెద్దదయ్యి గ్యాంగ్రీన్గా మారి ఆంపుటేషన్ లెవెల్ దాకా వెళ్లకుండా ఉంటుంది. ఇవన్నిటికీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి షుగర్ ఒక ట్రాక్లో పెట్టుకుంటూ ఉండాలి. షుగర్కి చెప్పిన డాక్టర్ చెప్పినట్టు ఆహారం పాటించాలి. కావాల్సిన మెడిసిన్స్ అంటే ఒక మెడిసిన్ అందరికీ ఫార్ములాల ప్రకారం కాకుండా ఎవరు ఏజ్ బట్టి ఏ ఏజ్ వాళ్ళకి ఏ మెడిసిన్ వాళ్ళు కరెక్ట్ గా దాన్ని బట్టి షుగర్ కంట్రోల్లో చేసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ సెల్ఫ్ కేర్, డయాబెటిక్ ఫుడ్ సెల్ఫ్ కేర్ అంటే ఎప్పటికప్పుడు కాళ్ళ ఒక సంరక్షణ తన బాధ్యత తనదే కాబట్టి తను చూసుకుంటూ ఉండాలి పేషెంట్. దీని కాకుండా ఏంటంటే ఎక్కువగా చలికాలంలో మేము చూస్తున్న కేసెస్ వచ్చేసి డయాబెటిక్ సెల్యులైటిస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సెల్యులైటిస్ అంటే ఏంటంటే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఫేస్ మీద కానీ ఎక్కడైనా సరే డీప్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని మనం సెల్యులైటిస్ అంటాం. ఈ సెల్యులైటిస్ కూడా ఎక్కువగా క్రాక్డ్ స్కిన్ వల్ల లేకపోతే ఏదైనా కట్ వల్ల దీనివల్ల వస్తుంది. పాదాల మీద కాళ్ళ మీద ఎక్కడైనా సరే ఎర్రగా అవుతున్నట్టు ఉండి లైట్ గా ఫీవర్ వచ్చినట్టు ఉంటే ఇనీషియల్ గానే మీరు డాక్టర్ని కలిసి అది సెల్యులైటిసా కాదా అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ చూసుకుని షుగర్ కంట్రోల్ ఉందో చూసుకుని లేదా చూసుకుని దాన్ని తగ్గట్టు ప్రాపర్ గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తే అది అక్కడతోనే తగ్గిపోతుంది. ఇలా తగ్గినప్పుడు కొంతమందికి మాత్రం షుగర్ కంట్రోల్ లేనప్పుడు దానికి తగ్గట్టు టాబ్లెట్స్ తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్ మనం ఇంజెక్షన్స్ పెట్టుకుని దాని ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఏమవుతుందంటే పాదాల దగ్గర మొదలైన ఇన్ఫెక్షన్ పై తోడబై భాగం దాకా వచ్చేసి కాలంతా రెడ్ గా మారడం చూస్తుంటాం. ఇది ఎక్కువగా వింటర్ సీజన్స్ లో వస్తూ ఉంటుంది. ఇది మెయిన్ కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడము, అలాగే డయాబెటిక్ న్యూరోపతి వల్ల పేషెంట్స్ కి ఒక్క కాళ్ళల్లో చెమట స్వేద గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల వాళ్ళ స్కిన్ ఇంకా డ్రై అయిపోయి ఆ షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఇన్ఫెక్షన్ త్వరగా పెరిగిపోయి, మూడు వచ్చేసి కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కూడా త్వరగా మానకపోవడం వల్ల అది ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సెల్యులైటిస్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. సో ఎవరైనా సరే ఈ కాళ్ళల్లో ఏదైనా రంగు మారుతున్నట్టు ఉండి పాదం మీద రెడ్ కలర్ స్పాట్స్ వస్తున్నట్టు ఉంటే మీ ఫిజిషియన్ ని కలిసి అది ఏమైనా సెల్యులైటిసా కాదా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే డయాబెటిక్ ఫుడ్ గురించి మనకి ఎక్కువగా షుగర్ పేషెంట్స్ చాలా మంది, మీరు అంటే పేషెంట్స్ లో కాకపోయినా వాళ్ళ పేరెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా గమనించినప్పుడు చిన్న గాయమైనా సరే అది పెద్దగా మారిపోతూ ఉంటుంది. చిన్న గాయమే కదా అని దాన్ని ఇనీషియల్ గా సరిగ్గా ప్రాపర్ గా యాంటీబయాటిక్స్ తో కంట్రోల్ చేయలేనప్పుడు ఏంటంటే ఆ ఒక చిన్న వేలుకి వచ్చిన ఇన్ఫెక్షన్ పాదం అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏదైనా కాలికి గాయాలైనప్పుడు పేషెంట్ ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు అయితే కనుక వాళ్ళ పిల్లలు తరచూ వాళ్ళ ఫాదర్ కి ఫాదర్ మదర్ ఎవరైనా సరే కాళ్ళ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ కాళ్ళు చూసి ఒకే ఏ గాయాలు లేవు కదా అనేసి వీక్లీ 1 or 2 times లేదా డైలీ ఒకసారి ఫుట్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి. ఏదైనా గాయాలు లేకపోతే ఏదైనా కట్ అయినా ఏదైనా గుచ్చుకున్నా దాన్ని త్వరితగతిన డాక్టర్కి చూపించుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ డయాబెటిక్ ఫుట్ అనేది పెరిగి గ్యాంగ్రీన్ దాకా వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. ఇవన్నిటితో పాటు షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నిటికీ మూల కారణము డయాబెటిస్ కంట్రోల్ లేకపోవడమే. ఈ న్యూరోపతిలో ఇంకొకటి కూడా ఉందండి. అది బేసికల్ గా ఏంటంటే పేషెంట్ కి నొప్పి లేకపోవడం వల్ల 1 week 2 weeks దాకా గాయం ఏదైనా గుచ్చుకున్నది కూడా కాళ్ళల్లో చిన్న చిన్న రాళ్ళు గులకరాళ్ళు చిన్న చిన్న మేకులు ఉండి కూడా పేషెంట్ ఒక వారం తర్వాత లేట్ గా వస్తుంటారు. కాళ్ళు వాస్ ఫీవర్ తో వస్తుంటారు. అప్పుడు పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కాళ్ళలో చూస్తుంటాము. ఇది కాకుండా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తరచూ చూస్తుంటాం షుగర్ పేషెంట్స్ లో. అది బేసికల్ గా చెప్పాలంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల వస్తుంది. తర్వాత ఈ న్యూరోపతి వల్ల కూడా బేసికల్ గా పేషెంట్ కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. న్యూరోపతిలు ఏమవుతుందంటే పేషెంట్ యూరిన్ కి వెళ్ళినా సరే కంప్లీట్ గా ఎంప్టింగ్ అవ్వకపోవడం వల్ల యూరిన్ అలా స్టాగ్నేట్ అయిపోయి ఆ స్టాగ్నేట్ అయిన యూరిన్ తరచూ పేషెంట్ బాడీలో యూరిన్ పూర్తిగా ఎవాక్యుయేషన్ అవ్వకపోవడం వల్ల దానికి తోడు షుగర్ యాడ్ అయ్యి బ్యాక్టీరియా చేరి అది ఇన్ఫెక్షన్ కింద మారి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తరచూ చూస్తూ ఉంటాము కంట్రోల్ లేనటువంటి పేషెంట్స్ లో, షుగర్ కంట్రోల్ లేనటువంటి పేషెంట్స్ లో. యూరిన్ ఇన్ఫెక్షన్ ని ఎలా గుర్తించాలంటే సింపుల్ గా ఉండండి. బేసికల్ గా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏదన్నా తరచూ యూరిన్ కి వెళ్లాల్సిన అవసరం, కడుపులో కింద కడుపు నొప్పి రావడం, తర్వాత చలి జ్వరం విపరీతమైన తరలుగా విపరీతమైన చలి రావడం, యూరిన్ కలర్ మారి క్లౌడీగా అంటే కొంచెం చిక్కగా యూరిన్ వస్తున్నప్పుడు కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది పేషెంట్ ఒక డౌట్ తో డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైన డాక్టర్కి చేసే టెస్టులు బట్టి అది యూరిన్ ఇన్ఫెక్షన్ నిర్ధారించుకుని ఇనీషియల్ దశగానే మనం లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేస్తే ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు సింపుల్ గా కంట్రోల్ అయిపోతుంది. లేట్ అయ్యే కొద్దీ యూరినరీ ఇన్ఫెక్షన్ పైకి వెళ్లి ఒళ్ళంతా అంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ లోకి వెళ్ళి

0: అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే యూరిన్ లో మంట చలి ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఫిజిషియన్ ని కలిసి అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ నిర్ధారించుకుని షుగర్ కంట్రోల్లో చేసుకుంటే ఈ న్యూరోపతి వల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యమైన సమస్యలు మనం చూసే సెల్యులైటిస్, డయాబెటిక్ ఫుడ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ మనం చాలా వరకు నివారించవచ్చు. ఇవన్నిటికీ చేయాల్సింది ఏంటంటే షుగర్ కంట్రోల్ ఉండాలి, ఫాస్టింగ్ వచ్చేసి 100 లోపల ఉండాలి, పోస్ట్ లంచ్ వచ్చేసి 140 లోపల ఉండాలి, తర్వాత హెచ్బీఏ1సీ ప్రతి 3 నెలలకు ఒకసారి చూసినప్పుడు 7 లోపల మెయింటైన్ చేసినప్పుడు, కొన్నిసార్లు ఇవన్నీ మెయింటైన్ చేసినా కూడా ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది ఒక 10-20% ఉంటుంది. ఎందుకంటే హెచ్బీఏ1సీ కంట్రోల్ ఉన్నా సరే కొంతమందికి విపరీతమైన గ్లూకోజ్ వేరియేషన్స్ అవుతూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక రోజు విపరీతంగా తినేస్తా ఉంటారు, అంటే విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ అవడం వల్ల కూడా రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. షుగర్ హెచ్బీఏ1సీ కంట్రోల్ లో ఉంది కానీ ఎందుకు ఈ న్యూరోపతి సమస్యలు వస్తున్నాయి అంటే పద్దాక గ్లైసెమిక్ వేరియేషన్స్ కూడా ఈ రిస్క్ కి యాడ్ అవుతూ ఉంటాయి. అంటే విపరీతంగా షుగర్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఒక స్ట్రీమ్ లైన్ గా మెయింటైన్ చేసుకుంటే రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ లో బైక్ సైలెన్సర్ కాలడం గురించి చెప్పారు, అది కూడా కామన్ గా చూస్తుంటామండి. అంటే పేషెంట్స్ యొక్క బైక్ కిగ్గొడుతున్నప్పుడు, కాకపోతే బైక్ పక్కన ఏదైనా స్టాండ్ వేసినప్పుడు చిన్నగా గాయమయ్యి దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఒక 4-5 డేస్ తర్వాత కాలు వాపు ఇన్ఫెక్షన్స్ తో వస్తూ ఉంటారు. ఇవన్నీటికి మెయిన్ కారణం న్యూరోపతిలో ఉండే పేషెంట్ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గడం, అంటే నొప్పి తెలియకపోవడం వల్ల జరిగిన గాయం తెలియదు. దానివల్ల నొప్పి వచ్చుంటే ఆ రోజు అతను గమనించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే నొప్పి లేకపోవడం వల్ల పేషెంట్కి ఏదైనా గుచ్చుకున్నా గాయమైనా సరే కొద్దిగా లేట్గా తెలుసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం పెరిగిన తర్వాతే వాళ్ళు గమనిస్తుంటారు. కాబట్టి డైలీ పడుకునే ముందు కాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని పడుకుంటే సింపుల్ గా అది సరిపోతుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి కాంప్లికేషన్ రిస్క్ మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి. బేసికల్ గా ఏంటంటే ఈ దురద అనేది సరిగా చెమట పట్టకపోవడం వల్లనండి. దానికి ఏంటంటే ప్రాపర్ గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉంటే చాలా వరకు డ్రై స్కిన్ లేనప్పుడు పేషెంట్స్ కి ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. దానివల్ల ఈ సెల్యులైటిస్ రిస్క్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. బేసికల్ గా అన్నిటికీ మూల కారణం ఎప్పుడు చెప్పినా మెయిన్ షుగర్ కంట్రోల్ ఉంటే ఇలాంటి కాంప్లికేషన్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా గాయమైనప్పుడు ఇమ్మీడియట్ గా డాక్టర్ కి చూపించుకుని దానికి తగ్గట్టు అది సెల్యులైటిస్ కావచ్చు లేకపోతే డయాబెటిక్ ఫుట్ అల్సర్ కావచ్చు దానికి ఇనీషియల్ గానే మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే అది ఫ్లేరప్ అయిపోయి కాంప్లికేట్ అవ్వకుండా మనం ఆపచ్చండి. న్యూరోపతి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా తిమ్మిర్లు మంటలు ఉండే వాళ్ళకి షుగర్ మెడిసిన్స్ తో పాటు కొన్ని న్యూరోపతి ట్రీట్మెంట్ సంబంధించిన మందులు కూడా మనం అడ్వైస్ చేస్తూ ఆ సమస్యకి మనం పరిష్కారం ఇవ్వడం జరుగుతుంటుంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోలో సమయం మరి 11 గంటలకి దగ్గరగా ఉంది, 10:59:30 లో ఉంది. మరి జో కూడా సైన్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। రాష్టంలో 300 కోట్ల రూపాయలతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి ఈ రోజు పరిశీలించారు. తిరుమలలో ఆక్టోపస్ పోలీసు బలగాలు దాడికి ప్రయత్నిస్తే వారిని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై ఆక్టోపస్ భద్రతా బలగాలు మాక్డ్రిల్ నిర్వహించాయి. తిరుమలకు వచ్చే యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్

బలగాలు పోలీసులు విజిలెన్స్ సమన్వయంతో మాక్డ్రిల్ ఈ రోజు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాలు నింపిన పత్రాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ కోసం మరో 10 రోజులు సమయమిచ్చింది. తొలి షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగిసింది. దాన్ని 24 వరకు పెంచిన ఈసీఐ సవరించిన షెడ్యూల్ను నిన్న ప్రకటించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు, వేద పండితులు తొలిసారిను సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026కు సంబంధించిన 2 విడత ర్యాంకులను విడుదల చేసినట్లు ఏపీఈఏపీసెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు నిన్న తెలిపారు. పూర్తి వివరాలకు CETS.APSCHE.AP.GOV.IN వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. పాలనలో తెలుగు భాష అమలు, తెలుగులో ఉత్తర్వుల జారీకి ఏం చర్యలు తీసుకున్నారో చెబుతూ పూర్తి వివరాలతో స్థాయి నివేదిక దాఖలు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం నిన్న ఈ ఉత్తర్వులిచ్చింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య గతేడాది జులై 25న కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. గత కొన్నేళ్లలో ప్రభుత్వం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇది కాగా దీనివల్ల 99% మన ఎగుమతులకు సుంకం రహిత ప్రయోజనాలు లభించనున్నాయి. ఉదయం 9:45 సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్ల లాభంతో 77,554 వద్ద కొనసాగగా మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 147 పాయింట్ల లాభంతో 24,199 వద్ద కదలాడుతోంది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ అలయన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. సమయం చూస్తే 11:04 దాటి 47 సెకండ్లు కావస్తుంది. మరి ఎన్నో కబుర్లతో, ఇంకా ఎన్నో సినిమా కబుర్లతో, మంచి మంచి ముచ్చట్లతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నేనైతే వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి. మరైతే ఇప్పుడు ఫస్ట్ సినిమా కబుర్లో బాహుబలి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేయండి మరి.

0: చేస్తుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 11:10 దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ దామిని పాడిన సాంగ్ అయితే విన్నారు బాహుబలి మూవీ నుంచి.

మరి మనము నామ్ సినిమా కబుర్లో స్కంద, స్కంద అంటే కుమారస్వామి అని తెలుసు కదా. మరి స్కంద అనే పదం సంస్కృతానికి సంబంధించిందన్నమాట. సో ఈ స్కంద అనే పదానికి సంస్కృతంలో పూర్తి వివరణ ఏంటంటే ప్రవహించటం, దూకటం, మొత్తంగా చెప్పాలంటే దివ్యమైన తేజస్సును కలిగి ఉండడం అన్నమాట. మరి స్కంద షష్ఠి ఇది ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో చాలా ఘనంగా నిర్వహిస్తారన్నమాట. మరేంటి ఈ సినిమా కబుర్లో స్కందుడు గురించి అనా? ఎస్, ఏంటంటే స్కంద ఆధారంగా మూవీస్ ట్రెండ్ అయితే ప్రజెంట్ నడుస్తోందన్నమాట. మరేంటి ఆ మూవీస్ ప్రజెంట్ ట్రెండ్ నడవడం మాత్రమే కాదు, ఈ స్కంద పేరు మీద ఇంకా కొన్ని మూవీస్ అయితే వచ్చాయి. మరి ఈరోజు సినిమా కబుర్లో స్కందాకి సంబంధించిన ట్రెండ్ అయితే మనం మాట్లాడుకుందాం. మరి ఇంకా ఈ సినిమాకి సంబంధించిన సంగతులు వినే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:16 దాటి 9 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కేకే ఉష పడిన సాంగ్ అయితే విన్నారు సంతోషం మూవీ నుంచి. మరి మనమున్న సినిమా కబుర్లో అయితే స్కంద పేరు మీద ఒక మూవీ ట్రెండ్ అయితే ఇప్పుడు నడుస్తుంది అన్ని భాషల్లో అని కూడా చెప్పే కదా. ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళ్లో తమిళ్ కడవుల్ అని చెప్పి ఒక సినిమా అయితే రాబోతోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో హీరో ధనుష్ ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం అన్నమాట. మరి సినిమా ఏమైనా ఫ్యాంటసీయా లేకపోతే పురాణాల ఆధారంగా అనే సందేహం ప్రేక్షకుల్లో ఉందన్నమాట. అయితే ఆ సందేహాన్ని నివృత్తి చేసేందుకు అనుకుంటా ఒక టీజర్ అయితే సినిమా వాళ్ళందరూ రిలీజ్ చేయడం జరిగింది. సో సినిమా ఫ్యాంటసీ అయితే కాదు, కుమారస్వామిని తమిళ్ వాళ్ళు మురుగన్ అని చెప్పేసి పిలుస్తుంటారు కదా, సో మురుగన్కి సంబంధించిందే అని చెప్పి టీజర్లో మనకి తెలియజేయడం జరిగింది. అయితే సినిమా పేర్లోనే ఉంది ఏంటంటే తమిళ్ కడవుళ్. మరి కడవుళ్ అంటే తమిళ్లో దేవుడు అని అర్థం అన్నమాట. సో తమిళనాడు ప్రాంతానికి మురుగన్కి ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలియజేసేలాగా ఈ చిత్రం ఉండబోతోందంట. అండ్ అలాగే మరి మామూలుగా ఏదైనా ఒక దేవుడి గురించి చెప్పాలి అంటే ఒక పురాణం ఆధారంగానో లేకపోతే ఏదైనా ఒక టెంపుల్ పెద్ద చారిత్రక కట్టడం ఉంటే గనక అక్కడ శిలాశాసనాల ఆధారంగానో దానికి సంబంధించిన అంటే టెంపుల్కి సంబంధించిన చరిత్ర కానీ దేవుడికి సంబంధించిన చరిత్ర కానీ చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మరి ఈ తమిళ్ కడవుల్ అనే సినిమా మాత్రం ఆ ఒక సంగం ఎరా అనే ఒక పీరియడ్ ఉంటుందన్నమాట. ఈ సంగం ఎరా ఏంటి అని చెప్పి అంటే మామూలుగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది కదా. సో అలాగే తమిళ్ ప్రాంతానికి సంబంధించి సంగం ఎరా అని ఒక పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది చెప్పాలంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి ఆ తర్వాత ఏడి 3rd శతాబ్దం వరకు కూడా ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రలోని ఆధారంగా సినిమాని చూపించబోతున్నారంట. సో పురాణాల ఆధారంగా అయితే గనక కొంత చరిత్ర అయితే మనకి తెలుసు కదా. మరి వీరి చరిత్ర అంటే సంగం ఎరాకి సంబంధించి తమిళనాడు ప్రాంతానికి సంబంధించి చరిత్ర, ఆ చరిత్రతో మురుగన్కి సంబంధం ఉన్న చరిత్ర గురించి సినిమాలో చూపించబోతున్నారంట. మరి ఎలా ఉండబోతుందో సినిమా రిలీజ్ అయిన తర్వాతే కదా తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది PS1 పోనియన్ సెల్వన్ మూవీ నుంచి. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

11 గంటల 23 నిమిషాలు దాటి 32 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. సో తమిళ్ కడవుల్ గురించి కొంచెం సంగతులు అయితే తెలుసుకున్నారు కదా. మరి తమిళ్లోనే కాదు, తెలుగులోనూ స్కందాకి సంబంధించి ఒక సినిమా అయితే రెడీగా ఉంది. ఏంటి అంటే తమిళ్లోనే కాదు టాలీవుడ్లో కూడా అనమాట. ఏంటంటే ఆ సినిమా సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న చిత్రం ఇది. సో ఇక్కడ మనం చూస్తే గనక స్కందుడిని గాడ్ ఆఫ్ వార్ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకనంటే పుట్టిన 6 రోజులకే యుద్ధానికి వెళ్లి తారకాసురుడిని సంహరించాడని స్కాంద పురాణ వచనం. సో అదే థీమ్తో ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీలో చూపించడం జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న టాక్. అయితే మరి దాంతోపాటు ఇంకా ఏమైనా కథ జోడిస్తారో లేదో తెలుసుకోవాలన్నమాట. అయితే సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్లో మాత్రం త్రిశూలానికి ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ని కూడా జత చేయడం జరిగింది. సో ఈ విధంగా జత చేయడం వల్ల సినిమాలో పురాణానికి సంబంధించిన పాత్రలతో పాటు సైన్స్ ఫిక్షన్ని కూడా కథకి జోడించేలాగానే ఉన్నారు. మరి సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ అరవింద్ సమేత వీరరాఘవ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:35 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మణిశర్మ గారి మ్యూజిక్ అందించగా చంద్రబోస్ గారి లిరిక్స్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన సాంగ్ అయితే విన్నారు ఆది మూవీ నుంచి. మరి స్కందాకి సంబంధించిన మూవీస్ ట్రెండ్ అయితే నడుస్తుంది అని చెప్పి అన్నా కదా. ఇంకొంచెం వెనక్కి వెళ్తే కనుక అంటే 2023లో హీరో రామ్ నటించిన మూవీ పేరు కూడా స్కంద. అయితే ఇందులో పురాణాలకి సంబంధించిన అంశాలు

ఏమీ లేవులే కాని బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ అన్నమాట. సో ఏంటంటే ఇందులో సొసైటీలోని కరక్షన్ ని ఏర్దీరించేందుకు ఒక సామాన్యుడు ఎలాగ పోరాడాడో చూపించిన మూవీ అన్నమాట. సో స్కందుడికి ఎదురు లేదు అనే మాట మనం పురాణాల్లో వింటుంటాం కదా, అలానే ఈ సామాన్యుడు కూడా అతనికి ఎదురు లేదు కరప్షన్ లో ఎదిరించడానికి అన్నట్టుగా స్టంట్స్ గాని స్ట్రాటజీస్ గాని చూపిస్తాడనమాట సినిమాలో. సో స్కంద పేరుతో చూపించారని చెప్పి అనుకోవచ్చు. ఇంకా 2025లో ఆది సాయి కుమార్, అవికా గోర్ హీరో హీరోయిన్స్ గా నటించిన మూవీ ఏంటంటే షణ్ముఖ, ఒక మూఢనమ్మకం ఇంకా సైన్స్ ఫిక్షన్, ఈ రెండింటి ఆధారంగా తీసిన మూవీ అన్నమాట షణ్ముఖ. ఒక మిస్టీరియస్ కేస్ ని సాల్వ్ చేసేందుకు ఆది సబ్ ఇన్స్పెక్టర్ గా చేసే స్టంట్స్ గాని, ఇంకా అవికా గౌర్ ఒక జర్నలిస్ట్ గా ఆ కేస్ కి సంబంధించిన ముఖ్యమైన క్లూస్ ని కనుక్కోవడంలో మొత్తం సినిమా అంతా కూడా సాగుతూ ఉంటుందన్నమాట షణ్ముఖ. సో అయితే ఇప్పుడు దేవ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:42 దాటి 25 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యు రాజే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. సో స్కందకి సంబంధించిన మూవీస్ అయితే ఇప్పుడు ట్రెండ్ అయితే నడుస్తుంది అన్న కదా. ఇంకొంచెం కొంచెం వెనక్కి వెళ్తే కూడా ఇలాగ స్కందకి సంబంధించిన పేరుతో కానీ లేకపోతే మూవీలో ఒక చిన్న క్లూతో ఆ మూవీ అంతా కూడా సాగే విషయాలు చాలానే ఉన్నాయన్నమాట. అలా ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే గనక 2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఏంటంటే కార్తికేయ. సో నిఖిల్ హీరోగా నటించిన ఈ ఫిలిం మంచి హిట్ని అందుకుంది. అలాగే ఈ కార్తికేయకి సీక్వెల్గా 2022లో అంతే క్రేజ్తో చందు మొండేటి గారి దర్శకత్వంలోనే మళ్ళీ కార్తికేయ 2ని కూడా రిలీజ్ చేశారనమాట. ఇది కూడా మంచి రెస్పాన్స్నే ఇచ్చింది. సో పేర్లోనే ఉంది కార్తికేయ. ఏంటంటే ఇక్కడ మొత్తం ఓవర్వ్యూ చూస్తే గనక ఒక మిస్టీరియస్ టెంపుల్, దానికి తోడుగా కొన్ని రక్షణ వలయాలు, ఒక నాగపాము, ఈ రహస్యాలన్నింటినీ కూడా రివీల్ చేసేది ఒక సామాన్య వ్యక్తి, సైన్స్ని మాత్రమే నమ్మే వ్యక్తి అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్పిరిచువాలిటీకి, కాస్మాలజీకి, సైన్స్కి సంబంధం ఉండకుండా ఉంటుందా అని సినిమాలో చూపించడం జరిగిందనమాట. ఏంటంటే భక్తి ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ అలా చేస్తూ ఉంటారు కదా. సో అలా భక్తి లేకపోయినా సైన్స్ మాత్రమే ఎక్కువగా తెలిసి దానిపైనే ఆసక్తి ఉండి ఉన్న ఒక మనిషి స్పిరిచువాలిటీకి ఎలా దగ్గరగా వెళ్తాడు, ఇంకా స్పిరిచువాలిటీ గురించి ఎవరు తెలుసుకోలేని విషయాలు తినేలా తెలుసుకుంటాడో, ఇవన్నీ కూడా సినిమాలో చూపించారనమాట. సో ముందుగా అన్నట్టు ఏంటంటే స్పిరిచువాలిటీకి, కాస్మాలజీకి, సైన్స్కి ఒక సంబంధం అయితే ఉంటుంది కదా. సో ఏంటంటే లేకపోయినా ఒక దాంట్లో ఆసక్తి లేకపోయినా కొంచెం ఒకదానిపైనే ఎక్కువ ఆసక్తి ఉంటే గనక అలా ఒకదానిపైన ఆసక్తి ఉండి మరీ లోతులోకి వెళ్ళి దాని విషయాలు తెలుసుకుంటూ ఉంటే మరొక రంగంకి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుంటారనమాట. అది సినిమాలో చూపించడం జరిగింది. సో ఇప్పుడు కార్తికేయ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఆనందిస్తుండండి. విద్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:53 దాటి 19 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై విత్యు రాజే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. కృష్ణ చైతన్య లిరిక్స్ అందించగా శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష ఏర్పడిన సాంగ్ అయితే విన్నారు కార్తికేయ 1 మూవీ నుంచి. సో స్కంద కార్తికేయకి సంబంధించిన మూవీస్ ట్రెండ్ అయితే నడుస్తుంది అన్నా కదా. అలాగే కొంచెం వెనక్కి చూస్తే కనుక సినిమాలో ఇలా ఏదో ఒక చిన్న పాయింట్తో సినిమా అంతా కూడా సాగిన చాలా సినిమాలే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూస్తే కనుక మనం నరసింహ ఈ మూవీ అందరికీ తెలిసిందే కదా. మరి ముఖ్యంగా ఇందులో రమ్యకృష్ణ గారి యాక్షన్ అయితే మాత్రం చాలా సూపర్ అని చెప్పచ్చు. ఏంటంటే విలన్ క్యారెక్టర్ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే మేల్ క్యారెక్టర్స్ మాత్రమే. అది కూడా ఏంటంటే వాళ్ళని చాలా గంభీరంగా కోపంగా ఉండేలాగా కాస్ట్యూమ్ కూడా రకరకాలుగా వింతగా ఉండేటట్టు చూపిస్తారనమాట. అయితే ఈ సినిమా నరసింహ దగ్గరికి వచ్చేసరికి విలన్ ఒక ఫిమేల్ క్యారెక్టర్ అనమాట. సో ఫిమేల్ క్యారెక్టర్ లో కూడా విలన్స్ చెయ్యొచ్చా, అది కూడా మళ్ళీ అంత భయంకరంగా ఏమీ కాదు, అంత అట్రాక్టివ్ గానే. సో చూస్తే ఫస్ట్ ఎవరికైనా సరే తను కూడా హీరోయినే కదా అని చెప్పి అనిపిస్తుంది. అయినా సరే అంత అట్రాక్టివ్ గా ఫిమేల్ క్యారెక్టర్ లో కూడా విలన్ ని చూపించొచ్చు అని చెప్పేసి నరసింహ సినిమా అయితే చూపించారనమాట. మరి ఇంకా నరసింహ సినిమాలో కూడా ఒక కళ్యాణం జరగాలి అంటే అక్కడ కుమారస్వామి టెంపుల్లోనే జరగాలి అని చెప్పేసి చూపిస్తూ ఉండడం మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ సినిమా పేరేంటో తెలుసా, తమిళ్లో పడయప్పన్. సో మరి ఇంకా నరసింహ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా మరి.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕೇಸುಮಾ. ಕೇಂದ್ರ ಆರ್ಥಿಕ ಶಾಖ ಮಂತ್ರಿ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್, ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಈ ನೆಲ 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో కలిసి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు.

రాష్టంలో 300 కోట్ల రూపాయలతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి ఈ రోజు పరిశీలించారు. భారత తపాలా విభాగం చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కారమైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తీసుకున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండియా పోస్ట్ ఆదాయం 4000 కోట్ల రూపాయలను దాటినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంజీవని ప్రాజెక్టు సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి గణేశన్ వీరపాండియన్ తెలిపారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా నియమితులైన ఆయన నిన్న రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నకిలీ వెబ్సైట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈరోజు స్పందించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆన్లైన్ దర్శన టికెట్లను టీటీడీ అధికారిక పేజీలోనే బుకింగ్ చేసుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వాటిని నమ్మవద్దని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజు పర్యటించారు. ఈ సందర్బంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వింటారు.

మున్సిపాలిటీస్ కానీ ఇంకా గవర్నమెంట్ కానీ. సో ఈ విధంగా మరి మొక్కలు పెంచే విధానాన్ని ఒక పద్ధతి ఉందన్న కదా, మరి ఆ పద్ధతి ప్రకారం నాటితే గనక మంచి ఆహ్లాదం ఉంటుంది, దాంతోపాటు మంచి ప్రాణవాయువు ఆక్సిజన్ కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా దేశంలో ఒక మున్సిపాలిటీ అయితే గనక ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుంది, ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసేసేదన్నమాట. ఇంతకీ ఏంటా పద్ధతి, మరి ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

స్వంతమన్న పట్టా రాసి ఉందంటయ్యా. గళ్ళో పెట్టు ఆడపూలి ఆట ఉంది ఖాయం పెట్టి తెర చెర్వరా గట్టి పొరు గొర్ర ఏదో పూలి.

ఎన్ని సంపదలు బంధాలు ఉన్నా అన్నతో సమం కావులే, అనురాగం నీటితో ఆకాశం వర్షించా పోలవను.

12:17 దాటి 3 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. సో మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే కనుక ఒక పద్ధతి గురించి, అదే మొక్కలు పెంచే విధానం గురించి. సో బాగా పాపులేషన్ డెన్సిటీ కనుక ఎక్కడైనా ఒక ఊర్లో కానీ లేకపోతే దేశంలో కానీ ఎక్కువైపోతే ల్యాండ్ చాలా తక్కువైపోతూ ఉంటుంది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సో సరిగా చెట్లు పెంచే వీలుండదు. వీలున్నా ఒకవేళ కేరింగ్ తీసుకోలేరన్నమాట. తీసుకున్న అర్బనైజేషన్ పట్టణీకరణకు తగ్గట్టుగా సరైన స్వచ్ఛమైన గాలి సరిపోకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడే ఉందన్నమాట అసలైన పాయింట్ ఏంటంటే సెలెక్టివ్ ట్రీస్ ప్లాంటేషన్. సో ఏ చెట్టుని మనం ఎంచుకోవాలి, ఎంచుకుంటే గనక తక్కువ టైంలోనే ఎక్కువ గుబురుగా పెరిగిపోతుంది అండ్ అలాగే మంచి ఆక్సిజన్ని అందిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా పెస్ట్ ఇన్సెక్ట్స్ బాధ గనక ఉంటే గనక ఈ ఇన్సెక్ట్స్ బాధ నుంచి తనకి తాను ఆ చెట్టు ఎలా సంరక్షించుకుంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే హార్టికల్చర్ చదవాలా అని చెప్పి అనుకోవచ్చు. సో ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలన్నమాట. కాబట్టి అవన్నీ కూడా చాలా స్టడీ చేసి ఇవన్నీ నాటడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సెలెక్టివ్ ట్రీస్ ప్లాంటేషన్ అన్నా కదా. సో ఎక్కడ ఏ రోడ్ పైన పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, స్మోకింగ్ అనేది ఎక్కువగా వస్తుంది, వాటిని తగ్గించడం కోసం ఎటువంటి చెట్లను పెంచాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరే ఎక్కడైనా ఏదైనా ఎక్స్ప్రెస్ వే కానీ లేకపోతే నేషనల్ హైవే మీద కానీ మనం వెళ్తున్నప్పుడు చాలా చెట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అటువంటి చెట్లే మన ఇంటి పక్కన అప్పుడప్పుడు ఎక్కడెక్కడో కనిపిస్తాయి, కానీ ఎక్కువగా మన ఇంటి చుట్టుపక్కల కానీ ఇంకా పొలాల్లో కానీ కనిపించవు. సో ఏంటి అంటే దానికి సంబంధించిన డిజైన్ అన్నమాట. సో రోడ్డు పక్కన ఇటువంటి గుబురుగా చాలా ఎత్తుగా పెరిగే చెట్లను పెంచాలి. అవి ఏంటంటే కనుక మనం నడిపే వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ కానీ ఇంకా హారన్ వల్ల వచ్చే సౌండ్ కానీ వాటిని తగ్గిస్తాయన్నమాట. అందుకనే ఎక్కడైనా చాలా పెద్ద చెట్టు ఉంటే కాసేపు ఆగాలి అక్కడ అని చెప్పేసి అనిపిస్తుంది కదా, అందుకే ఇవన్నీ మాట. సో చిన్న స్థలంలోనే ఎక్కువ చెట్లు పెంచాలి అంటే అది అత్యాశ అని అనుకుంటారు, కానీ ఇక్కడ అత్యాశ అనరు. ఎందుకంటే పచ్చదనం గాలి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఇక్కడ చిన్న స్థలంలోనే ఎక్కువ చెట్లు పెంచాలి అనే ఒక ఆశ అత్యాశ కాదు మరి. మరి ఒక చిన్న ల్యాండ్లో గుబురుగా చెట్లు పెంచేద్దామంటే పెరిగిపోతాయా? సో ఇక్కడే ఉంది ఏంటంటే సెలెక్టివ్ ట్రీస్ ప్లాంటేషన్ అన్నా కదా. ఆ విధంగా ఒక ట్రీని సెలెక్ట్ చేయాలి అంటే ఒక పద్ధతి అయితే ఉంది. ఆ పద్ధతి పేరే మియావాకి. ఏంటిది మరి మాట్లాడుకుందాం, మీకు తెలుసాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.

भारती FM 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

12:28 దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. అతిథి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే మియావాకి. సో ఏంటి ఈ మియావాకి? వినడానికి మనకి తెలిసిన పేర్లా లేదు కదా అని చెప్పి అనుకోవచ్చు. మరి ఎక్కడిది ఈ పద్ధతి అంటే జపాన్ దేశానికి సంబంధించిన పద్ధతి అన్నమాట. అసలు ఏంటి ఈ పద్ధతి అంటే తక్కువ స్థలంలోనే మంచిగా ఏపుగా చెట్లను పెంచడం. సో ఇదే మీ మనకి తెలియని పద్ధతి అని అనుకోవచ్చు. ఎస్, మనకి తెలియని పద్ధతి అయితే కాదు, కానీ ఒక పద్ధతి అని చెప్పి దాని ప్రకారం ఏ స్టెప్స్ అనేవి ముందుగా తీసుకోవాలి, ఒకవేళ ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి ఒక ప్రొసీజర్ లాంటిది రాస్తే కనుక దానికి ఒక పేరైతే పెట్టచ్చు కదా. సో ఆ విధంగా అనమాట. అయితే మనకి తెలిసిన పద్ధతి అని చెప్పి అన్నా కదా ఏంటి అంటే ఏదైనా కొబ్బరి తోట కానీ పామాయిల్ తోట కానీ లేకపోతే పండ్ల తోట కానీ మొదట్లో ఈ పంటలు వేసినప్పుడు ఆ పంటల నుంచి ఈల్డ్ అంటే మనకి చేతికి వెంటనే పంట రాదు కదా. సో ఆ చెట్లు పెరిగేలోపు పెద్దగా పెరిగేలోపు మధ్యలో ఇంకా కొన్ని చెట్లను అంతర పంటల్లాగా వేస్తూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆవాలు కానీ పసుపు కానీ ఇంకా కూరగాయల మొక్కలు కానీ ఇలా వేస్తూ ఉంటారనమాట కొబ్బరి తోటల్లో పామాయిల తోటల్లో ఆ చెట్లు పెరిగేంత వరకు. సో అలా పెరిగిన తర్వాత మనకి ఇంకా ఈ అంతర పంటలకి సంబంధించిన పంట అంతగా వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఆ పద్ధతి ప్రకారమే ఈ మియావాకి కూడా నడుస్తుంది అనమాట. మరి దాని సంగతులు కూడా తెలుసుకుందాం. మరి ఇంకా సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్ వాణిజ్య ఒప్పందం ఈవేళ మల్లకొచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్దిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిల్లిపోతుందని యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ రోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం

ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఇది భారత్ ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విషన్కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్దిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలెంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక, పోటీతత్వ, మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్ పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్ లో మేకింగ్ మల్టీలెటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యంపైన ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు.

0: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
1: ఎనభైల నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథస్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవన్ దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథ్ అనే పవిత్ర నామస్మరణ మారుమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్లారా చూసేందుకు పూరి సిద్దమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న రెండవ సెమీఫైనల్ పోరులో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లో నెట్ బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్దిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సడగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2 సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విటీవరాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి రకరకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుంటాం కదా. మరి ఈ రోజు ఒక పద్ధతి గురించి తెలుసుకుంటున్నాం. అదే ఏంటంటే మియావాకి. సో ఈ మియావాకి మనకి ఏమి కొత్తది కాదు అని చెప్పి అన్నా కదా. ఏంటంటే పెద్ద పెద్ద తోటలు వేసినప్పుడు, పెద్ద పెద్ద తోటలు ఇన్ ద సెన్స్ కొబ్బరి చెట్లు కానీ పామాయిల చెట్లు కానీ ఏమైనా పెద్ద పండ్ల మొక్కల చెట్లు వేసినప్పుడు వాటికి సంబంధించిన పంట మన చేతికి వచ్చేంత వరకు కూడా వాటిలో అంతర పంటల్ని వేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ పంటకి ఏ అంతర పంట వెయ్యాలి అన్నది హార్టికల్చర్కి కానీ ఇంకా రైతులకి కానీ బాగా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందన్నమాట. సో ఇదేంటంటే కనుక పంట పొలాలకి సంబంధించింది. కానీ మన దగ్గర ఎక్కడైనా సరే ఖాళీ స్థలాలు ఉన్నా, సో ఆ ఖాళీ స్థలంలో చిన్న మొక్కలు నాటిన, అంటే ఎక్కువ చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు అన్నీ నాటినా మళ్ళీ అవి చనిపోకుండా ఉండేందుకు ఒక పద్ధతి అయితే కావాలి కదా. సో అదే మియావాకి అన్నమాట. సో ఈ మియావాకి అనేది ఏంటంటే ఖాళీ లేకుండా చెట్లను పెంచేయడం. సో మియావాకి అనే పేరు ఎలా వచ్చిందంటే ఒక శాస్త్రవేత్త

ఈ పంట విధానాన్ని కనుగొన్నారనమాట. ఆయన పేరు మీదనే ఈ మియావాకి అనే పద్ధతి పేరు వచ్చింది. మరి ఇంతకీ మియావాకిలో అసలు ఏం చేస్తారు? అసలు నిజంగా ఏ చెట్లు నాటాలి? ఒకే రకమైనవా? కాదు, ఆయా దేశాల్లో కొన్ని చెట్లు కామన్గా పెరుగుతూ ఉంటాయి కదా, ఆ చెట్లన్నింటిలో కొంత క్లాసిఫికేషన్ చేసి ఈ మియావాకి పద్ధతిలో చెట్లను నాటడం జరుగుతుందన్నమాట. సో ఇంతకీ ఆ క్లాసిఫికేషన్ ప్రకారం మనం చూసుకుంటే కనుక మొత్తం 3 రకాలుగా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కానోపీ ట్రీస్. ఏంటి కానోపీ ట్రీస్ అంటే చాలా ఎత్తుగా గుబురుగా విశాలంగా పెరిగే మొక్కలు అన్నమాట. సో ఎత్తుగా విశాలంగా అంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే మర్రి చెట్టు కదా. సో మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఇట్లాగా చాలా ఎత్తుకి పెరుగుతాయి, అండ్ అలాగే అవి విశాలంగా పెరుగుతాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క కొమ్మకి కూడా ఎన్నో ఆకులు అలా గలగలగల అంటూ సౌండ్ చేస్తూ ఎంతో విశాలంగా పెరుగుతాయన్నమాట. సో సెకండ్ వచ్చేసి మీడియం ట్రీస్. సో మధ్యస్థంగా పెరిగే చెట్లు, మరీ అంత ఎత్తు కాదు, గుబురు కాదు, మరీ అంత పొట్టి కాదు, ఒక రకంగా మధ్యస్థంగా పెరుగుతాయి కదా ఆ ట్రీస్ అనమాట. సో ఇంకా ఈ క్లాసిఫికేషన్లో 3వ స్టెప్ వచ్చేసి ఏంటంటే కనుక ఔషధాలు కలిగిన మొక్కలు. సో మెడిసినల్ వాల్యూస్ కలిగిన కొన్ని ప్లాంట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని అలాగే పొట్టి మొక్కలు అని చెప్పేసి పిలుస్తుంటారు కదా, వాటిని పెంచుతూ ఉంటారనమాట. కాబట్టి మియావాకి పద్ధతి అంటే ఏదో జపాన్ దేశానికి సంబంధించిన పద్ధతి కాబట్టి జపాన్కి అంటే జపాన్ దేశంలో ఏవైతే పెరుగుతాయో ఆ చెట్లను పెంచడం మాత్రమే కాదు, ఏ ఏ దేశాల్లో ఏ ఏ ట్రీస్ అయితే చాలా కామన్గా ఉంటాయో, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా క్యానోపీ ట్రీస్, మీడియం ట్రీస్, ష్రబ్స్, ఇంకా ఫ్రూట్ ట్రీస్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని క్లాసిఫై చేసి ముందు చాలా ఎత్తుగా పెరిగే వాటిని నాటడం, ఆ తర్వాత మధ్యస్థంగా పెరిగే వాటిని నాటడం, ఆ తర్వాత చిన్నగా పొట్టి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని నాటడం, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మియావాకి అని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నా కదా, మరి మన దేశంలో కూడా ఒక నగరంలో ఈ మియావాకిని ఇంప్లిమెంట్ చేశారు. మరి ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, దీనికోసం ఇంప్లిమెంట్ చేశారు తెలుసుకుందాం.

12:53 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై విత్ యు రాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా భీమ్ శిశ్రేయుల మ్యూజిక్ కంపోజిషన్ లో అద్నాన్ సామి ఇంకా శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే విన్నారు గాలిపటం మూవీ నుంచి. సో ఇంకా వచ్చేస్తే కనుక అదే మియావాకి దగ్గరికి వచ్చేస్తే కనుక మన దేశంలోనూ ఈ మియావాకి పద్ధతిని ఇంప్లిమెంట్ చేశారు అన్నా కదా. మరి ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, అసలు దేనికోసం ఇంప్లిమెంట్ చేశారు, దేనికోసం అంటే అందరికీ తెలిసిందే ఏంటంటే ఆక్సిజన్ కోసం. అయితే స్పెషల్గా ఒక చోట ఈ మియావాకి పద్ధతిని 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇంతకీ అసలు ఎప్పుడు నిర్వహించారు అంటే కనుక 2025 జనవరిలో జరిగిన పెద్ద ఫెస్టివల్ అందరికీ గుర్తు ఉంటుంది, ఏంటంటే కుంభమేళ అన్నమాట. సో ఈ కుంభమేళా మొత్తం 45 రోజులు నిర్వహించారనమాట. ఈ 45 రోజుల ఉత్సవానికి మొత్తం ఎంతమంది వచ్చారో తెలుసా, 66 కోట్ల మంది వచ్చారని ఒక అంచనా. మరి దేశం నుంచే కాదు విదేశాల నుంచి నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు ఇంకా ఈ కుంభమేళాని చూడాలని ఎంతో మంది పర్యాటకులు కూడా వచ్చారనమాట. మరి వారందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ ఆహారం పానీయం వసతి ఇవన్నీ కూడా కల్పించడం ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఇంకా హెల్త్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్స్కి ఆల్రెడీ ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా సూచించిన యాక్టివిటీసే, దాని ప్రకారంగానే పనిచేస్తుంటారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుద్ధమైన ప్రాణవాయువు అందించాలని అక్కడి వారు నిర్ణయించుకున్నారన్నమాట. సో ఏంటంటే గనక మరి ఈ మియావాకి పద్ధతిలో చెట్లను నాటాలంటే చెట్లు పెరగాలంటే కొంత టైం అయితే పడుతుంది కదా, అందుకనే ఏం చేశారంటే 2 సంవత్సరాలకి ముందు నుంచి అంటే 2025 జనవరిలో కుంభమేళా జరుగుతుంది అంటే 2023 నుంచే ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ వారు ఆ మున్సిపాలిటీ పరిధిలో 10 చోట్ల 56,000 స్క్వేర్ మీటర్స్, ఎస్ విన్నది కరెక్టే, 56,000 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ కొంచెం చిన్నదైనా ప్రాణవాయువు మాత్రం అమితంగా వచ్చేలాగా చెట్లను నాటడం జరిగిందనమాట. సో ఇందాకే చెప్పుకున్నాం కదా చాలా ల్యాండ్ చాలా చిన్నదే అయినా సరే అందులో పెంచే మొక్కల వల్ల ఎంతో ఆక్సిజన్ అనేది వస్తుందనమాట. మరి ఇంతకీ ఈ ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీలో ఏమేమి చెట్లను నాటారంటే మన దేశంలో బాగా పెరిగే చెట్లే, మనకి తెలిసిన చెట్లే ఏంటంటే మామిడి, వేప, రావి, అర్జున చెట్టు, ఉసిరి చెట్టు, ఇంకా తులసి చెట్లు, వీటితో పాటు నిమ్మ చెట్లు, ఇంకా మహాగోని చెట్లు అనే ఒక చెట్టుని నాటారనమాట. సో ఏంటి అంటే ఇవన్నీ కూడా మన కంటికి కనిపించేవే, కానీ ఎంత ఎంత దూరంలో నాటాలి, ఏ చెట్టుకి మధ్యలో చిన్న చెట్ల నాటాలి, ఇది తెలుసుకోవడమే మియావాకి అనమాట. సో ఈ విధంగా ల్యాండ్ అనేది చిన్నది ఉన్నా అక్కడ నుంచి ఎక్కువగా ఆక్సిజన్ని మనం పొందాలి అంటే మియావాకి పద్ధతిలో చెట్లని

నాటుకోవచ్చనమాట. మరైతే తెలుసుకున్నారు కదా చెట్లను నాటే విధానం, ఎస్పెషల్లీ మియావాకి గురించి. సో ఎప్పుడైతే రేసు గుర్ర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతీయ ఫిల్మ్ విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. విస్తరణతో ప్రత్యక్షంగా సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, సవిత, శాసనసభ్యులు ఆదినారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు. పెయింటింగ్ పోటీల్లో పథకాలు సాధించిన విశాఖపట్నంలోని ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ ట్రస్ట్ విద్యార్థుల్ని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి సురేష్ గోపి అభినందించారు. ఈ మేరకు విశాఖకు విచ్చేసిన ఆయన ధృవీకరణ పత్రాలు అందజేసి పిల్లల అద్భుత పెయింటింగ్ అందరినీ ఆకట్టుకుంటోందని కొనియాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్

అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. నకిలీ వెబ్సైట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈరోజు స్పందించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆన్లైన్ దర్శన టికెట్లను టీటీడీ అధికారిక పేజీలోనే బుకింగ్ చేసుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వాటిని నమ్మవద్దని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈఏపీ సెట్ 2026కి సంబంధించిన రెండో విడత ర్యాంకులను విడుదల చేసినట్లు ఏపీఈఏపీ సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు నిన్న తెలిపారు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజు పర్యటించారు. ఈ సందర్బంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య గతేడాది జులై 25న కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. గత కొన్నేళ్లలో ప్రభుత్వం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇది కాగా దీనివల్ల 99% మన ఎగుమతులకు సుంకం రహిత ప్రయోజనాలు లభించనున్నాయి. రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

1 గంట 8 నిమిషాలు దాటి 40 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనం వెంటైపోయాం ధీరాలోకి. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా విజయ్ యేసుదాస్ చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు లెజెండ్ మూవీ నుంచి. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే చదువు కదా. వ్యక్తిగత అభివృద్ధిని అందిస్తుంది చదువు, తమ కాళ్లపైన తాము నిలబడేలాగా ధైర్యాన్ని ఇస్తుంది చదువు. సో సమాజంలో కీర్తి ప్రతిష్టలను అందిస్తుంది కూడా. మరి 10th స్టాండర్డ్ వరకు చదువు ఒక ఎత్తు అయితే 10th స్టాండర్డ్ తర్వాత చదువు మరొక ఎత్తు. ఆడుతూ పాడుతూ చదివే స్టేజ్ ఒకటైతే చదువుకే అంకితం అవ్వాల్సిన స్టేజ్ మరొకటి. అలానే గేమ్స్ని నెగ్లెక్ట్ చేయమని కాదు నేను ఇక్కడ చెప్పేది. ఏంటంటే కేటాయించే సమయాన్నే ఇంకా ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది 10th స్టాండర్డ్ తర్వాత అని చెప్పి అంటున్నానమాట. సో 10th స్టాండర్డ్లో మెరిట్ ప్రతిభ కనబరిచిన ఆడపిల్లలకు అందించే ఒక స్కాలర్షిప్ అయితే ఉంది. మరి ఆ స్కాలర్షిప్ ఏంటో దాని డీటెయిల్స్ ఏంటో నేను మీతో షేర్ చేసేస్తాను ధీరాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 15 నిమిషాలు దాటి 3 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. గురుశరణ్ గారి లిరిక్స్ లో కేజే యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన సాంగ్ అయితే విన్నారు అల్లుడు గారు మూవీ నుంచి. సో మనం మాట్లాడుకుంటున్నాం ధీరాలో ఏంటి అంటే గనక సింగిల్ చైల్డ్ గర్ల్స్ స్కాలర్షిప్ అని చెప్పి అన్న కదా. మరి ఒక 10th క్లాస్ స్టాండర్డ్ పాస్ అయిన వారికి ఈ స్కాలర్షిప్ని అందించడం జరుగుతుందన్నమాట. మరి ఎవరు అంటే సిబిఎస్ఈ సిలబస్ లో 10th స్టాండర్డ్ పూర్తి చేసిన ఆడపిల్లలకు మాత్రమే. సో గొప్పగా ప్రతిభ కనబరిచిన వారికి సిబిఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్ని అందిస్తారు. ఈ స్కాలర్షిప్ కేవలం ఆడపిల్లలకు మాత్రమే. మరి ఇంకా ఈ సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ పొందాలి అంటే కావాల్సిన అర్హతలు ఏమిటంటే గనక 10th స్టాండర్డ్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో అది సిబిఎస్ఈ సిలబస్లో 70% పైన మార్క్స్ని సాధించాలన్నమాట. ఇంకా 10th క్లాస్లో వాళ్ళ యొక్క స్కూల్ ఫీజు అనేది నెలకు 12,500 కంటే ఎక్కువగా ఉండకూడదు. సో ఈ విధంగా 10th స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎవరైతే 70% పైన సాధించారో ఆ ఆడపిల్లలందరికీ కూడా జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ కాలేజ్లో వారికి 2 సంవత్సరాల పాటు ప్రతి నెలకి కూడా 1,000 రూపాయలని అందించడం జరుగుతుంది ఈ సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్. మరి ఎప్పుడు కనుక ఇది ఓపెన్ అవుతుంది అంటే కనుక ఈ పోర్టల్ సెప్టెంబర్ నెలలో ఈ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి 10th స్టాండర్డ్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ పొందాలి అని అనుకుంటున్నారో సెప్టెంబర్లో పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకుని ఈ స్కాలర్షిప్ని పొందవచ్చు.

0: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నామన్న మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వార్తల వివరాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సారి సమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగానే సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలుంటాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా.
1: రాష్ట్రంలో ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు

0: అభివృద్ది పనులు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ది, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ 280 కోట్ల రూపాయలతో 4 కొత్త ఆయుష్ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించినట్టు వెల్లడించారు. అశ్వగంధ, మునగ, ఉసిరి వంటి ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్ ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో చిన్న కొమ్మర్లలో 3478 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిమెంటు ప్లాంట్ విస్తరణ నిర్మాణ పనులకు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. దాల్మియా సిమెంట్స్ చైర్మన్ పునీత్ యదు దాల్మియాతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీజీ భరత్ మాట్లాడుతూ రాష్టంలో పారిశ్రామిక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియాది దాదాపు 3000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోంది. అంటే ఒక విజనరీ లీడర్ తోనే రాయలసీమలో ఈరోజు అన్ని పెట్టుబడులు, నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయండి. రాయలసీమ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి.
0: రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు 2800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఏ ఫండ్గా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం మంజూరు చేసే హామీపత్రం ఎల్ఓసీలను రవిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్చతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మకతను చిత్రలేఖనం ద్వారా అద్భుతంగా ప్రతిబింబించి పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ, సామాజిక భద్రతా ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. సీఈటీఏతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్లో మార్కెట్లో సుంకమలేని ప్రవేశం లభించనుంది. సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యునైటెడ్ కింగ్డంలో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత వాణిజ్య చరిత్రలో కీలక మైలురాగా నిలుస్తుందని, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కీలక బలార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు విశిష్ట పాత్ర పోషించారని మంత్రి తెలియజేస్తూ,
2: భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కరువు కాటకాలని ప్రారదోలాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే ఈ దేశానికి ఒక మార్గం. గంగానది నుంచి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క దేశానికి అవసరమని తెలియజెప్పిందే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు, మన కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి కృష్ణకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి,
0: భారత సైన్యంలో అగ్నివీర్ రెగ్యులర్ విభాగాల నియామకాల కోసం నిర్వహించిన ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈ ఫలితాలను విడుదల చేసినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత రిక్రూట్మెంట్ ర్యాలీలకు సంబంధించి

వచ్చిన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ర్యాలీ నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. భారత సైన్య నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని, దళారులను నమ్మి మోసపోద్దని సూచించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా భారీ రుణమేళ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. సుమారు 30,000 మంది లబ్దిదారులు పాల్గొనే ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులకు సంబంధించిన ఇబ్బందులపై రైతులతో చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తిరుమలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆన్లైన్ దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. దర్శన టికెట్లు, వసతి గదుల వివరాల కోసం టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. PSC-4లో జరిగిన ఈ విన్యాసాల్లో ఉగ్రవాదుల దాడి ప్రయత్నాలను భద్రతా బలగాలు ఎలా ఎదుర్కొంటాయో ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే రక్షణ చర్యలపై భక్తులకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. NTR జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జిల్లాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Shakti FM 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నాం ధీరాలో 1:32 దాటి 16 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఈ రోజు ధీరాలో పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం జన్మన్ పథకంకి సంబంధించిన విషయాలైతే మాట్లాడుకుందాం. మరంతకంటే ముందు రోమియో మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:37 దాటి 29 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్న ధీరాలు సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి కేంద్ర ప్రభుత్వం అందించే పథకం పిఎం జన్మన్కి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందామన్నా కదా. మరి దేశంలో ఏ ప్రాంతంలోనైనా మారుమూల ప్రాంతంలో నివసించే వారికైనా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే పిఎం జన్మన్. మరి ఈ జన్మన్ యొక్క పూర్తి వివరణ ఏంటో తెలుసా? జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్. మరి ఏంటి ఈ పిఎం జన్మన్లో చేసే పనులు అంటే గనక, ఈ పిఎం జన్మన్ పథకంలో మొత్తం 11 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పనులన్నీ కూడా ఉంటాయన్నమాట. సో 11 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పనులు అంటే గనక, ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ దగ్గరకి వెళ్ళి ఇంకా వాటికి సంబంధించిన ఆఫీసెస్కి వెళ్ళి ఇలా అప్లికేషన్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి అవసరం ఏమీ లేకుండా ఆ 11 మంత్రిత్వ శాఖలకి సంబంధించిన సేవలన్నీ కూడా ఒకే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేయడం కోసం ఈ పిఎం జన్మన్ పథకాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ 11 మంత్రిత్వ శాఖలకి సంబంధించిన పనులు, ఇంకా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి అందించే సేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సూపర్వైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ పిఎం జన్మన్ పథకంలో ముఖ్యంగా అందించే సేవలేంటి తెలుసుకుందాం ధీరాలో.

దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవి పాడిన సాంగ్ అయితే విన్నారు సనాఫ్ సత్యమూర్తి మూవీ నుంచి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. సమయం 1:44 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మరి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం ధీరాలో పీఎం జన్మన్ పథకానికి సంబంధించిన వివరాల గురించి. సో ముందుగా ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారు ఎక్కడెక్కడ నివసిస్తున్నా వారికి పక్కా గృహ నిర్మాణం కోసం 2 లక్షల రూపాయలని ఆర్థిక సహాయం కేటాయిస్తారన్నమాట. ఇంకా ఈ పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ఎవరైతే ఎక్కడైతే ఉంటారో ఆ గ్రామాలన్నింటినీ కూడా గుర్తించడం అయితే జరిగింది. అవన్నీ కూడా 6500 ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందనమాట. సో వీరందరికీ కూడా దగ్గరలోని టౌన్స్కి కానీ ఇంకా దగ్గరలోని ఇంకా పెద్ద పెద్ద సిటీస్కి కానీ కనెక్టివిటీ కోసం 8000 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందనమాట. సో ఒక ట్రైబల్ విలేజ్ లో 20 కంటే తక్కువ ఇళ్లు ఉంటే గనక వారందరికీ కమ్యూనిటీ వాటర్ సప్లైని అందించడం జరుగుతుంది. సో అంతకంటే ఎక్కువ ఉంటే అంటే 20 ఇళ్లు కంటే ఎక్కువ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లో వారందరికీ ప్రత్యేకంగా ప్రతి ఇంటికి కూడా వాటర్ కనెక్షన్ ని అందించడం జరుగుతుందనమాట. సో ఇంకా విద్యుత్ అవసరాల కోసం ఒక ఇంటికి సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ కి పూర్తి సబ్సిడీని కూడా అందించడం జరుగుతుందన్నమాట. ఇంకా వీటితో పాటు ఏ మౌలిక సదుపాయాలని ఈ పీఎం జన్మన్ పథకం ద్వారా అందుకోవచ్చో తెలుసుకుందాం ధీరాలో.

1:55 దాటి 30 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీర అని ఇంకా ఇప్పుడైతే సాంగ్ అయితే విన్నారు కదా. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించగా కార్తిక్ మానసి పాడిన సాంగ్ అయితే విన్నారు అఖిల్ మూవీ నుంచి. పిఎం జన్మన్ కి సంబంధించిన పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. సో ఇంకా ఈ పిఎం జన్మన్ పథకం ద్వారా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వారికి ఇంకా ఏ సదుపాయాలు అందిస్తారు అంటే, వారి ఆరోగ్య అవసరాల కోసం మొబైల్ మెడికల్ యూనిట్స్ ని అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్ లో కేవలం ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించిన సేవలు మాత్రమే కాకుండా వివిధ రకాల డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మెడిసిన్స్, ఇంకా వాటిని ట్రీట్ చేసేందుకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటుంది. సో పసిపిల్లల బాగోగుల కోసం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇంకా కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే పెద్ద స్కూల్స్ అయితే ఉంటాయో ఆ స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి చదువుకునేందుకు హాస్టల్స్ కోసం హాస్టల్స్ నిర్మాణం చేయడం కూడా ఈ పిఎం జన్మన్ లో ఒక భాగం అన్నమాట. సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి గుర్తించాలి. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటుందన్నమాట. సో పిఎం జన్మన్ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ముందుగా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. అలాగే వారి ట్రైబల్ విలేజ్ ని సంబంధిత జిల్లా యంత్రాంగం ద్వారా గతిశక్తి పోర్టల్ ద్వారా

నమోదు చేయించుకోవాలి. ఈ విధంగా చేయించుకోవడం ద్వారా పీఎం జన్మన్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఇంకా బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మారుమూల ట్రైబల్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వారందరూ కూడా పొందే వీలు కలుగుతుంది. మరి ఈరోజు ధీరాలో పీఎం జన్మన్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఇంకా బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నారు కదా. సో ఉండడానికి ఇల్లు, ఇంకా తాగడానికి వాటర్ దగ్గర నుంచి మొబైల్ మెడికల్ యూనిట్స్, అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్, ఇలాగా రకరకాలుగా ఎన్నో సేవల్ని అందిస్తుందన్నమాట. సో ఈ విధంగా అన్ని సేవల్ని పొందాలంటే కూడా చాలా మంత్రిత్వ శాఖలకి సంబంధించిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా తిరగాల్సి ఉంటుంది. సో అటువంటి ఏ ప్రాబ్లం లేకుండా 11 మంత్రిత్వ శాఖలకి సంబంధించిన సేవలన్నింటినీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్కి ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, ఏదైతే జిల్లా యంత్రాంగం ఉంటుందో వారికి తెలియజేస్తే కనుక అప్పుడు పీఎం జన్మన్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా పొందే వీలు కలుగుతుంది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: వింటున్నారు వివిధ భారతి. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ నుంచి.
5: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ అనుజా కుమార్ విత్ ది మిడ్ డే న్యూస్. The headlines. India-UK Comprehensive Economic and Trade Agreement comes into effect. Prime Minister Narendra Modi says it will give fresh momentum to India's farmers, entrepreneurs and MSMEs. Commerce and Industry Minister Piyush Goyal assures sensitive farm products including dairy, vegetables, edible oils are fully safeguarded under CETA. President Draupadi Murmu calls for adopting latest techniques in Ayurveda for greater good. India urges for UN Security Council reforms, warns inaction is eroding global public confidence. Red alert for heavy rain in Odisha today. And in FIFA World Cup, defending champions Argentina to take on England in the second semi-final at Atlanta Stadium tonight. And now the news in detail. Prime Minister Narendra Modi today said that the Comprehensive Economic and Trade Agreement CETA and the Agreement on Social Security which came into force today is a significant moment in the partnership of India and United Kingdom. Mr. Modi made these remarks while sharing a social media post of Union Commerce and Industry Minister Piyush Goyal. The Prime Minister added, the CETA will give a fresh momentum to India's farmers, entrepreneurs and MSMEs along with several vibrant sectors gaining stronger access to the UK market. The Prime Minister noted that it will also deepen cooperation in technology, professional services and innovation while supporting greater mobility for skilled Indian talent. On the Agreement on Social Security or the Double Contribution Convention coming into effect today, the Prime Minister said it will provide invaluable support to Indian professionals working temporarily in the UK and strengthen the competitiveness of Indian enterprises. The Double Contribution Convention will reinforce the

0: Aarti FM 101.3. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: 2:17 దాటి 35 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. ఇంకా సందడిలో ముందుగా బాస్ మూవీ నుంచి సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్యుర్ ఆర్జే ఆదిత్య.
1: ఎక్కడో ఒక్క చోట, అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట.

చంద్రబోస్ గారి లిరిక్స్ లో టిప్పు సునీత గారు పడిన సాంగ్ అయితే విన్నారు బాస్ మూవీ నుంచి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తున్న సాంగ్ చంద్రబోస్ గారి లిరిక్స్ లో హరిహరన్ సుజాత గారు పాడిన పాట మాస్టర్ మూవీ నుంచి.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారో వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్యురాజ్ ఆదిత్య. సమయం 2:30 దాటి 30 సెకండ్లుగా వస్తుంది. మరి మనం ఎంటర్ అయిపోయాం సందడే సందడిలో. మరి సందడే సందడిలో మొట్టమొదటిగా నేను అడగబోయే ప్రశ్న, గంగి గోవు పాలు గరుడైనను చాలు, మరి ఈ పాదం ఏ శతక పద్యంలోనిది? గంగి గోవు పాలు గరుడైనను చాలు, ఈ ఒక పాదం ఏ పద్యంలోనిది? మరి ఏ పద్యంలోనిది? ఆ పద్యం రాసిన వారి పేరైనా, లేకపోతే ఆ శతక పద్యం పేరైనా, శతక పద్యం పేరైనా, ఇంకా పద్యాన్ని రాసిన వారి పేరైనా, రెండు కూడా ఒకటే. మరి ఆలోచించి చెప్పేయండి సమాధానం. మరి సమాధానం పంపించాలంటే 8662488114, 8662488814. మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, మరి ఈ పాదం ఏ పద్యంలోనిది? ఎవరు రాశారు?

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే

2:38 దాటి 8 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజ్ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి సందడే సందడిలో మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, గంగిగోవు పాలు గరిట నేను చాలు, ఈ పాదం ఏ పద్యంలోనిది? సో పద్యం రాసిన వారు ఎవరు తెలిస్తే గనక మెసేజ్ చేసేయమన్నాను. మరి మెసేజెస్ అయితే వచ్చేసాయి, ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కోనేరు విష్ణు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పేరైతే మెసేజ్ చేయలేదు, కరెక్ట్ ఆన్సర్, మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. జయం బాషా గారు కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విశ్వనాథచారి గారు చిక్బళ్ళాపూర్ కర్ణాటక నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఖమ్మం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రెబ్బవరం గ్రామం నుంచి అమీదా బేగం రజియా హాసిఫా, కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుంతకల్లు అనంతపురం జిల్లా నుంచి ఆర్కే రాజు రేణుక ఆదిత్య భాస్కర్ రాజు అనుదీప్తి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు పరుష, ఓకే మీ పేరా అండి అది, ఓకే పరుష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు సర్దార్ గారు, ఎస్ ఏమైనా శతక పద్యంలోనిదా అంటూ. అవును శతక పద్యంలోనిదే, పద్యంలో 4 పాదాలు అంటే నథింగ్ బట్ 4 లైన్స్ అయితే ఉంటాయి కదా, అందులో ఫస్ట్ లైన్ అయితే చెప్పాను. ఆ ఫస్ట్ లైన్ ప్రకారం ఆ పద్యాన్ని ఎవరు రాశారు, ఇది క్వశ్చన్ అనమాట. పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జేరిపోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చైతన్య గారు మెసేజ్ చేశారు అన్నమయ్య జిల్లా వాయల్పాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు నవోదయ కాలనీ నుంచి ఇమాంబి వలీ బాషా, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి షబానా మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చనమస్తన్రావు గారు, పెదమస్తన్రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. లతా కుమారి గారు రాజమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు సోమాల మండలం కామిరెడ్డి జిల్లా నుండి, కామిరెడ్డి వారి పల్లి నుండి మెసేజ్ చేస్తున్నారు అన్నమయ్య జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజోల్ మండలం నుండి మెసేజ్ చేస్తున్నారు ఎవరు అంటే చరణ్ సాహిత్య సౌమ్య గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఈ పాదం ఆ శతకంలోనిది అంటూ పాలెంపోలియా గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్

డి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు, కాదండి రాంగ్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వేమన శతక పద్యంలోనిది ఈ పాదం. ఇంకా రెండవ ప్రశ్న వచ్చేసి సందరే సందరేలో ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉప్పు నీటి సరస్సు ఏది? ఆంధ్రప్రదేశ్లో ఉప్పు నీటి సరస్సు ఏది తెలిస్తే గనక 8662 4111 4కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

2:50 దాటి 26 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప్పునీటి సరస్సు ఎక్కడ ఉంది? మరి తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662484814కి. మరి ఏఎం రత్నం గారి లిరిక్స్ అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, హరిణి గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. ఓకే ఒకడు మూవీ నుంచి. మరి పాటకు ఇంకా అదే క్వశ్చన్కి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు మెసేజ్ చేశారు? పడిన జోగానంద కాలేజీ నుంచి అప్పల్ దాస్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. క్యాదర్ వీరేష్ గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు కుటుంబ సభ్యులు. ఆన్సర్ నెక్స్ట్ ఇంకా రాజోల్ నుండి బోరెల్లి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. షబానా గారు పెదగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు రబేనా మెసేజ్ చేశారు, కొమరం భీం జిల్లా నుండి. అది ఒడిశాలో ఉంటుంది. నేను అడిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉప్పు నీటి సరస్సు గురించి. రాజోల్ మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ చరణ్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? సర్దార్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అయ్యప్ప

నగర్ విజయవాడని కోనేరు విష్ణు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి మెసేజ్ చేశారు బిజిలీ వెంకటేష్ గారు. శ్యామల గారు మాట్లాడుతుంది ఆదిత్య. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. జయం బాషా గారు ఇంకా కుటుంబ సభ్యులు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మరిన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరిన్ని మెసేజెస్ చదివే ముందు ఒక సాంగ్ అయితే వినేద్దాం ఇప్పుడు.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజ నిర్వహించి సారసమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చారు. రాష్టంలో ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ది, మార్కెటింగ్, మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మల్మడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం చిన్న కొమ్మరలో 3,478 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిమెంటు ప్లాంట్ విస్తరణ నిర్మాణ పనులకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాల్లో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మకతను చిత్రలేఖనం ద్వారా అద్భుతంగా ప్రతిబింబించి పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుడ్డిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి ప్రభుత్వం మంజూరు చేసిన హామీ పత్రం, ఎల్ఓసీలను లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని నిర్వహణ శాఖ మంత్రి నిర్మల రామారెడ్డి అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. తిరుమలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆన్లైన్ దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలని కోరారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: भारती एफएम 101.3।
1: राम नालो नीकु नच्चिंदेंटी?
2: नु बा मात्लाडुतावु सीता, नु मात्लाडुतुंटे अला विनालनिपिस्तुंदि।
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సమయం 3:04 దాటి 24 సెకండ్లు కావస్తుంది. మరి అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఉప్పునీటి సరస్సు ఏది? ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి కదా, మరి ఎవరు పంపించారో చదివి వినిపించేస్తాను. నున్న నుంచి శోభారాణి, రంగారావు, అవినాష్ సాగర్ ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. గెడ్డ వెంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. కొల్లేరు ఈజ్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్, అది మంచినీటి సరస్సు. నేను అడిగింది ఉప్పు నీటి సరస్సు ఆంధ్రప్రదేశ్లో. సూరంపల్లి గన్నవరం నుండి మెసేజ్
1: కుమార్. Prime Minister Narendra Modi today said that the Comprehensive Economic and Trade Agreement CETA and the Agreement on Social Security, which came into force today, is a significant moment in the partnership of India and United Kingdom. Mr. Modi made these remarks while sharing a social media post of Union Commerce and Industry Minister Piyush Goyal. The Prime Minister added that the CETA will give fresh momentum to India's farmers, entrepreneurs and MSMEs, along with several vibrant sectors gaining stronger access to the UK market. On the Agreement on Social Security, or the Double Contribution Convention, coming into effect today, the Prime Minister said it will provide invaluable support to Indian professionals working temporarily in the UK and strengthen the competitiveness of Indian enterprises. Union Commerce and Industry Minister Piyush Goyal has said the Comprehensive Economic and Trade Agreement will create unique opportunities for the businesses while further accelerating Prime Minister Narendra Modi's vision of a Viksit Bharat by 2047. In an article in an English daily, Mr. Goyal assured that the agreement safeguards sensitive farm products such as dairy, vegetables, apples, edible oils, oats, millets, cooking oils and others by placing them in the sensitive list, and added that no duty concessions have been granted to the UK on these items. President Draupadi Murmu has said the central government has established Ayurveda and Yoga on the global stage with renewed energy. She expressed satisfaction that efforts are being made to establish the ancient tradition of Ayurvedic surgery on scientific standards. Addressing the inaugural function of Sauchrutam 2026 in New Delhi today, the President said the Ministry of Ayush is working closely with the World Health Organization to strengthen the global standardization of Ayurvedic healthcare.
2: मुझे ये जानकर प्रसन्नता हुई है कि आयुष मंत्रालय WHO के माध्यम से उनके साथ मिलकर आयुर्वेदिक स्वास्थ्य सेवा के वैश्विक मानकीकरण को मजबूत करने के लिए सक्रिय रूप से काम कर रहे हैं. स्टैंडर्डाइज्ड डॉक्यूमेंटेशन, डिजिटल हेल्थ इंटीग्रेशन और आधुनिक विज्ञान की अनुसंधान तकनीकों का सम्यक उपयोग करने से इस प्राणी की व्यापक वैश्विक स्वीकृति को बल मिलेगा.
1: Madhya Pradesh's first international flight service will begin from Indore today. Chief Minister Dr. Mohan Yadav will flag off the first direct flight from Indore to Abu Dhabi. The service is being launched under the state's Civil Aviation Policy 2025. The Air India Express flight will operate 4 days a week, Monday, Wednesday, Friday and Sunday. The new service will benefit passengers from Indore and the Malwa-Nimar region.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

3:16 దాటి 13 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, రోజులో మొత్తం ఎన్ని సంధ్య వేళలు ఉంటాయి? సీతారాములు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇంకా మన క్వశ్చన్కి తగ్గట్టుగానే ఉందన్నమాట ఈ పాట. వేటూరి గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బృందం పాడిన పాట సీతారాములు మూవీ నుంచి. మరి ఇంకా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం, ఎవరెవరు కరెక్ట్గా మెసేజ్ చేశారు. సో నాకైతే తెలిసి ఫస్ట్లో రెండే ఉంటాయి అని అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఆన్సర్ ముందే ఎందుకు రివీల్ చేస్తాను. సో మీరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, నేననుకున్నట్టే రెండేనా? కాదు, ఆన్సర్ రెండైతే కాదు. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. నందిగామ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఉమా జానకీరామ్, ఎస్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రెండు కాదు. ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు మెసేజ్ చేశారు కొమరం భీం జిల్లా నుండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కాదండి. కోనేరు విష్ణు గారు, అయ్యప్ప నగర్ విజయవాడ నుండి. అంటే రెండేనా? కాదు. అనంతపురం నుంచి రమేష్ గారు మెసేజ్ చేశారు, కాదు కాదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ బ్రహ్మం గారు ఖమ్మం నుండి మెసేజ్ చేశారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దరిపినేని సాయి గారు, కృష్ణ గారు కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, రెండైతే కాదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఖమ్మం నుండి మెసేజ్ చేస్తున్నారు, రెబ్బవరం గ్రామం నుంచి నాగుల్మీరా గారు, రహీం గారు కాదండి. నెక్స్ట్ ఇంకా ఆర్కే రాజు, రేణుక కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు గుంతకల్లు అనంతపురం జిల్లా నుండి.

ఒకటి మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మాదుగుండు రాజేశ్వరన్ గారు మెసేజ్ చేస్తున్నారు, రాజుల మండలం వీవర్స్ కాలనీ నుంచి. కాదు, లతా గారు ఉయ్యూర్ నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ అందరి దగ్గరికే వచ్చారు కానీ ఒకటి మిస్ అయిపోయారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఆ ఒకటి నేను చెప్తాను కాబట్టి ఈ క్వశ్చన్కి అందరూ పంపించే ఆన్సర్స్ తప్పే అయి ఉండొచ్చు. మరి చూద్దాం ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారో చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. బంగారాజు గారు ఆధ్వర్యం నుండి మెసేజ్ చేశారు. ఆన్సర్ ఒక్కసారి ఉందిగా శుభ సంధ్య వేళ అని, అంటే పాటలో ఒక్క సంధ్య వేళ ఉండొచ్చు ఎందుకంటే ఆ పాట ఆ సంధ్య వేళలో పాడారేమో, కానీ అసలు మామూలుగా రోజులో ఎన్ని సంధ్య వేళలు ఉంటాయని చెప్పి అడుగుతున్నాను. నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ గారు అనసూయ యమునా జనకంపేట నిజామాబాద్ నుంచి చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుండి మెసేజ్ చేశారు. కాదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, దామర్ల చినమస్తన్నరావు గారు పెదమస్తన్నరావు గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి గారు నాగభూషణ వాగ్య శివయ్య గారు మెసేజ్ చేశారు. రెండైతే కాదు. నెక్స్ట్ మెసేజ్ శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు గుంటూరు జిల్లా దాసరిపాల్ నుంచి. మొదటి ఒక్కటి సూర్యోదయం సూర్యాస్తమయం ఇంకా. సో మొత్తం మీరు పంపించిన సంధ్య వేళలు అయితే రెండా. కలమందలపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు కాశీ ముతజావలి గారు. దగ్గరికి వస్తున్నారు కానీ ఇంకొకటి మిస్ అవుతున్నారనమాట. మరైతే ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి శివపురం మూవీ నుంచి ఇప్పుడైతే ఒక పాట విన్న తర్వాత ఈ క్వశ్చన్కి అసలు ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేస్తాను.

3 గంటల 24 నిమిషాలు దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మన ప్రయాణం ఎక్కడ ఆగింది అంటే సుందరి సందడిలో రోజులో మొత్తం ఎన్ని సంధ్య వేళలు ఉంటాయి? సో అందరు దగ్గరికే వచ్చారు ఆన్సర్, కానీ ఒకటి మిస్ అయిపోయారు. సో ఇక్కడ అన్న నేను చెప్పిన ఒకటి మిస్ అయ్యారు అన్న వాళ్ళకి వాళ్ళ అసలు ఆన్సర్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. సో మళ్ళీ మెసేజ్ అయితే చేయకండి, ఇంకా చాలా మెసేజెస్ అసలు చదవమని వాళ్ళవి అయితే ఉన్నాయి. మరి చూద్దాం ఇంకా ఆ చదవని మెసేజెస్లో ఎక్కడైనా కరెక్ట్ ఆన్సర్ ఉందో లేదు. అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఇమాంబి ఇంకా అక్తర్ వలీ బాషా గారు. కాదు, ఒకటి మిస్ అయిపోయారు. సో ఒక రోజులో 2 సంధ్యవేళలు ఉంటాయి అంటూ జేరిపోతుల బొచ్చయ్య గారు తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు. 3. ఓకే, పెద్దగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు షబానా గారు. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుండి. ఓకే, నెక్స్ట్ ఇంకా సత్యానంద్ గారు హయాత్ నగర్ నుండి మెసేజ్ చేశారు. 3 ఉంటాయంటారా? ఓకే, నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపురం నుంచి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కాదు, 3 అన్నారు కదా మీరు, 2 అన్నారా, రాంగ్ ఆన్సరే. లతా కుమారి గారు, రాజమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు కామారెడ్డి వారిపల్లి నుంచి తిరుపతి జిల్లా. ఓకే, నెక్స్ట్ ఇంకా భీమేశ్వర గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ పాపారావు గారు నర్సాపురం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు. జవాబు ఆదిత్య, కాదండి, వెల్లుల నుంచి జాప. భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఖమ్మం నుంచి మెసేజ్ చేస్తున్నారు నాగుల్ మీరా గారు, అమిత బేగం గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు, కానీ ఫస్ట్ 2 అన్నారు కదా, కానీ ఆన్సర్ కరెక్ట్ చేసుకున్నారు. ఎస్, పర్లేదు. మరి ఇంకా చూద్దాం ఎవరు మెసేజెస్ చేశారు. కేదర్ వీరేష్ గారు కొంచెం ఒకటి ఎక్కువైపోయింది. కాదు, నెక్స్ట్ ఇంకా రాజేష్ రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం నుంచి మెసేజ్ చేశారు. సులోచన గారు మెసేజ్ చేస్తున్నారు కరీంనగర్ నుండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నొన్న నుంచి శోభారాణి రంగారావు, అవినాష్ సాగర్ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. 2 ఉంటాయా? ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, అక్కరపాక నుండి మెసేజ్ చేస్తున్నారు, పేరైతే మెసేజ్ చేయలేదు. నాసికా వేణు దేశాయపేట నుండి మెసేజ్ చేశారు. 3. నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు సర్దార్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ దాస్ గారు మెసేజ్ చేశారు. 1, 2, 3 మూడైనా పంపించింది. ఎస్, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మోహన్ రావు గారు, లీలావతి గారు మెసేజ్ చేస్తున్నారు కపల్దొడి నుండి.

గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ ఆన్సర్. కుర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి. మొత్తం ఉన్న సంధ్య వేళలన్నీ కూడా కరెక్ట్గానే వాటి పేర్లతో సహా మెసేజ్ చేశారు, కానీ ఒకటే మిస్ అయ్యారు. సో అందుకనే రాంగ్ ఆన్సర్ అని చెప్పి చెప్పట్లేదు ఎవరైతే ఈ మెసేజ్ చేశారు. లాస్ట్లో చెప్తాను. పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా సురేఖ గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ గారు, శ్యామ్లా గారు. అయితే ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఆ మెసేజెస్ ఏంటో తెలుసుకునే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ నువ్వు నేను ప్రేమ మూవీ నుంచి వినేద్దామా?

3:35 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. ఎందుకో మరి సంధి వేళ దగ్గర ఆగిపోయాం. మరి చూద్దాం ఎన్ని సంధ్య కాలాలు సంధి వేళలు ఉన్నాయి మన రోజులో, ఒక రోజులో. సో మెసేజెస్ ఇంకా ఉన్నాయి, మరి ఎవరెవరు మెసేజెస్ చేశారో ఇంకా చదివి వినిపించేస్తాను. గనగనూరును నుంచి మెసేజ్ చేస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుండి. ఎస్, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? అనంతపురం నుంచి అనురాధ గారు. నెక్స్ట్ ఇంకా శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. భాస్కర్ రాజు గారు, రేణుకా గారు గుంతకల్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, రోజుకి 24 గంటల సమయం ఉంటుంది, దీన్ని బట్టి మొత్తం 24 సమయ వేళలు ఉంటాయి. కోమల్ గారు మెసేజ్ చేశారు, సంధ్య వేళలు అడిగాను, సమయ వేళలు అయితే కాదు. నెక్స్ట్ ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి గారు మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ గారు మెసేజ్ చేశారు. కాదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, తేజ వేదాంశ్ మౌనిక గారు చెన్నై నుండి మెసేజ్ చేశారు. కాదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. సో సాయంత్రం వేళ సంధ్యకాలం ఉంటుందని చెప్తారు కదా, ఒకటే ఉంటుంది. కోటగిరి మల్లికార్జున్ గారు జగిత్యాల నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, చైతన్య గారు వాయల్పాడు నుండి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఎస్, నెక్స్ట్ ఇంకా రంగోలీ శ్రీనివాస గౌడ్ గారు నందిపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు. మొత్తం 3 అంటూ. ఓకే, వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి, నొన్న నుంచి శోభారాణి రంగారావు మెసేజ్ చేశారు. ఆన్సర్ ఆల్రెడీ మెసేజ్ చేశారు కదా అయితే. నెక్స్ట్ ఇంకా మండూరు మధుకుమార్ గారు మెసేజ్ చేశారు, 3 అంటూ. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి శివగంగా గారు మెసేజ్ చేశారు. నరసన్న గారు, జానకీరామ్ గారు నందిగ్యాం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా రామణ్ణకోట నుంచి దుబాయ్ బాషా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు? నంద్యాల జిల్లా నుండి కిషోర్ గారు మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుండి ఆల్రెడీ పెట్టారు కదా 3 అని. ఎస్, కానీ దగ్గరగా వచ్చారన్న కదా. బంగారాజు గారు ఆదోరు నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు? తేజస్వరి శ్రీనివాసులు గారు మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? ముల్లగుర్తి గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు.

కర్నూలు జిల్లా. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, అనంతపురం నుంచి వెంకటచలపతి గారు రమేష్ గారు మెసేజ్ చేశారు. ఆన్సర్ వచ్చేసి నేను చెప్పిన, ఆల్రెడీ ఒకళ్ళు ఎవరు మెసేజ్ చేశారు, కొంచెం దగ్గరికి వచ్చారు అంటే కేదర్ వీరేష్ గారు అనుకుంటా. మరి ఆన్సర్ ఏంటంటే, రోజుల మొత్తం తిట్టుకోకూడదు, 4 సంధ్యలు అయితే ఉంటాయి. సో అందరూ చాలామంది 3 అని చెప్పి అన్నారు కదా, సో వాళ్ళందరికీ కూడా దగ్గరగా వచ్చారని చెప్పి అన్నాను. ప్లస్ 1 చేస్తే 4 వచ్చేస్తుంది సంధ్యకాలాలు. అవును, ఇంతకీ 4 సంధ్యవేళలు అని చెప్పి అన్నావు, మరి ఇంతకీ ఆ 4 సంధ్యవేళ ఎప్పుడు? ఆల్రెడీ 3 పంపించిన వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట, 4వ సంధ్యవేళ ఎప్పుడంటే అర్ధరాత్రి. సో అర్ధరాత్రి ఎవరు మేల్కొని ఉండరు కాబట్టి అప్పుడు సంధ్యవేళ ఎప్పుడు వస్తే మాకెందుకు అని అనుకుంటారేమో, కానీ రోజులో మొత్తం జరిగేది అందరే మనకి తెలుసుకోవాలి కదా. రాత్రిపూట పడుకుంటున్నామని చెప్పేసి మనం టైం క్లాక్ అయితే కట్టేయట్లేదు కదా. సో రాత్రిపూట కూడా ఒక సంధ్యవేళ అనేది జరుగుతుందన్నమాట. సో ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే కనుక ప్రాత సంధి. సో ఎర్లీ మార్నింగ్ నుంచి నార్మల్ మార్నింగ్కి మనం ఇదందరికీ తెలిసిందనమాట. ఎర్లీ మార్నింగ్ లేవండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, 4 o'clock అలా చెప్పి అందరూ కూడా పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. సో అదనమాట, ఇది ప్రాత సంధి. సో మధ్యాహ్న సంధి ఈజ్ నథింగ్ బట్ 11:30 to 12:30, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి వెళ్ళే టైం అనమాట. సాయం సంధ్య వేళ ఇది ఎక్కువగా అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా. సో అప్పుడే మనం అందరం కూడా ఇంట్లో లైట్స్ వేస్తారు, ఇంకా బయట లైట్స్ వేస్తారు. సో ఏంటంటే డే లైట్ అనేది అప్పుడు ఆగిపోతుంది, ఇంకా నైట్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అదే సాయం సంధ్య వేళ, ఇది బాగా గుర్తుంటుంది ఎందుకంటే లైట్ అలా అలా తగ్గిపోతూ ఉంటుంది, చీకటి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ చీకటిని తగ్గించడం కోసం మనం లైట్ వేసుకుంటాం కదా. ఇంకా ఏంటంటే అర్ధరాత్రి సంధ్యవేళ. సో ఈ అర్ధరాత్రి సంధ్యవేళ ఎప్పుడు లెక్కేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, రోజులో 12 గంటలు మొత్తం అంతా కూడా పగలు ఉండి 12 గంటలు రాత్రి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో ఆ 12 గంటల రాత్రి సమయంలో హాఫ్ టైం అయిపోయిన తర్వాత అంటే 6 గంటలు రాత్రి వేళ అయిపోయిన తర్వాత మరొక 6 గంటలు రాత్రి వేళకి మధ్యలో ఈ అర్ధరాత్రి సంధ్యవేళ అనేది వస్తుందనమాట, అది సంగతి. సో అందరూ ప్రాత సంధి, మధ్యాహ్న సంధి, ఇంకా చెప్పాలంటే సాయం సంధి, ఇలాగా 3 పేర్లతో సహా పెట్టారు. కానీ మిస్ అయింది ఏంటి అంటే అర్ధరాత్రి సంధ్యవేళ, అది మాకు తెలియదులే అంటారా, ఎవరికి కూడా తెలియదు. కానీ ఉన్న సంధివేళ అది కూడా ఉంది. సో సంధికాలం నుంచి మనం బయటికి వచ్చేసాం కాబట్టి ప్రశ్న అయితే సంపూర్ణమైపోయింది. 4వ ప్రశ్న ఏంటంటే, సందడిలో వేగంగా పరిగెత్తే జంతువు చాలానే ఉన్నాయి, కానీ ఆ వేగంగా పరిగెత్తే జంతువుల్లో మనిషి అదుపులో ఉంచుకోగలిగే జంతువు. సో ఇక్కడే కొంచెం ట్విస్ట్ ఉంది, వేగంగా పరిగెత్తే జంతువు కానీ మనిషి అదుపులో ఉంచుకోగలిగే జంతువు, ఇది ఏంటి? తెలిస్తే మెసేజ్ చేసేయండి 8662488 14కి.

3:46 దాటి 44 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జీ ఆదిత్య. అడిగిన ప్రశ్న ఏమిటంటే, వేగంగా పరిగెత్తే జంతువు కానీ అది మనిషి అదుపులో ఉంచుకోగలం మనం. మరి మన అదుపులో ఉంచుకోగలిగిన ఫాస్ట్గా పరిగెత్తే జంతువు ఏంటో చూద్దామా. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఎస్, పంపించిన 3 సంధ్యవేళలు కాకుండా ఇంకొక దాన్ని అది అంటారా? ఓకే, కొంచెం భయంగానే ఉంది వినడానికి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నర్సాపురం నుంచి పాపారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగరాజు గారు కొదుమూరు నుండి మెసేజ్ చేశారు, కాదండి. నాసికా వేణు గారు దేశాయపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష. నెక్స్ట్ ఇంకా జయం బాషా గారు కుటుంబ సభ్యులు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. రాజోల్ నుంచి బోరేలి జయన్న గారు మెసేజ్ చేశారు, అయ్యో అది మనిషి అదుపులో ఉంటుందా? భీమేశ్వరరావు గారు పెడన నుండి మెసేజ్ చేశారు. ఫణి సత్యశ్రీ తెనాల నుండి. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతుజావలి మెసేజ్ చేశారు.

0: ఇంకా మెసేజ్ నందిపేట నుండి రంగోలి శ్రీనివాస్ గౌడ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాధవుడు రాజేష్ చరణ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్, వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జేరిపోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా తరాలపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు, కరెక్ట్ ఆన్సర్. శంకర్ కుమారి గారు, మేఘనా చాణక్య గారు మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? కోదుమూరు మండలం ముల్లగుర్తి గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, పెద్దాపురం నుంచి. శెట్టి సూరిబాబు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు అఖ్తార్ వలీ బాషా గారు. అయ్యో, మనిషి అదుపులో ఉండగలిగిన జంతువు వేగంగా ప్రయాణిస్తుంది అని చెప్పి అడిగాను క్వశ్చన్ ఇక్కడ కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్ మెసేజ్ చేశారు. వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కానూ నుంచి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూ నుండి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద్ధ జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ప్రణను నుండి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుండి, రెండెందుకు సెకండ్ పంపించిన ఆన్సరే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా కోమల్ గారు కొండేష్ మెసేజ్ చేస్తున్నారు, బెళగల్ మండలం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కర్నూలు జిల్లా నుంచి ముజాఫర్ నగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. రామకార్తీక వెన్నెలవల్లి తులసి ఇంకా కుటుంబ సభ్యులు, ఎస్ కరెక్ట్ ఆన్సర్.
1: PM जय अब गरीबों की जय बन गई है।

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. చిలకా నారాయణ గారు, అనసూయ గారు జాన్కంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి షబానా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కాజా గ్రామం నుంచి నందం జగదీశ్వరరావు గారు, లక్ష్మీ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రెబ్బవరం గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు నాగుల్ మీరా గారు, అమిదా బేగం. కాదండి, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే కామేశ్వరిపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీకాకుళం నుండి. ఆన్సర్ అంటూ ఆన్సర్ పంపలేదు కళ్యాణి గారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పేరైతే మెసేజ్ చేయలేదు, ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. పి జానకీరామ్ గారు మణినాథ్ మెసేజ్ చేస్తున్నారు నందిగామ్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జే పెద్దన్న గారు ఆలమూరు అనంతపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు సందడే సందడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. శివదాస్ రెడ్డి గారు, తృప్తమ్మ గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుండి మెసేజ్ చేశారు. దాన్ని మనం పెంచుకోలేం కదా, నేను అడిగింది మనిషి అదుపులో ఉండగలిగిన జంతువు గురించి. సో హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు, నాగభూషణ గారు, ముంతా పెద్దన్న గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముదనూరు నుంచి అనంత్ నాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఆ మెసేజెస్ చదివే ముందు ఇప్పుడు మారక్ కర్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: 3 గంటల 59 నిమిషాలు దాటి 30 సెకండ్లు కావస్తుంది. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. మరి అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే గుర్రం. ఇది చాలా మంది ఆన్సర్స్ కరెక్ట్ గానే మెసేజ్ చేశారు. మరి ఇంతటితో ఈ రోజు సండే సండర్ ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: आप सुन रहे हैं पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సమయం 4:31 దాటి 32 నిమిషాలు కావస్తుంది. మరి ఈరోజు వివిధలో ఎస్ జానకి గారు పాడిన సాంగ్స్ అయితే వినిపిస్తాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. జగదేక వీరుడు, ఆది లోకసుందరి మూవీ నుంచి.

4:38 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం వివిధాలో. మరి ఎస్ జానకి గారు పాడిన సాంగ్స్ అయితే వింటున్నారు కదా. మరి ఇప్పుడు వేటూరి గారి రచనలో పసివాడి ప్రాణం మూవీ నుంచి ఎస్ జానకి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. వివిధలో ఎస్ జానకి గారు పాడిన సాంగ్స్ అయితే వింటున్నారు. మరి ఇప్పుడు స్వర్ణకమల మూవీ నుంచి ఎస్ జానకి గారు పాడిన పాట, సివెనెల సీతారామ శాస్త్రి గారి రచనలో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యోర్ ఆర్జే ఆదిత్య. సమయం 4:50 కావస్తుంది. మరి వివిధాలో ఈరోజు ఎస్ జానకి గారు పాడిన సాంగ్స్ అయితే విన్నారు కదా. ఇవి ఈనాటి విశేషాలు సంగతులు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో కబుర్లతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రాం వింటారు.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I am going to talk about healthy bones. ఎముకల దృఢత్వం కోసం ఏం చేస్తే బాగుంటుందో చేతన్ మీతో చెప్తాడు. ఎముకలు బలపడాలంటే ఎక్కువ కాల్షియం అవసరం. కాల్షియం బాగా ఉండే ఆహార పదార్థాలను రోజు తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఉంటాయి. మరి ఇవి ఏ ఫుడ్స్లో దొరుకుతాయంటే పొన్నగంటి కూర, బచ్చలి కూర, కొత్తిమీర, తోటకూర, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ మనము తగిన మోతాదులో తీసుకుంటే చాలా మంచిది. మార్నింగ్ అండ్ నైట్ 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్కను మెత్తగా చూర్ణంలాగా చేసుకుని పాలలో కలిపి తాగితే కూడా మంచిది. 1 కప్పు వేడి పాలల్లో 1 టీ స్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు 3 సార్లు తాగితే ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. గ్లాస్ పాలలో అల్లం రసం, తేనెలను 1 టీ స్పూన్ చొప్పున రోజు తాగాలి. మునక్కాయలు కూడా మీ ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి, కాబట్టి వాటిని బాగా ఉపయోగించండి. మునక్కాయలే కాకుండా ఆ మునగ ఆకును కూడా యూజ్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా మోరింగా పౌడర్ అని షాప్స్లో కూడా అమ్ముతున్నారు. కొన్ని బాదం పప్పులను నీటిలో నానబెట్టి మార్నింగ్ పొట్టు తీసి ఆవుపాలలో కలిపి 1 గ్లాస్ తాగితే కూడా మంచిది. టొమాటోస్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయి. ఈ లైకోపిన్ అనేది ఎర్ర రంగులో ఉండే క్యారెట్, పసుపు పచ్చ రంగులో ఉండే బొప్పాయ, పింక్ కలర్లో ఉండే ద్రాక్ష పళ్ళలోనూ ఉంటుంది. కాబట్టి టమాటో జ్యూస్, క్యారెట్, బొప్పాయ, ద్రాక్షాల జ్యూస్లను తాగితే మంచిది. బోన్ డెన్సిటీ పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా మంచిది. ఎందుకు అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతమంది మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం? అందులో వ్యాయామం, డైట్ అండ్ ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ఎంతమంది శ్రద్ధ తీసుకుంటున్నారు? కొంత వయసు దాటిన తర్వాత జీవనశైలి మరింత కష్టమవుతుంది, ముఖ్యంగా బోన్ డెన్సిటీ సమస్య కలిగిన వారు. మన శరీరంలో ఏ అవయవం నిలబడాలన్నా అందుకు ఎముకల సపోర్ట్ చాలా అవసరమవుతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతే లైఫ్ స్టైల్ అస్తవ్యస్తం అవుతుంది. బోన్ డెన్సిటీని కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు. అవి తెలుసుకోవాలంటే వినండి వెన్నెల విత్ చేతన్.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్

చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. లో బోన్ డెన్సిటీ అని వినే ఉంటారు, అంటే ఎముకల్లో సాంద్రత తగ్గిపోయినప్పుడు దాన్ని లో బోన్ డెన్సిటీ అంటారు. అది మిమ్మల్ని మరింత కృంగదీయడం, ఎముకలు విరగడానికి దారితీస్తుంది. అంతేకాదు ఆస్టియోపోరోసిస్ కి కూడా దారితీస్తుంది. మన బాడీలో పాత ఎముకల స్థానంలో కొత్త ఎముకల ఉత్పత్తి వయసు పెరిగే కొద్దీ తగ్గుముఖం పడుతుంది. చిన్న పెద్ద అందరిలో ఎముకల బలాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్, హెల్తీ డైట్ ని మెయింటైన్ చేయడానికి అది మీ ఎముకల మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు శరీరం యొక్క సామర్థ్యం పెంచడంలో అండ్ కాల్షియం గ్రహించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయినా వీటిలో కొన్ని ఇతర న్యూట్రియంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అలాంటి ఆహారాలను మనం తీసుకోవాల్సిందే. అధిక న్యూట్రియంట్స్ కలిగి బాడీలో బోన్ డెన్సిటీని పెంచడానికి ప్రత్యేకమైన ఆహారాల లిస్ట్ చేతంతో వింటూ ఉండండి వెన్నెలా. ఫస్ట్ వీ హ్యావ్ సోడియం. ఉప్పు మన శరీరంలో అవసరమయ్యే సోడియంని అందిస్తుంది. అదేవిధంగా ఎక్కువ ఉప్పు తీసుకోవడం

శరీరంలో కాల్షియం మూత్రం ద్వారా అండ్ ఇతర బహిర్గత రూపాల్లో తగ్గిపోవడానికి కారణమవుతుంది. సాల్ట్ ఇంటేక్ తగ్గించడం ద్వారా ఎముకలు సాంద్రత నష్టపోవడాన్ని అరికట్టొచ్చు. ఆక్సలేట్స్ ని కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్లో కనుగొనడం జరిగింది. ఇవి కాల్షియం అధికంగా ఉన్న ఆహారాల్లో జోడించడం వల్ల కాల్షియం ను గ్రహించకుండా చేస్తుంది. ప్రోటీన్స్ చాలా ప్రయోజనకరమైనవి. కొన్ని రీసెర్చ్ ద్వారా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకలను డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ప్రోటీన్స్ తీసుకోవడం బ్యాలెన్స్ చేయగలిగితే ఈ సమస్యను నివారించడానికి సాధ్యమవుతుంది. వీట్ బ్రాన్ అంటే గోధుమ గడ్డి బోన్ డెన్సిటీ తగ్గించడంలో వీట్ బ్రాన్ 100% సహాయపడుతుంది. ఇది శరీరంలో కాల్షియం పోషణ చెందించి ఫైట్స్ అనే అధికంగా ఉంటుంది. బీన్స్, పచ్చి బఠానీలు అండ్ ఇతర లెగ్యూమ్స్ ఫుడ్స్ లో ఫైట్స్ అధికంగా ఉంటాయి. ఇది కాల్షియం శరీరంలో గ్రహించడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి సహాయపడే ఆహారాల్లో ఇది ఒక బెస్ట్ ఫుడ్, ఎందుకంటే ఇందులో ఇతర న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని వండటానికి ముందు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల ఫైట్స్ తగ్గుతాయి. మష్రూమ్స్ బోన్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. అదేవిధంగా వీటిని తీసుకోవడం పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్ గా భోజనంలో చేర్చుకోవడం మంచిదే. పొటాటో, టమాటో లాగా మష్రూమ్ కూడా ఒక వెజిటేబుల్ లాగానే యూజ్ చేయాలి. ఆకుకూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆక్సలేట్ ఎఫెక్ట్ వల్ల కాల్షియం గ్రహిస్తుంది. రెడ్ మీట్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి బోన్ డెన్సిటీని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరమైతే ప్రోటీన్స్ రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా హై ప్రోటీన్ మీట్ శరీరంలో కాల్షియం కోల్పోవడానికి కారణమవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల ప్రాసెస్డ్ మీట్ అండ్ క్యాన్ ఫుడ్ ని నివారించడం మంచిది. ఫ్రెష్ ఫ్రూట్స్ ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. బేక్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. సాల్ట్ అధికంగా ఉండే సోడియం ఫుడ్స్ అండ్ ఇతర ఆహారాలను తినడం నివారించాలి. ఆల్కహాల్ వల్ల మీ బాడీకి చాలా నష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఇతర ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. కాఫీ, టీ తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని. ఏరియేటెడ్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ డేంజరస్ టు యువర్ హెల్త్. ఇది ఎముకల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది ప్రేగుల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ మీద ప్రభావం చూపుతుంది. కాల్షియం గ్రహించడానికి అడ్డుపడుతుంది. విటమిన్ ఏ సప్లిమెంట్స్ కాల్షియం గ్రహించడానికి దోహదం చేస్తుంది. విటమిన్ ఏలోని రెటినాల్ విటమిన్ డి ఏర్పడటానికి సహాయపడుతుంది అండ్ ఇది ఎముకల కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బోన్ డెన్సిటీ గురించి మాట్లాడుకున్నాం. మనం బోన్స్ ని ఎలా కాపాడుకోవాలి, దీనికి ఏంటి మంచి ఫుడ్, ఏవేవి అవాయిడ్ చేయాలో ఇవన్నీ మీకు వివరంగా చెప్పాను. సో ఫాలో ఆల్ దీస్ స్టెప్స్ అండ్ లీడ్ అ హెల్తీ లైఫ్. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే

శ్రోతలు, వివిధ భారతి కార్యక్రమాలు మీరింతవరకు విన్నారు. విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: శ్రోతలు, ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోరుకునే సినిమా పాటలు విందాం. మరి మహిళా శ్రోతలందరూ కూడాను సిద్ధంగా ఉన్నారు కదండి. మీ అందరికీ మా కాల్ చేయాల్సిన నెంబర్లు తెలుసు. అయినా ఒక్కసారి 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో
1: హలో ఆకాశవాణి అండి మేడం.
0: హలో ఆకాశవాణి అమ్మా, మీ పేరు?
1: పొదలపట్ట మండలం బుస్పల్లి విలేజ్ మేడం. గిరిజా మేడం నా పేరు.
0: గిరిజా మాట్లాడుతున్నారు. చెప్పండి గిరిజా, ఏ పాట వినిపిస్తారు ఇవాళ మా అందరికి?
1: అన్నమయ్య సినిమా ఏదైనా మంచి పాట ఏంటి మేడం?
0: అన్నమయ్య సినిమా నుంచి మంచి పాట. ఆ మంచి పాట ఏదో మీరే చెప్పకపోయారా?
1: పక్కన గుర్తురాలా.
0: వినరో భాగ్యం విష్ణు కథ, అది వింటారా? అల్లా శ్రీరామ ఆ పాట వేనా? ఓకే ఓకే, చెప్పండి ఏం చేస్తుంటారు మీరు? అవునా, వింటూ ఉంటారా మా కార్యక్రమాలు? అవునా, సంతోషం. మీరు అడిగిన పాట వస్తోంది, విందాం.
1: చాలా బాగుంటాయి మేడం. ఎప్పుడైనా ట్రై చేసాను, దొరకలేదు మేడం లైన్.
0: అవునా, ఇవాళ దొరికిందిగా. హ్యాపీ చాలా సంతోషం మీకు లైన్ కలిసినందుకు. పాట విందాం.
1: సరే మేడం.
0: ఓకే అమ్మా.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: శ్రోతలు, ఈ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. తర్వాత శ్రోతతో మాట్లాడేద్దాం. హలో
3: హలో మేడం.
2: హలో, నమస్తే అమ్మా, వనితాలోకంకి స్వాగతం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి? మీరు రేడియో వాల్యూమ్ తగ్గించేసేయాలి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది డిస్టర్బెన్స్ వల్ల. చెప్పండి, మీ పేరు చెప్పండి అమ్మా.
3: సుప్రియ మేడం.
2: త్రినేత్రం నుంచి నరసింహస్వామి పాట. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎందుకంత సిగ్గుపడుతున్నారు మాట్లాడటానికి? ఓకేమ్మా, మీరు అడిగిన పాస్ట్ వస్తుంది. శ్రీకర శుభకర్ అదే కదా. హలో,
3: నేను పాత స్వాతంత్ర

పాదములు బ్రహ్మ కడుగగా విష్ణుకుండమే ప్రభవించి కిట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే.

0: ఇక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: హలో,
3: నమస్తే మేడం, బాగున్నారు మేడం?
2: నమస్కారం, చాలా బాగున్నామ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మీరు?
3: మేడం మాధవిని మాట్లాడుతానా మేడం, మహారాజుపల్లి కేవిపల్లి మండలం.
2: మాధవి గారు?
3: అవును మేడం.
2: చెప్పండి అమ్మా, ఏ పాట కావాలి?
3: మేడం క్రిష్ మూవీలో కథ వింటారా ప్రేమ కథ, ఒక కథ ఆ పాట వేయండి మేడం.
2: క్రిష్ మూవీ నుంచినా?
3: అవును మేడం.
2: తప్పకుండా విందాం. వింటుంటారా మా కార్యక్రమాలన్నీ?
3: వింటాను మేడం. ఈ 2-3 వారాల్లో చేసినాను, లైన్ కలవలేదు మేడం.
2: ఇవాళ కలిసింది లక్కీగా మీకు.
3: అవును మేడం, అప్పుడు నేను చేస్తూనే ఉండాను, ఇప్పుడు కలిసింది మేడం.
2: అవునా, చాలా సంతోషం. మీరు అడిగిన పాట వస్తుంది, విందామా?
3: థ్యాంక్స్ మేడం.
2: ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ మేడం.

0: கொப்பலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 MHz పై శ్రోతలు తర్వాత కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హలో హలో
4: హలో
3: హలో నమస్కారం అమ్మా.
4: గుడ్ ఈవినింగ్ మేడం.
3: వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు ఎక్కడి నుంచి?
4: నా పేరు విమల మేడం, మాది కొల్లకోట మండలము.
3: ఏ పాట కావాలి విమల గారు?
4: అలా వైకుంఠపురం సినిమా నుంచి సామజవరగమన ఆ పాట కావాలి మేడం.
3: అలా వైకుంఠపురం నుంచి సామజవరగమన. తప్పకుండా విందాం.
4: పట్టుకుని
3: నీ కాళ్ళను పట్టుకునినా. ఓకే, సిద్ శ్రీరామ్ పాడిందేనా, శ్రేయా ఘోషల్ పాడిందా?
4: ఎవరైనా సిద్ శ్రీరామ్ పాడింది.
3: ఓకేమ్మా, తప్పకుండా. మా కార్యక్రమాలు వింటుంటారా మీరు?
4: వింటాం మేడం.
3: ఓకేమ్మా, సంతోషం. మీరు అడిగిన పాట వస్తోంది, విందాం.
4: సరే మేడం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, ఈనాటి కార్యక్రమంలో చివరి కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, హలో,
2: హలో, నమస్తే మేడం.
1: నమస్కారం అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి?
2: మేము కందులవారిపల్లి నాగమ్మ మేడం, చంద్రగిరి మండలం.
1: ఓకే నాగమ్మ గారు, చెప్పండి ఏ పాట వింటారు?
2: అసెంబ్లీ రౌడీలో అందమైన వెన్నెలలో నా పాట ఏంటి మేడం?
1: అసెంబ్లీ రౌడీ నుంచి అందమైన వెన్నెలలోన. ఆ పాట మన దాంట్లో లేదు కదమ్మా. తూర్పు కొండల అనుంది, ఆ పాట వేయమంటారా? ఓకేనా? ఓకే అమ్మా, పాట వస్తుంది, విందాం.

తూనుపు కొండల అగ్గిబుట్టెరు, దిక్కులన్నీ ఎరుపెక్కిపోయారు, చీకటి గుండెలు చీల్చుకొచ్చారు, కటకటాలనే ఎరుపు.

వనితా లోకం స్త్రీల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

ಯುವವಾಣಿ శ్రోతలు, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రసారం కాబోయే అంశాలు: ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఏపీ ట్రాన్స్కోలో 200 AEE పోస్టులు. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 200. ఇక పోస్టుల వివరాలు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 167, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 23, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికం 10. ఇక ఈ పోస్టులకు అర్హత ఇలా ఉంది. పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్స్ లేదా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ లేదా సివిల్ ఇంజనీర్లో ఉత్తీర్ణులు అవ్వాలి. వయస్సు 1/7/2026 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు లభిస్తుంది. ఇక వేతనం. 2 ఏళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు 75,000 రూపాయల కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. తర్వాత రెగ్యులర్ టైం పే స్కేల్ 86,245 నుంచి 208,915 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20/7/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20/7/2026. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ను సందర్శించండి. https://apvidyutrecruitment ఏపీ విద్యుత్ రిక్రూట్మెంట్ .apcfss.in/. ఏపీ

సిపిడిసిఎల్లు 60 ఇంజనీర్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీసిపిడిసిఎల్ ఎలక్ట్రికల్ టెలికాం సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 60. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 56, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 3, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం 1. ఇక అర్హత విషయానికొస్తే, పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ లేదా సివిల్ ఇంజనీర్లు ఉత్తీర్ణురవ్వాలి. వయస్సు 1/7/2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు లభిస్తుంది. ఇక వేతనం: 2 ఏళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు 75,000 రూపాయల కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. తర్వాత రెగ్యులర్ టైం పే స్కేల్ 86,245 నుంచి 2,08,915 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20/7/2026. ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం https://apcpdcl.in/ వెబ్సైట్ చిరునామా మరొకసారి https://apcpdcl.in/

0: ఉద్యోగ సమాచారం మీరింతవరకు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. అత్యవసర వైద్య సేవలు మరింత బలోపేతం, రోడ్డు అంబులెన్సుల కోసం మెరుగైన భద్రతా నిబంధనలు, ఏఐఎస్ 125 ముసాయిదా సవరణలు, ప్రత్యేక అంబులెన్సులు, తప్పనిసరి రెస్క్యూ పరికరాలు, ఈ అంబులెన్సులకు కొత్త నిబంధనలు. దేశవ్యాప్తంగా రోడ్డు అంబులెన్సుల భద్రత, పనితీరు, వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 125 నిబంధనలకు సవరణలను ప్రతిపాదించింది. అత్యవసర వైద్య సేవల్లో రోడ్డు అంబులెన్సులు అత్యంత కీలకమైనవి. ఇవి రోగులను ఆసుపత్రులకు తరలించడమే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అధునాతన అత్యవసర వైద్య సహాయాన్ని అందిస్తాయి. దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే సరైన సమయంలో వైద్య సహాయం అందిస్తే వీటిలో చాలా మరణాలను నివారించవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే దాదాపు 50% మంది ప్రాణాలను కాపాడవచ్చని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల బాధితులందరికీ అవసరమైన ఉచిత వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి హామీతో కూడిన చికిత్సా పథకాన్ని నోటిఫై చేసింది. అయితే ఈ చికిత్స అందడంతో పాటు ప్రజలకు అంబులెన్సులు తక్షణమే అందుబాటులో ఉండడం కూడా అంతే ముఖ్యం. వైద్య సిబ్బందికి విధులు నిర్వహించడానికి వీలుగా ఈ అంబులెన్సులను రూపొందించడం, అలాగే ప్రయాణ సమయంలో రోగులకు గరిష్ట రక్షణ సౌకర్యం భద్రత కలిగించడం కూడా అంతే ముఖ్యం. రోడ్డు అంబులెన్సుల నిర్మాణం, వాటి కార్యాచరణకు సంబంధించిన అవసరాలను నిర్దేశిస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ 2016 సెప్టెంబర్ 8 నాటి నోటిఫికేషన్ GSR 868E ద్వారా

0: ఐఎస్125 ఒకటవ భాగం ప్రమాణాలను తీసుకొచ్చింది. దీంతోపాటు వివిధ రకాల అంబులెన్సులలో ఉండాల్సిన అవసరమైన వైద్య పరికరాల వివరాలను తెలియజేస్తూ ఏఐఎస్125 రెండవ భాగం నిబంధనలను ఒక మార్గదర్శక ప్రమాణంగా విడుదల చేసింది. ప్రస్తుతం మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ నిబంధనలకే మరిన్ని సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. రోడ్డు అంబులెన్సుల భద్రతను, వాటి పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా ఏఐఎస్125 ఒకటవ భాగం, ఏఐఎస్125 రెండవ భాగం నిబంధనలకు సంబంధించిన సవరణలను ఇప్పుడు ఆమోదించారు. ఈ సవరణల ద్వారా ప్రత్యేక రోడ్డు అంబులెన్సులను అందుబాటులోకి తెస్తున్నారు. అవి నియోనాటికల్ రోడ్డు అంబులెన్సు. అనారోగ్యంతో ఉన్నా లేదా నెలలు నిండకుండానే పుట్టిన నవజాత శిశువులను మెరుగైన అత్యవసర వైద్య చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి సురక్షితంగా తరలించడానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. మల్టీ స్ట్రెచర్ రోడ్ అంబులెన్స్. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్ట్రెచర్లను తీసుకెళ్లేలా దీనిని రూపొందించారు. అయితే ఇందులో ఒకే సమయంలో ఒక రోగికి అత్యంత అధునాతన ఇంటెన్సివ్ కేర్ వైద్య సదుపాయాన్ని అందించడంపై ప్రధానంగా దృష్టి పెడతారు. రెస్క్యూ పరికరాలు తప్పనిసరి. క్లాస్ బి సిడి కేటగిరీల కిందకు వచ్చే అన్ని రకాల రోడ్డు అంబులెన్సుల్లో అత్యవసర రెస్క్యూ పరికరాలను ఉంచడం ఇకపై తప్పనిసరి. రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్న వాహనాల్లో చిక్కుకుపోయిన బాధితులను సురక్షితంగా బయటకు తీసేందుకు, అలాగే ఒకవేళ అంబులెన్సు స్వయంగా ప్రమాదానికి గురైనా సరే తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ పరికరాలు ఉపయోగపడతాయి. ఈ అంబులెన్సుల కోసం ప్రత్యేక విద్యుత్ వనరు. పర్యావరణ హితమైన రవాణా, గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు వేస్తూనే రోగులకు అందించే వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఎలక్ట్రిక్ అంబులెన్సుల కోసం ప్రత్యేక నిబంధనను తీసుకొచ్చారు. వీటిలో వైద్య పరికరాలను నిరంతరాయంగా నడపడం కోసం ఒక ప్రత్యేక విద్యుత్ వనరును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా అంబులెన్సులలో అమర్చే అన్ని రకాల వైద్య పరికరాలు ఏ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలో కూడా ఏఐఎస్125 12వ విభాగంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సవరణలకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ GSR 382 ఈను 2026 మే 14 విడుదల చేశారు. దీనిని తుది రూపంలో ఖరారు చేసేందుకు వీలుగా ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తూ ప్రస్తుతం కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నిబంధనలన్నీ కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోయే అధికారిక తుది నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీ నుంచి అమలులోకి వస్తాయి. శ్రోతలు ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలు ఇప్పుడు ఒక పాట విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: యువవాణి యువజనుల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటూ ఉన్నాం. ఆధార్ యాప్ ద్వారా ఆధార్లో ఉచితంగా మెయిల్ అప్డేట్ సదుపాయం కల్పించిన యుఐడిఏఐ తొలి 2 రోజుల్లోనే దాదాపు 2.5 లక్షలకు పైగా ఈమెయిల్ అప్డేట్ల నమోదు. ఆధార్ కార్డు వినియోగదారుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో తమ ఈమెయిల్ ఐడీని అనుసంధానించేందుకు లేదా మార్చుకోవడానికి ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆధార్ యాప్ ద్వారా మొబైల్లోనే అప్డేట్ చేసుకునేందుకు వీలుగా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఉచిత

0: సేవ కేవలం ఆధార్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తుంది. 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం రాబోయే 6 నెలల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రజలు తమ ఆధార్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం మునుపటి కంటే ఎంతో సులభతరం అవుతుంది. ఆధార్ కేంద్రాలకు వెళ్లే శ్రమను తప్పించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సులభమైన డిజిటల్ సేవలను అందించాలనే యుఏడిఏఐ నిబద్ధతను ఈ కార్యక్రమం చాటు చెబుతోంది. ఆధార్ యాప్లో ఈ కొత్త సేవ ప్రారంభమైన కేవలం 2 రోజుల్లోనే 2,50,000 కంటే ఎక్కువ మంది పౌరులు తమ ఇమెయిళ్లను యాప్ ద్వారా విజయవంతంగా అప్డేట్ చేసుకున్నారు. ఆధార్ కార్డుతో ఈమెయిల్ ఐడీని అనుసంధానించడం వల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఆధార్ నిర్ధారణ ప్రక్రియ జరిగినప్పుడు తక్షణమే సదరు వినియోగదారుడి ఈమెయిల్కు నోటిఫికేషన్ అందుతుంది. ఇది ఆధార్ వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా తమ ఆధార్ నంబర్ను ఏ అవసరం కోసం ఉపయోగిస్తున్నారనే సమాచారాన్ని కార్డుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పిస్తూ అదనపు భద్రతను అందిస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలను, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూపొందించిన ఈ సరికొత్త ఆధార్ యాప్ ద్వారా కేవలం ఈమెయిల్ మాత్రమే కాకుండా మొబైల్ నంబర్ అప్డేట్, చిరునామా అప్డేట్ వంటి మరెన్నో సేవలను ప్రజలు తమ స్మార్ట్ఫోన్ల నుంచే నేరుగా సులభంగా పొందుతున్నారు. ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా ప్రజలు కొత్త ఆధార్ యాప్ను ఉపయోగించి మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా దాదాపు 10 లక్షల మంది తమ చిరునామాను మార్చుకోవడానికి ఈ యాప్ను ఉపయోగించారు. ఆధార్లో ఈమెయిల్ ఐడీని అనుసంధానించుకోవడానికి లేదా మార్చుకోవడానికి కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలను యుఐడిఏఐ కోరుతోంది. వినియోగదారులు తమ మొబైల్లో ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం లేదా ఇప్పటికే ఉన్న యాప్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈమెయిల్ అప్డేట్ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్, ఐఓఎస్ వేదికలో ఈ కొత్త ఆధార్ యాప్ అందుబాటులో ఉంది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు. శ్రోతలు ఇప్పుడు ఒక పాట విందాం.

శ్రోతలు, యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం వరల్డ్ యూత్ స్కిల్స్ డేను ప్రతి సంవత్సరం జూలై 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ 2014లో ప్రకటించింది. యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, స్వయం ఉపాధి ప్రోత్సాహం మరియు దేశ అభివృద్ధిలో యువత పాత్రను గుర్తుచేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశ

శ్రోతలు, యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం వరల్డ్ యూత్ స్కిల్స్ డేను ప్రతి సంవత్సరం జూలై 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ 2014లో ప్రకటించింది. యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, స్వయం ఉపాధి ప్రోత్సాహం మరియు దేశ అభివృద్ధిలో యువత పాత్రను గుర్తుచేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశ అభివృద్ధి ఆ దేశ యువతపై ఆధారపడి ఉంటుంది. యువత సరైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే వారు ఉద్యోగాలను పొందడమే కాకుండా కొత్త అవకాశాలను కూడా సృష్టించగలరు. కమ్యూనికేషన్, నాయకత్వం, సమస్య పరిష్కార సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు, సాంకేతిక విద్య వంటి అంశాలు యువతను భవిష్యత్తుకు సిద్ధం చేస్తాయి. ఇక ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యాలు యువతలో వృత్తి నైపుణ్యాలపై అవగాహన పెంచడం, ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించడం, డిజిటల్ సాంకేతిక మరియు వృత్తిపరమైన శిక్షణను ప్రోత్సహించడం, పేదరిక నిర్మూలనకు నైపుణ్యాభివృద్ధిని సాధనంగా ఉపయోగించడం, యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు సృజనాత్మకతను పెంపొందించడం. ఇక యువతకు అవసరమైన ముఖ్యమైన నైపుణ్యాలేంటో ఇప్పుడు చూద్దాం. డిజిటల్ మరియు కంప్యూటర్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ మరియు భాషా నైపుణ్యం, సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం, నాయకత్వం అలాగే జట్టు భావన, సమయ నిర్వహణ, సృజనాత్మక ఆలోచన మరియు ఆవిష్కరణ, వ్యాపార నైపుణ్యాలు అలాగే స్వయం ఉపాధి సామర్థ్యం. మరి భారతదేశంలో ఈ నైపుణ్యాభివృద్ధి ఎలా జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. భారత ప్రభుత్వం యువ నైపుణ్యాలను పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతకు శిక్షణ, ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ పథకాల ద్వారా లక్షలాది మంది యువత కొత్త నైపుణ్యాలను నేర్చుకుని తమ భవిష్యత్తును మెరుగుపరుచుకుంటున్నారు. ఇక ఇందులో విద్యార్థుల పాత్ర ఎంతవరకు ఉందో ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు కంప్యూటర్ విద్య, ఇంగ్లీష్, కమ్యూనికేషన్, సాంకేతిక నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, సమయపాలన వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం, ఆన్లైన్ కోర్సులు చేయడం, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడం ద్వారా తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ దినోత్సవాన్ని అసలు ఎలా నిర్వహిస్తారు? ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు వ్యాసరచన, ప్రసంగ పోటీలు, సెమినార్లు, వర్క్షాపులు, నైపుణ్య ప్రదర్శనలు, కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమాల ద్వారా యువతలో నైపుణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందుతుంది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం యువతలో నైపుణ్యాల అభివృద్ధి అవసరాన్ని గుర్తుచేసే ఒక ముఖ్యమైన రోజు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా విజయానికి పునాది. ప్రతి యువకుడు, యువతి కొత్త నైపుణ్యాలను నేర్చుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి. నైపుణ్యం కలిగిన యువతే బలమైన సమాజానికి, అభివృద్ధి చెందిన దేశానికి నిజమైన బలం. మీరింతవరకు ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

ప్రసారంలో 6:05 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో గేదెల పునరుత్పత్తి యాజమాన్యంలో మెళకువలు. ఈ అంశం గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ ఏ తేజగారి ప్రసంగం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 to 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 నాటిక వింటారు విజయవాడ కేంద్రం నుంచి, 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం రిలే, 10:45 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి శ్రోతలు ఈ పూట ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు ఇక రేపటి ప్రసారంలో. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభం, 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు ప్రసారమవుతాయి, 6:30 సూక్తి ముక్తావళి వింటారు వ్యాఖ్యాత డాక్టర్ కోవెల సంపత్ కుమారాచార్య, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం గురించిన వివరాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి, 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:35 పుస్తకవాణి ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం ప్రసారమవుతుంది. ఈ వారం కథ కళ్యాణకట్ట కథ, చదివిన వారు శ్రీమతి జె నిర్మల. 9:00 హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకునే సినిమా పాటలు, 10:00 ప్రధానమంత్రి వికసిత్ రోజుగార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి ఆంగ్లంలో ప్రసారమవుతుంది. అతిథి రీజనల్ పీఎఫ్ కమిషనర్ అమర్దీప్ మిశ్రా గారు, పరిచయకర్త ఎన్ మణిగారు. 10:28 12:10 to 12:40 1:30 to 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 6:30 భక్తి కుసుమాలు భక్తిగీత వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెల మేకల నుండి మాంసం అధికం చేయడానికి సూచనలు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ యానిమల్ జెనెటిక్స్ బ్రీడింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుష్మా గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంత గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు, 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారమవుతాయి, 9:30 చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారమవుతాయి, 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో కర్ణపర్వం 3వ భాగం ప్రసారమవుతుంది రేపు రాత్రి 10:00, 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి శ్రోతలు ఈ పూట రేపు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:05 కావస్తోంది. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

యువవాణి యువజనుల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు వింటాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ

0: త్వరితగతినా అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద ఈరోజు జలహారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. పెన్నా వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని 14 అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఈ రోజుకి 89% పనులు పూర్తి చేశాం. 2 ఏళ్లలో 2,250 కోట్లు నిర్వాసులకు అందించాం. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం.
0: విద్యుత్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అవసరమైన అన్ని సబ్స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. 5 ఏళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ట్రాన్స్కోను బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు త్వరగా అనుమతులు ఇవ్వడం వల్లే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2 ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలను తీసుకువస్తున్నామని చెప్పారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికే వస్తున్నాయని నారా లోకేష్ వెల్లడిస్తూ,
2: ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని ఈ రోజు పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈ రోజు ఆమ్కా తీసుకొచ్చాం. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువతి యువకులకి అనుసంధానం చేయాలి. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్ తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలో ఈరోజు నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, ప్రస్తుత పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన నిధులను వివిధ శాఖలు సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనుల వల్ల రహదారులు దెబ్బతినకుండా ఆర్ఎన్పి శాఖతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు పనిచేయాలని కోరారు. జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర శాఖల పనితీరును కేంద్ర మంత్రి సమీక్షించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, అశ్వగంధ, మునగాకు, ఉసిరి వంటి ఔషధ పంటలకు అంతర్జాతీయంగా భారీ మార్కెట్ అవకాశాలున్నాయని, రైతులు ఈ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. రాష్ట్రంలో 280 కోట్ల రూపాయల వ్యయంతో ధర్మవరం, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, పిఠాపురంలలో ఆయుష్ కళాశాలలను కొత్తగా నిర్మిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి వివరించారు. పలు ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామని సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆక్వా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రొయ్య పిల్లలు, మేత ధరలను పెంచిన వ్యాపారులు సాగు చేసిన రైతులకు మాత్రం మద్దతు ధరలను తగ్గించి ఇస్తున్నారని విమర్శించారు. రొయ్యల ఎగుమతుల ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గ్రామంలోనే చివరి లబ్ధిదారునికి చేర్చడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొమరాడ మండలం బిన్నెడి గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందిస్తామని చెప్పారు. గ్రామంలో ఎవరికైనా పాస్ పుస్తకాలు అందకపోయినా, ఇతర రెవెన్యూ సమస్యలు పెండింగ్లో ఉన్నా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాను ఐటీ హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాయణ కోరారు. జిల్లాలో ఐటీ పరిశ్రమల స్థాపనకు అనువైన కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూముల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ భవన యజమానులకు సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పలు రైళ్లను నిలపాలని, స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలోని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరాను ఆయన ఈరోజు కలిసి వినతిపత్రం అందజేశారు. రాయగడ ప్యాసింజర్ రైళ్లను గరుగుబిల్లి జంక్షన్లో ఆపాలని, అలపి బొకారో ఎక్స్ప్రెస్, విశాఖ కోర్బా, సమత ఎక్స్ప్రెస్ రైళ్లు గజపతి నగరంలో నిలిచేలా చూడాలని కోరారు. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కు గజపతి నగరం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించాలన్నారు. వీటితో పాటు ప్రతి వారం వారణాసి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా గజపతి నగరంలో ఆగేలా చూడాలని మంత్రి కోరారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము దాని పరిసర ప్రాంతాలు అయినటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు వాయువ్య బంగాళాఖాతము మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. 22A దరఖాస్తుల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, జాయింట్ ఎల్పిఎంస్, మ్యుటేషన్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గుట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి.

పతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్పై. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు విందాం

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: శ్రోతలు, ఈ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై. అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం వింటూ ఉన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: దయానిధివిని నేరములు చేయుట నా పని, నా నేరములెంచని నేరుపు నీది. నేను పరమాత్మతత్వము తెలియని అజ్ఞానిని, నీవు ఆత్మతత్వము తెలిసిన జ్ఞానివి. మంచితనమే తెలియని ఈ నీచుని కరుణించి పాలించిన గుణస్వరూపునివి నీవు. పురుషోత్తమ, నేను పురుషాత్ముడను.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: అన్నమయ్య మధుర కవితా గానం.
2: ప్రకృతి దేవత చిద్విలాసమును చూసి ఆనంద పరవశుడైన ప్రాక్తన మానవుడు చిందులు తృక్కుతూ పాడిన పాటి మానవలోక కవిత్వ ఆవిర్భావానికి నాంది. అది అవ్యక్త మధురమైన ఆటపాట, రాగలయాత్మకమైన

0: అన్నమయ్య మధుర కవితాగానం.
1: ప్రకృతి దేవత చిద్విలాసమును చూసి ఆనందపరవశుడైన ప్రాక్తన మానవుడు చిందులు త్రుక్కుతూ పాడిన పాటి మానవలోక కవిత్వ ఆవిర్భావానికి నాంది. అది అవ్యక్త మధురమైన ఆటపాట, రాగలయాత్మకమైన ఆ సుందర కళా జగత్తులు వెలిగించిన మణిదీపాలే పదకవితా పితామహుని తొలి గీతాలు. ఆ దేశి కవితలు తెలుగు ఉద్యానాల విరిసిన సిరిమల్లెలు. ఆ మధుర కవితలు వాగ్దేవి దరహాస చంద్రికలు. అవి అలమేలు మంగ కరకంకణ నిక్వాణములు. అవి వెంకటపతి చరణ మంజీర నినాదములు. కొండలరాయని కొలువుకు సాగే భక్తజన బృందాలు, వారి తలలపై మూటలున్న, వారి తలపులలో గుడి కట్టుకొన్నది తిరుమల దేవుడి. సతులతో సుతులతో బంధుజన పరివారాలతో కొండలెక్కే వారి గుండె లోతులలో ప్రతిధ్వనించేది

0: ఐఎస్ఐ మార్కున్న చెప్పులనే కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
3: అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు వింటూ ఉన్నాం శ్రోతలు. కార్యక్రమంలో చివరిగా విందాం.
4: శ్రీరామచంద్రుని దర్శనమైనది ఇక రామబంటు ఆంజనేయుల వారు.
5: హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేలకూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు. పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుగ పాలకుడు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి

అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:04 దాటి 10 సెకండ్లు. మరికొద్దిసేపట్లో 7:05కు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో

0: రాత్రి జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ది చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1: ముజే ఏ జానకార్ ప్రశంసా హుయే కి ఆయుష్ మంత్రాలయ WHO కే మాధ్యమ సే ఉన్కే సాథ్ మిల్కర్ ఆయుర్వేదిక్ స్వాస్థ్య సేవాకే వైశ్విక మానకీకరణ కో మజబూత్ కర్నే కే లియే సక్రియ రూప్ సే కామ్ కర్ రహే హే. స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ ఔర్ ఆధునిక విజ్ఞాన్ కి అనుసంధాన్ టెక్నికో కా సమ్యక్ ఉపయోగ కర్నే సే ఇస్ ప్రాణీ కి వ్యాపక వైశ్విక స్వీకృతి కో బల్ మిలేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर 43 किलोमीटर इसकी लेंथ है 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर 46 किलोमीटर का ये होगा 14,448 करोड़ रुपीस का बनेगा.
0: देशीय सेमीकंडक्टर रंगानी बलोपेतन చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और 2nd लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యసనంతో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్ధం చేయడంలో దేశానికున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది.

0: ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్కు చేరుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీనగర్ యాత్రీ నివాస్ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతం
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

శ్రోతలు, ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో వినబోయే అంశం గేదెల పునరుత్పత్తి యాజమాన్యంలో మెళకువలు. ఈ అంశం గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ ఏ తేజ గారి ప్రసంగం విందాం. ప్రసంగం వినబోయే ముందుగా ఈ పాట మీకోసం.

0: శ్రోతలు, ఇప్పుడు విందాం పల్లెసీమలులో గేదెల పునరుత్పత్తి యాజమాన్యంలో మెళ్లకువలు. ఈ అంశం గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ ఏ తేజ గారి ప్రసంగం.
1: నా పేరు డాక్టర్ అల్లు తేజ. పశు వైద్య కళాశాల తిరుపతిలో పునరుత్పత్తి విభాగంలో సహాయాచార్యులు మరియు విభాగాధిపతిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను గేదెల పునరుత్పత్తి యాజమాన్యంలో మెలకువలు అనే అంశం పైన మాట్లాడుచున్నాను. భారతదేశ ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల తోడ్పాటు గురించి మనం ఎంతైనా చర్చించవలసిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా పాడి పరిశ్రమ రంగం యొక్క కృషి ఖచ్చితంగా పేర్కొనవలసాలి. ప్రపంచంలో భారతదేశం పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచినది అంటే పాడి పరిశ్రమ యొక్క విశిష్టత మరువలేనిది. అందున గేదెల యొక్క ప్రాముఖ్యత గురించి తప్పక చర్చించవలసిన విషయం. దేశ పశు సంపదలో సుమారు 20% గేదెలు మొత్తం పాల ఉత్పత్తిలో 50% వరకు కంట్రిబ్యూట్ చేస్తున్నది. భారతదేశ వాతావరణ పరిస్థితులు కూడా గేదెలకు అత్యంత సానుకూలంగా ఉంటుంది. అందువలన ఇటీవల కాలంలో గేదెల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలవటంలో గేదెల యొక్క ప్రాముఖ్యత గురించి మనం చర్చించాలి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో గేదెల పశువుల సంఖ్య అధికంగా ఉన్నవి. ఈ గేదె పశువులలో చాలా వరకు గ్రేడెడ్ ముర్రా మరియు ముర్రా జాతి రకానికి చెందినవి. ముర్రా జాతి గేదెలను హర్యానా గేదెలని సాధారణంగా పిలుస్తారు. వీటి జన్మస్థానం హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ జిల్లా. ఈ జాతి గేదెలు మన దేశంలో ఉండటం కూడా మనకి చాలా గర్వకారణం. నేడు గేదెల పరిశ్రమని బ్లాక్ గోల్డ్గా పిలుస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ముర్రా జాతి గేదెలు పాడి ఉత్పత్తి యొక్క సామర్థ్యమే. సాధారణంగా గేదె పడ్డలు 24 నుంచి 28 నెలల వయసులో చూలు కట్టి 36 నుంచి 40 నెలల వయసులో ఈనుతుంటాయి. ఈనిన పశువులు మామూలుగా 45 నుంచి 65 రోజులలో చూడు కట్టినట్లయితే పశువులు లాభదాయకంగా ఉంటుంది. వీటి యొక్క రుతిచక్రము ప్రతి 20 నుంచి 20 రోజులకు ఒకసారి వస్తుంది. గర్భధారణ కాలం కూడా సుమారు 10 నెలల పాటు ఉంటుంది. ఈతకు ఈతకు మధ్య కాల వ్యవధి 14 నుంచి 18 నెలలు ఉండినట్లయితే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఇలా గేదె పశువులు సరైన సమయంలో ఎదకి వచ్చి చూడు నిలిచినట్లయితే 10 సంవత్సరముల కాలంలో సుమారుగా 6 నుంచి 7 ఈతలు ఈని ఎక్కువ కాలం పాల దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. ఈతకు ఈతకు మధ్యకాలం తగ్గి ఒట్టుపోయే కాలాన్ని కూడా తగ్గించే వీలు కలుగుతుంది. తద్వారా పాడి పశు పోషకులు మేతపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. కనుక పశు పోషణ పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో పశు పోషకులు గేదెలకు సరైనటువంటి పోషణ యాజమాన్యం కల్పించడంలో ఫెయిల్ అయి రకరకాల పునరుత్పత్తి సమస్యలు కలగడానికి కారణమవుతున్నారు. తద్వారా రైతుకు ఆర్థికంగా ఎంతో నష్టం కలుగుతున్నది. అందువలన రైతాంగం గేదె పశువుల పునరుత్పత్తిలో తగు సూచనలు పాటించినట్లయితే పశు పునరుత్పత్తి సమస్యలను చాలా వరకు అధిగమించవచ్చును. పశు పునరుత్పత్తి సామర్థ్యం ఒకవేళ మనం చూసినట్లయితే గేదె జాతి పశువులను సీజనల్ బ్రీడర్స్ అని అంటారు. సాధారణంగా గేదె పశువులు ఆగస్టు నెల నుంచి ఫిబ్రవరి నెలల మధ్యలో శీతగాలి తగిలిన వెంటనే ఎద లక్షణాలు చూపిస్తాయి. గేదె పశువులు ఎదలో ఉన్న సమయంలో నడుముని కిందకి వంచి తోకని పైకెత్తుతుంటాయి. తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటాయి. పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. గేదెలు చల్లని వేళల్లో ఎక్కువగా ఎదక వస్తాయని పశు పోషకులు గుర్తెరగాలి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్యుని సహకారంతో గర్భ పరీక్ష చేయించి కృత్రిమ గర్భధారణ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించాలి. గేదె పశువులలో ఈ ఎద సమయం సుమారుగా

36 గంటల వరకు ఉంటుంది. అందువలన గేదె పశువులు ఉదయం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం, సాయంత్రం ఎదకు వస్తే మరుసటి రోజు సాయంత్రం కృత్రిమ గర్భధారణ చేయించాలి. గేదెలలో వ్యధ లక్షణాలు స్పష్టంగా కనిపించవు. అందువలన వీటిలో వచ్చే వ్యధను మోగ యద, సైలెంట్ హీట్ అని పిలుస్తారు. గేదె పశువులలో మోగ యద ఉండటం వలన యద లక్షణాలు రైతుకి స్పష్టంగా కనిపించకపోవడం వలన రైతులు సకాలంలో యదను గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయకపోవడం వలన ఒక ఈతకు ఇంకొక ఈతకు అంతరాయం గణనీయంగా పెరుగుతుంది. తద్వారా పశువు యొక్క జీవితకాల పాల ఉత్పత్తి తగ్గుతుంది. గేదెల మందలో చల్లని వేళల్లో దగ్గరగా గమనించటం వలన లేదా టేజర్బుల్ని ఉంచటం వలన చాలా వరకు ఈ మోగ యదని అరికట్టవచ్చు. రైతులకి గేదెల యద లక్షణాల పట్ల అవగాహన కల్పించినట్లయితే సరైన టైంలో కృత్రిమ గర్భధారణ చేసి మనం నష్టాలని తగ్గుముఖం పట్టించవచ్చు. కృత్రిమ గర్భధారణ తదుపరి 60 నుంచి 90 రోజుల మధ్య చూడు పరీక్ష జరిపి చూలుని నిర్ధారించుకోవాలి. పశువులు యదకి సకాలంలో రాకపోవడానికి గల కారణాలను విశ్లేషించినట్లయితే ముఖ్యంగా జన్యుపరమైన లోపాలు, తక్కువ నాణ్యత గల పోషకాల లోప విలువలతో కూడినటువంటి పశుగ్రాసాలు మరియు దానాన్ని మేతగా వాడకపోవడం వలన, విటమినులు ఖనిజ లవణాలు లోపించటం వలన, పశువు యొక్క వయసుకు మరియు వాటి యొక్క శరీర బరువుకి తగిన విధంగా గర్భాశయము అండాశయము పెరగకపోవడం వలన సకాలంలో ఎదకి రావు. పశువులు నివసించే పరిసరాలు వాటి యొక్క వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా ప్రభావం చూపుతాయి. హార్మోనుల ఉత్పత్తిలో అసమతుల్యత కూడా ఒక కారణం. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన పశువులు సకాలంలో ఎదకి రావు. అధిక ఉష్ణోగ్రత, వడగాలులు పశు పునరుత్పత్తిపై చెడు ప్రభావం చూపుతాయి. గర్భకోశ లోపాలు, గర్భాశయ వాపు, పుండు, గర్భాశయంలో చీము చేరటం, పిండ మరణాలు, గర్భస్రావం ఎక్కువగా సంభవించటం మొదలగు కారణాల వలన పశువులు సకాలంలో ఎదకి రావు. ఎక్కువ ఈతలు ఈనినవి, బలహీనంగా ఉన్న గేదె పశువులు నిర్ణీత సమయంలో ఎదను వ్యక్తపరచలేవు. ఇలాంటి పశువులు సకాలంలో ఎదకి వచ్చి పొరలాలంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనం విశ్లేషించుకోవాలి. పశు పోషకులు తమ దగ్గర ఉన్న 26 నెలల గేదె పడ్డలను మరియు ఈనిన తరువాత 60 రోజులకు కూడా ఎదకి రానటువంటి పశువులను వెంటనే సమీపంలో ఉన్న పశు వైద్యశాలకు తీసుకువెళ్ళి పశు వైద్యునిచే గర్భధారణ పరీక్షలు చేయించాలి. సుమారు 1 నెల రోజుల పాటు గేదెలకు అదనంగా 1 కిలో దాణా ఇవ్వాలి. మొలకెత్తిన ఉలవలు, శనగలు రోజుకి 1 కిలో చెప్పున 20 నుంచి 30 రోజుల పాటు పెడితే త్వరగా ఎదకు వస్తాయి. పశువైద్యశాలలో లభ్యమయ్యే కాపర్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్తో కూడిన మందులను రోజుకి సుమారు 500 మిల్లీగ్రాములు చెప్పున 20 రోజులు పశువుకి తినిపించాలి. ప్రతిరోజు 50 గ్రాముల ఖనిజ లవణాల మిశ్రమాన్ని మేత ద్వారా ఇచ్చినట్లయితే మనం ఖనిజ లవణ లోపాలని అధిగమించవచ్చును. విటమిన్ ఏడిఈలతో కూడిన ఇంజెక్షన్ను, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు కూడా తప్పనిసరిగా చేయించాలి. అలాగే సైక్లోమిన్-7, మల్టీమిన్, కోకో బిల్లలు, గైనీకేరు వంటి బిల్లలను కూడా పశువులకి తినిపించాలి. హార్మోన్ల లోపం వలన పశువులు ఎదకి రాకపోతే కొరులాను, ఫాలిగాను వంటి ఇంజెక్షన్లని పశు వైద్యుని సంరక్షణలో వాడినట్లయితే గేదె పశువులు సకాలంలో ఎదకి వచ్చి చూడు నిలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చూడు పశువుల సంరక్షణలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువు గర్భం ధరించినప్పుడు చూడు పశువుకు గర్భంలో పెరుగుతున్న దూడకి సంరక్షణ చాలా అవసరం. గర్భావతి కాలంలో మొదటి 6 నెలల్లో దూడ పెరిగిన దానికి 3 రెట్లు వేగంగా చివరి 3 నెలల్లో పెరుగుతుంది. చూడు చివరి 3 నెలల్లో అదనపు దానా లేదా పప్పు జాతికి చెందిన గడ్డి రూపంలో అదనపు పోషకాలను మనం అందించాలి. ఈనడానికి సుమారు 2 నెలల ముందు తప్పనిసరిగా పాలు తీయడం ఆపేయాలి. చూడు పశువు చివరి 2 నెలల్లో సుమారు 45 నుంచి 60 కేజీలు బరువు పెరగాలి. ఈతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం రైతుకి అవగాహన కల్పించాలి. ఈ లక్షణాలను మనం గమనించినట్లయితే ఈతకు ముందు గేదె పశువు శరీరంలోను మరియు వాటి యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. ఈనడానికి సుమారు 2 వారాల ముందు పొదుగు పెద్దదిగా అవుతుంది. కొన్నిసార్లు చన్నుల నుండి పాలు కూడా కారుతుంటాయి. మానం ఉబ్బి తెల్లటి ద్రవం కారుతూ ఉంటుంది. పశువు ఆందోళనతో ఉండి మేత

సరిగ్గా తీసుకోదు. వెనక వైపు ఉన్న పెల్విక్ లిగమెంట్లు వదులుగా అవుతాయి. ఈయనే ఒక వారం ముందు చూడు పశువుని మిగిలిన పశువుల నుండి వేరు చేసి పొడిగా శుభ్రంగా ప్రశాంతంగా ఉండే పశువుల కొట్టంలో కట్టివేయాలి. ఈనటానికి ఒక వారం ముందు విటమిన్ డి, కాల్షియము, ఖనిజ లవణాలు ఇవ్వడం వలన ఈయనను తరువాత పాల జ్వరం బారిన పడకుండా మనం నివారించగలం. పశువుల డాక్టర్ని మనం ఎప్పుడెప్పుడు సంప్రదించాలి అని ఒకసారి చూసినట్లయితే, ఈయన సందర్భంలో సుమారు నీటి సంచి కనపడిన 2 గంటలకు కూడా కాళ్ళు బయటికి కనపడకపోతే వెంటనే పశు వైద్య డాక్టర్ని మనం సంప్రదించాలి. దూడ కాళ్ళు కనబడిన 1/2 గంట తర్వాత కూడా ఎటువంటి మార్పు ఉండని ఎడల, అలానే 2 కాళ్ళకు బదులు ఒకే కాలు బయటికి కనిపించినట్లయితే వెంటనే పశు వైద్యుని సంప్రదించాలి. ఈయన 24 గంటల లోపు మాయపడని ఎడల డాక్టర్ని సంప్రదించి తగు చికిత్స అందించాలి. మనం ఈయన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పశు పోషకులకి చాలా వరకు అవగాహన కల్పించాలి. పశువు ఈయన 8 నుంచి 12 గంటలకు మాయపడుతుంది. పశువు బలహీనంగా ఉండి మాయ పడకపోతే పశువుల డాక్టర్ని పిలవాలి. మాయని ఎట్టి పరిస్థితుల్లో కోసివేయకూడదు. ఒకవేళ కోసివేసినట్లయితే అధిక రక్తస్రావం జరిగి పశువు ప్రాణానికి ముప్పు కలిగే ప్రమాదం ఉంటుంది. పడిపోయిన మాయను పశువు తినకుండా చూడాలి. మాయ వేయని పశువుల్లో జ్వరము, పాల దిగుబడి తగ్గడం, క్రమంగా క్షీణించడం, జనన మార్గం నుండి దుర్వాసనతో కూడిన రక్తము, చీము కారణము మొదలటువంటి లక్షణాలను మనం గమనిస్తాము. మాయ వేయని పశువులలో పునరుత్పత్తి దెబ్బతినటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాయ వేయని పశువులకు సరైన వైద్య సదుపాయం అందించినట్లయితే తగు చికిత్స చేసి వాటిని అనారోగ్యం పారిన పాడకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఈయన తరువాత పశువులను వెచ్చటి నీళ్లతో యాంటీసెప్టిక్ సొల్యూషన్స్తో మనం గుడ్డలో ముంచి వాటితో వెనుక భాగాన్ని శుభ్రంగా శుభ్రపరచాలి. దూడ పుట్టిన వెంటనే గేదె దాని శరీరాన్ని నాకాలి. అలా చేయని ఎడల దూడ శరీరం మీద తవుడు లేదా దాన వంటి చల్లి పశువు దూడని నాకేలా చేయాలి. అధిక పాల దిగుబడి గల గేదె పశువులకు డాక్టర్ పర్యవేక్షణలో కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్లయితే పశువులు వ్యాధుల బారిన పడకుండా మనం నివారించవచ్చు. సాధారణ యాజమాన్య సూచనలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే, గర్భకోశం నుంచి చీము, వాపు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృత్రిమ గర్భధారణ చేయించరాదు. గేదెలు ఒక ఎదలో చూలు నిలబడక 2వ ఎదలో కూడా చూలు నిలబడకపోతే వెంటనే పశువులకు గర్భకోశ పరీక్ష చేయించి తగు చికిత్సని అందించాలి. గేదెలలో పునరుత్పత్తి సమస్యలకు పోషణ ముఖ్య భూమిక వహిస్తుంది. అందువలన మేతలో తగు విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతి గేదె పశువుకు సుమారు 35 కిలోల పచ్చగడ్డి, 4 కిలోల ఎండుగడ్డి, 2 కిలోల దాన మరియు 60 నుంచి 80 గ్రాముల ఖనిజ లవణాల మిశ్రమం పొడి ప్రతిరోజు మేతగా అందివ్వాలి. ఇటువంటి తగు జాగ్రత్తలు, సూచనలు పాటించినట్లయితే ఒక గేదె పశువు తన జీవితకాలంలో సుమారుగా 10 నుంచి 12 దూడలకు జన్మనిచ్చి రైతులకి ఆర్థిక పరిపుష్టికి ఎంతో దోహదపడుతుంది. సాధారణంగా గేదె పశువులు ఈనిన తరువాత మొదటి 2 నెలలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈనిన తరువాత కాలంలో 35 నుంచి 40 రోజులలో దాని యొక్క గర్భాశయం సాధారణ స్థితికి వచ్చి మరలా ఎదక రావడానికి దోహదపడుతుంటాయి. ఇటువంటి పరిస్థితులను మనం గేదెలను దగ్గరగా గమనించి వాటికి తగిన యాజమాన్య మెలకువల్ని పాటించినట్లయితే రైతులకు గేదె పశువుల రక్షణలో తగు సూచనలు చేసి ఎక్కువ లాభం కలిగేటట్టుగా మనం దోహదం చేయవచ్చు. ఇట్లా ఈనిన ప్రతి పశువుని మొదటి 60 రోజులు సంరక్షించగలిగినట్లయితే ప్రతి సంవత్సరం 1 దూడను కలిగి పాడి రైతుకు ఎక్కువగా ఆర్థిక పరిపుష్టి కలిగినట్లు మనం తోడ్పాటును అందించగలము. ముఖ్యంగా గేదె పశువుల యాజమాన్యంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఒకసారి మనం చూసినట్లయితే, గేదె పశువులు ఆవులతో పోలిస్తే ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

0: ముఖ్యంగా ఈత సందర్భంలో వాటి యొక్క రోగ నిరోధక శక్తిలో కలిగే మార్పుల వలన ఎక్కువ వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పశువైద్యుని సంరక్షణలో తగు సూచనలు, కావలసిన చికిత్స సదుపాయాలు మనం అందించినట్లయితే ఎక్కువ పాల దిగుబడినిచ్చే గేదెలని మనం రక్షించుకోగలుగుతున్నాం. అలానే వాటి నుంచి వచ్చే సంతతిని కూడా సకాలంలో నట్టల నివారణ మందులు విప్పించినట్లయితే, ముఖ్యంగా పెయ్యి దూడలు సకాలంలో ఎదిగి 20 నుంచి 25 మాసాలలో తొలుసూరి దశలో ఎదని వ్యక్తపరిచి వాటిని చూలు కట్టించినట్లయితే తొందరగా రైతుకి ఆర్థిక పరిపుష్టి కలిగేటట్టుగా దోహదం చేస్తాయి.
1: శ్రోతలు, మీరింతవరకు గేదెల పునరుత్పత్తి యాజమాన్యంలో మెళకువలు ఈ అంశం గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ ఏ తేజ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు విందాం.
2: ఇంకా వింటున్నారా బాలు? ఇప్పుడు వద్దాం రా ఊళ్ళకు నీ అక్క.

పల్లెసీమలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:45 కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ప్రజల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా పథకాలని చాలామంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో రైతులకు సంబంధించి కొన్ని, తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొన్ని, ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని, మిగతా వర్గాల వారికి సంబంధించి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005 ఆగస్ట్ నెల 25వ తేదీ భారత రాజ్యాంగం ద్వారా అమల్లోకి వచ్చింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం వారు అప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పుడు 2026 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో ఈ భారత ప్రభుత్వం

0: కుటుంబారు, గౌరవనీయులు, మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో అంటే 2025 సంవత్సరంలో విబీజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, దీని పూర్తి పేరు. మరి ఈ విబీజీ రామ్జీ వచ్చిన తర్వాత దీని యొక్క ఉద్దేశాలు ఏమి, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారు. మరి వారిని అడిగి ఈ చట్టం ఉద్దేశం ఏమి, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయాలు వారిదైన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ పి వెంకట చలపతి గారు.
1: నమస్కారం సార్. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారములు.
0: వెంకట చలపతి గారు, ఇప్పుడు విబీజీ రామ్జీ అనే ఒక చట్టం 2025 భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది, మరి దాని యొక్క ఉద్దేశం చెప్పండి.
1: భారత ప్రభుత్వం 2025 దీన్ని చట్టరూపంగా చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని తీసుకొని వచ్చింది.
0: దీన్ని సింపుల్ గా
1: విబీజీ రామ్జీ అని ఒక సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో భాగంగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది వచ్చిందన్నమాట. సో దీంట్లో అంటే 2047 వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చి వాళ్ళని ఉన్నతులుగా చేయాలని చెప్పేసి ఈ పథక ముఖ్య ఉద్దేశం.
0: సరే వెంకట చలపతి గారు, ఇది 2025 డిసెంబర్లో అయితే చట్టంగా రూపాంతరం చెందింది, అంటే ఎప్పటి నుంచి అమలవుతా ఉందంటారు?
1: ఇప్పుడు ఇది 1 జూలై నుంచి 2026 నుంచి ఇది విబీజీ రామ్జీ అమల్లోకి వస్తుంది. చట్టం కూడా 5వ తారీఖున జూన్ 5, 2026 రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు 1 జూలై నుంచి
0: 1వ తారీఖు
1: 2026 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మన
0: అమలు చేయబడ్డది
1: మన స్టేట్ లో.
0: ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ దీంట్లోకి
1: మార్పులు చెందాయి.
0: సరే వెంకట చలపతి గారు, ఈ చట్టం ద్వారా మరి కొన్ని అమలు చేయబడ్డాయి, ఇంకా ఏమైనా కొన్ని కొత్తవి ఏమైనా చేర్చబడ్డాయా?
1: ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకు 125 రోజులు విబీజీ రామ్జీ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఇంతకుముందు 100 డేస్ ఇచ్చేవాళ్ళు,
0: 100 రోజులు ఉండేది.
1: ఇంతకుముందు 100 రోజులు ఉండేది కుటుంబానికి, ఇప్పుడు 125 రోజులు అదనంగా 25 రోజులు
0: పెంచడం జరిగింది.
1: సో అదనంగా వాళ్లకు దాదాపు ఇప్పుడుండే రేట్ ప్రకారం 7500 పైన ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తద్వారా వాళ్ళ వినియోగ శక్తి కూడా పెరుగుతుంది.
0: అంటే
1: తర్వాత ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏమంటే, పీక్ సీజన్ లో రైతులకు పనులు ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఒక 60 రోజులు సంవత్సరంలో 60 రోజులు నిలుపుదల హాలిడే ప్రకటించడం జరిగింది చట్ట ప్రకారం. అదొకటి. మూడోది వచ్చి ఈ చట్టంలో ఇప్పుడు అలవెన్స్ కూడా ఇస్తా ఉన్నారు. అంటే మనం 15 రోజులు వాళ్ళకి పని కల్పించాలి, ఆ పని కల్పించలేనప్పుడు వాళ్ళకు అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
0: ఇవన్నీ మార్పులు చేశారు.
1: అదేవిధంగా అంటే ఇంతకుముందు ఉన్నా కానీ ఇంత అమలు కాలేదు, ఇప్పుడు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిలే వాళ్ళకి పేమెంట్ కూడా, వేజెస్ పేమెంట్ కూడా కూలీలకు అంటే పని ముగించిన 15 రోజులకి వాళ్ళ వేతనం వాళ్ళ అకౌంట్లకి చేరాలి. ఒకవేళ చేరకపోతే కాంపెన్సేషన్ చెల్లించడం జరుగుతుంది.
0: ఇవన్నీ మార్పులు చేయాలి.
1: మార్పులు ఒక 4-5 పెద్ద మార్పులు. అదేవిధంగా ఫండ్ కూడా ఇంతకుముందు మొత్తం 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన స్టేట్ వరకు.
0: ఫండ్స్ అలోకేషన్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యాయి.
1: ఫండ్స్ అలోకేషన్ కూడా ప్రతి దాంట్లో

0: 60 పార్టీ రేషియో ఉంటుంది.
1: సరే వెంకట జలపతి గారు, మరి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ కొత్తది ఏదైతే ప్రవేశపెట్టారో విబీజీ రామ్జీ అనే పథకం ద్వారా మరి 25 రోజులు పెంచడం జరిగింది. పని అయిపోతేనే వెంటనే వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు. మరి రైతులకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నప్పుడు కూడా హాలిడే ప్రకటించారు, ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. అంటే రైతులకు సంబంధించి మంచి పని చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి దీంట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు?
0: సో వాళ్ళకి రైతులకు ఉపయోగపడే చిన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. దాదాపు స్టేట్లో 2.5 ఎకరా వరకు మ్యాక్సిమం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరా వరకు ఆ రైతు కోరుకున్న ఉద్యాన పంటలు, అంటే మామిడి, చీని, జామ, ఈ విధంగా అన్ని చెట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. విత్ వాటరింగ్, దానికి సంబంధించి నీళ్లు పోయడం కానీ కలుపు తీయడం కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ కూడా 3 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి రైతులు ఈ పథకాన్ని పొందాలంటే మరి ఎవరిని కలవాల్సి ఉంటుంది, ఏమేమి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అంటారు?
0: రైతులు వచ్చి అక్కడ గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, క్షేత్ర సహాయకుడు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఏపీఓ, ఈసీలు ఉంటారు. అవి ఎక్కడైనా కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ భూమి పరిశీలన చేసి ఆ చెట్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ వాళ్ళకి రైతుకు కూడా సలహాలు ఇచ్చి ఆ చెట్లు ఇచ్చేదానికి, ఆ మొక్కలు పెంచుకునేదానికి అవకాశం కల్పిస్తారు. పిట్టింగ్ తీసేదానికి, గుంతలు తీసేదానికి కానీ దానికి కానీ మొత్తం అంతా మనం ప్రభుత్వం నుంచి అవన్నీ కూలీల ఖర్చులు పోతుంది. పిట్టింగ్ అంతా రైతు ఏదైతే పెట్టుకున్నాడో చెట్లు తెచ్చుకోవడం కానీ దాన్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చేసే దానికంతా కూడా మనం ఆయన అకౌంట్లోకే డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం వారే ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు.
0: ఉంటుంది, కొన్ని పంటలకు 2 ఇయర్స్, కొన్ని పంటలకి 3 ఇయర్స్.
1: సరే వెంకట చలపతి గారు, 3 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా పండ్ల తోటలకు సంబంధించి, ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
0: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
1: మునగ పంటకు కూడా తక్కువ
0: తక్కువ ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా మామిడి, చీని ఇట్లా మన రెగ్యులర్గా ఉండే పంటలకంతా కూడా
1: 3 సంవత్సరాలు
0: మెయింటెనెన్స్ మనం ఇస్తాం.
1: ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి,
0: చూసుకోవచ్చు, వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా బాగా చాలా మంది కూడా అభివృద్ధి చెందినారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి అవుతారు.
1: సరే వెంకట చలపతి గారు, బోర్లు వేసుకుని నీటి ఆధారంగా చేసుకునే వాళ్ళకైతే ఇది వర్తించదంటారా?
0: వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు డ్రైలాండ్ హార్టికల్చరే ఉండేది, ఇప్పుడు వాటరింగ్ కూడా ఉండదు.
1: కుటుంబానికి
0: 2.5 ఎకరా ఉండే వాళ్ళంతా దీనికి ఎలిజిబుల్ కింద
1: వస్తే ఒక కుటుంబానికి మాత్రమే, కుటుంబానికి ఒకరికి మాత్రమే,
0: ఒకరు కానీ ఇద్దరు కానీ ఒక జాబ్ కార్డు హోల్డర్ కి మనం 2.5 ఎకర వరకు ఇస్తాం.
1: సరేనండి, ఇప్పుడు మన రైతులకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
0: ఇంకా మనం ఫారం ప్లాంట్స్ కానీ రైతు చుట్టూ చెట్లలో ఏదన్నా చెట్లు పెట్టుకుంటామని టెంకాయ చెట్టు పెడతారు గెట్లలో, అట్లా మామూలుగా అవి కూడా ఇస్తారు. గట్ల వెంబడి పొలం వెంబడి టెంకాయ చెట్లు పెట్టుకునే వాళ్ళకి కూడా ఇస్తారు. సో ఏ ఆ విధంగా మనకు రైతు ఫారం పాండ్ వాటర్ తగ్గినాయి ఒక ఫారం పాండ్ చేయడం కానీ, ఈ విధంగా రైతుకు ఉపయోగపడే ట్రెంచెస్, చుట్టూ ట్రెంచ్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది రైతుకి.
1: రైతుకైతే చాలా ఉపయోగకరంగా
0: ఉపయోగకరంగా ఉంటుంది.
1: అంటే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి,
0: ఈ సోదరులు ఉపయోగించుకున్నారు, చాలా మంది కూడా బాగా చేసుకున్నారు, కూడా మంచి లబ్ధి పొందినారు.
1: మరి ఇంకా ఏమేమి మార్పులు చేశారంటారు ఈ బీజీ రామ్జీ చట్టం ద్వారా?
0: బీజీ రామ్జీలో ఇప్పుడు మనం అనుకున్నట్లు 5 రకాల మార్పులు, మిగతా కూడా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ, దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా దీంట్లో చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎంఎన్ఎస్ యాప్ అని ఒకటి పెట్టడం, తర్వాత ఖచ్చితంగా ప్రొద్దున మళ్ళీ తర్వాత 2 టైమ్స్ ఫోటో తీసి అవి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది, అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పని దగ్గర కూడా పని ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పని ఎంత జరుగుతుంది ఏమనేది కూడా అది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది.
1: ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది,
0: టెక్నాలజీ ఉపయోగించుకొని పారదర్శకంగా అదేవిధంగా

0: విధంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది క్షేత్ర స్థాయిలో.
1: మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్, ఇప్పుడు చాలా విషయాలు మీరు తెలియజేశారు. అంటే మామూలు ప్రజలకు ఏం చేస్తున్నారు, గ్రామీణులకు ఏం చేస్తున్నారు, అలాగే రైతులకు కూడా ఏం చేస్తున్నారు, నిరుద్యోగులకు ఏమన్నా ఉందా దీంట్లో?
0: బట్ ఎవరైతే 25 డేస్ అనుకుంటున్నారో ఆ కుటుంబం సభ్యులు ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కొన్ని కోర్సులు ఉచితంగా

0: వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు,
1: ప్రోగ్రామ్స్ ఇస్తారు. అదేవిధంగా ఇంకా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా, అంటే మన గ్రామాలు అభివృద్ధి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. గ్రామాల అభివృద్ధి అంటేనే మనకు స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీస్ మెయిన్ విద్యా కాబట్టి దానికి సంబంధించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, తర్వాత కిచెన్ సెట్స్ కానీ స్కూళ్ళల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఎస్ఎస్జి మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ.
0: బాగుందండి పి వెంకట చలపతి గారు. మరి ఏదైతే ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నదో, దాని తర్వాత వచ్చిన ఏదైతే అంటే విబీజీ రామ్జీ 2025 చట్టం, మరి విధి విధానాలు ఏమి, అందులో మరి ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి, విబీజీ రామ్జీ చట్టం తీసుకురావడం ద్వారా భారత ప్రభుత్వం మరి 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో విబీజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ్, విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటలు. ముందుగా జీన్స్ ఈ చిత్రం కోసం సోనూ నిగమ్, హరిణి, సంగీత, కృష్ణరాజ్ కలిసి ఆలపించిన ఏఎం రత్నం, శివగణేష్ సాహిత్యం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750

0: 50 పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: శ్రోతలు, చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 MHz. తరువాత వినబోయే పాట ప్రేమంటే ఇదేరా. ఈ చిత్రం కోసం మనో, స్వర్ణలత వీరిద్దరూ కలిసి ఆలపించిన చంద్రబోస్ సాహిత్యాన్ని విందాం. సంగీతం సమకూర్చారు రమణ గోగులా.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
5: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
4: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
8: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: శ్రుతులు చిత్రకుసుమాలులో మీరు విన్న ఆ పాట సమరసింహారెడ్డి. ఈ చిత్రంలోనిది. వెన్నెలకంటి సాహిత్యానికి మణిశర్మ సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి ఆలపించిన పాట అది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదన.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: చిత్రకుసుమాలులో సినీ గీతాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై. శ్రోతలు, చిత్రకుసుమాలులో ఇప్పుడు విందాం సీమ శాస్త్రి. ఈ చిత్రం కోసం కారుణ్య, సుచిత్ర కలిసి ఆలపించిన కలువకృష్ణ సాయి సాహిత్యం విందాం. సంగీతం వందేమాత్రం శ్రీనివాస్.

0: లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, చిత్రకుసుమాలులో ఇప్పుడు విందాం ఛాలెంజ్. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి కలిసి ఆలపించిన వేటూరి సాహిత్యాన్ని విందాం. సంగీతం ఇళయరాజా.

0: ಮಧುವದನ ಕುಂದರತನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲಲನವೇ ಕೊಲಿ ಬಲವೇ ತೆಲಿತಿ ಚಿಲಿತಿ ಸಿಗ್ಗೇಲನೆ ಚಲಿಚಿಗುರು.
1: శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలులో సినిమా పాటలు విన్నారు. ఈ ప్రసారంలో తిరిగి 8:40 చిత్రకుసుమాలులో సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:30 కావస్తోంది. కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ
1: భారత సర్కార్ ని ఆయుర్వేద్ యోగ్

0: पटल पर नई ऊर्जा के साथ प्रतिष्ठित किया है। मुझे ये जानकर प्रसन्नता हुई है कि सरकार शल्य चिकित्सा की इस प्राचीन परंपरा को भी वैज्ञानिक कसौटियों के सभी मानकों पर सफल करने के लिए प्रयास कर रही है। ये केवल सरकार प्रयास करने से नहीं होगा, सभी मानव सभी प्रत्येक मनुष्य इसी दिशा में सोचना चाहिए। केवल आयुर्वेद चिकित्सा के लिए नहीं, मानवता के जिंदगी के लिए भी सोचना चाहिए।
1: భారత బ్రిటన్ భాగస్వామ్యంలో ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీటా కీలకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీటా ఒప్పందం భారతదేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని, అలాగే అనేక కీలక రంగాలకు బ్రిటన్ మార్కెట్లోకి మరింత ఎక్కువగా ప్రవేశం కల్పిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇది నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభావంతులకు అవకాశాలను పెంచుతుందన్నారు. సాంకేతికత, వృత్తిపరమైన సేవలు ఆవిష్కరణల్లో సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద భారత్ నుండి బ్రిటన్కు 14 కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఎగుమతవుతున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు. అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా ఉన్న ఈ ఒప్పందం ఇరుపక్షాలకు మార్కెట్ ప్రవేశంలో కొత్త అవకాశాలను ఆవిష్కరిస్తుందని చెప్పారు. దేశీయ వస్తు వాణిజ్యానికి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో సేవల రంగానికి కూడా ఊతమిస్తుందని తెలిపారు. భారత్లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ క్యామరన్ మాట్లాడుతూ, ఇరుపక్షాలకు ఇది గొప్ప ఒప్పందమని ప్రశంసించారు. దీనిపై అప్రెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏఈపీసీ చైర్మన్ డాక్టర్ ఏ శక్తివేలు మాట్లాడుతూ, ఈ ఒప్పందం కారణంగా 1.5 సంవత్సరాల్లో దేశీయ ఎగుమతులు రెట్టింపు అవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని 19వ నంబర్ జాతీయ రహదారి వారణాసి రింగ్ రోడ్ మధ్య 46 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడిస్తూ, ఇది పట్టణ రవాణాను మెరుగుపరుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం 14,400 కోట్ల రూపాయలకు పైగా ఉందని చెప్పారు.
2: 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హే, 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా, యాని 11,000 కరోడ్ కా హ్యామ్ మోడ్ మే డెవలప్ హోగా ఔర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. వారాణసీ ఎయిర్పోర్ట్, వారాణసీ రైల్వే స్టేషన్, వారాణసీ క్యాంట్ రైల్వే స్టేషన్, చౌకా ఘాట్, సంపూర్ణానంద్ సంస్కృత్ విశ్వవిద్యాలయ, కాశీ రైల్వే స్టేషన్ ఔర్ నమో ఘాట్, ఏ సబ్ కే సబ్ ఇస్సే కనెక్ట్ హో జాయేంగే.
1: అదేవిధంగా దేశంలోని సెమీకండక్టర్ డిజైన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి 27,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సెమీకాన్ 1.0 సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ ప్రపంచ సెమీకండక్టర్ పటంలో భారతదేశాన్ని నిలబెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ పథకం మరింత ముందుకు తీసుకెళ్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: సెమీకాన్ 2.0 1,27,500 కరోడ్ రూపాయ కా సెమీకాన్ 2.0 ఆజ్ మాన్య ప్రధాన మంత్రి జీ నే అప్రూవ్ కియా. హమ్ సబ్ జాంతే హై కి సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై జో కి ఆజ్ జిత్ని భీ మ్యానుఫ్యాక్చరింగ్ హోతీ హై, చాహే ఆప్కే హాత్ మే జో మొబైల్ ఫోన్ హై, జో కెమెరా హై, ఘర్ మే ఫ్రిజ్, టీవీ, ఏసీ, స్కూటీ, కార్, ట్రేన్, చాహే మిసైల్స్ హో, కుచ్ భీ హో, సబ్ మే సెమీకండక్టర్ చిప్స్ లగ్తీ హై.
1: ఇదిలా ఉండగా 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాన్ని రాబోయే 5 సంవత్సరాల పాటు అమలు చేస్తామని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంట్ రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు పరిపాలనను మెరుగుపరచడానికి దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజస్థాన్ శాసనసభ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జైపూర్లో ఈరోజు నిర్వహించిన విదాయ గౌరవ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజలు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను కోరుకుంటారని చెప్పారు. సుపరిపాలనను అందించడంలో చట్టసభలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ముందుంచేందుకు చట్టసభలు వేదికలుగా పనిచేస్తాయన్నారు. ఈ సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణను కేవలం ఉపాధి పొందే సాధనంగా కాకుండా జీవితకాల అభ్యాసంలో ఒక అంతర్భాగంగా చూడాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య

0: శిక్షణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్ మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తుల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు. బెల్జియంలోని బ్రసెల్స్ నగరంలో యూరోపియన్ యూనియన్ స్టార్టప్లు, పరిశోధన ఆవిష్కరణల కమిషనర్ ఎకటెరినా జహారియేవాతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్వచ్ఛ హరిత ఇంధన సాంకేతికతల్లో పరిశోధన అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇదిలా ఉండగా బెల్జియంలో తన 2 రోజుల అధికారిక పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి బ్రసెల్స్ నగరంలో బెల్జియం ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మ్యాగ్జిమ్ ప్రివోర్తో కలిసి తొలి భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చలకు సహ అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడం, భారత్ EU సహకారాన్ని వేగవంతం చేయడంపైన ప్రధానంగా దృష్టి సారించినట్లుగా చెప్పారు. వాతావరణం. ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
1: Under the influence of low pressure area over northwest Bay of Bengal and adjoining North Odisha, West Bengal coast enhanced the rainfall activity and isolated heavy rainfalls over east and northeast India and east Uttar Pradesh and west Himalayan regions during next 7 days has been observed and isolated extremely heavy rainfall also likely to occur over Odisha on 15th, that is on today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77054 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 131 పాయింట్ల లాభంతో 77185 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 24078 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు. ముందుగా బొమ్మరిల్లు, ఈ చిత్రం కోసం రంజిత్ ఆండ్రియా కలిసి ఆలపించిన చంద్రబోస్ ఆండ్రియా సాహిత్యం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు, చిత్రకుసుమాలులో మీరు విన్న ఆ పాట టాప్ హీరో. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన జొన్నవిత్తుల సాహిత్యమది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. చిత్రకుసుమాలులో సినిమా పాటలు వింటున్నాం. తరువాత వినబోయే పాట ఆట. ఈ చిత్రం కోసం కార్తీక్ చిత్ర కలిసి ఆలపించిన సీతారామశాస్త్రి సాహిత్యాన్ని విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు, చిత్రకుసుమాలులో చివరిగా మీరు వింటున్న ఈ పాట రౌడీ అల్లుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రా కలిసి ఆలపించిన భువనచంద్ర సాహిత్యమది, సంగీతం బప్పిళ్ళహరి.

చిత్రకుసుమాలులో సినీ గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 9 గంటలు కావస్తోంది. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి మారిన మనిషి నాటిక రచన శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, ఇందులో ఆనందరావు, శ్రీ దండిపొట్ల బాలనాగేశ్వర శర్మ, జానకి శ్రీమతి టి లక్ష్మి, కూరగాయలబ్బాయి శ్రీ కె మల్లికార్జున యాదవ్, వెంకన్న శ్రీ పెదపాటి రామకృష్ణ, యమదూతలు శ్రీ చిల్లర వెంకట చలపతిరావు, శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వినండి మారిన మనిషి నాటిక.
2: కౌసల్య సుప్రజ రాజా సంధ్యా ప్రవర్తతే. కౌసల్య సుప్రజ రాజా సంధ్యా ప్రవర్తతే.
3: జానకి, జానకి, బబ్బబ్బబ్బా, ఏమిటే ఇల్లంతా ఈ పొగ? ఇల్లు ఏమన్నా తగలబెడుతున్నావా ఏమిటి?
2: అయ్యో అయ్యో, అవే మాటలండి, అపశగనపు మాటలు మీరును.
3: మరి ఏమిటి పొగ అంతా?
2: భలే వారండి, ఇది పొగ కాదు, దేవుడికి ధూపం వేస్తున్నానండి.
3: ధూపమా? ధూపమా నిశ్చార్థమా? ధూపం అయితే మాత్రం ఇన్ని ఉదిబత్తిలు వెలిగించాలా?
2: ఎన్నండి? పది పుల్లలేగా.
3: పది పుల్లలేగా అని ఎంత తేలిగ్గా అనేసావే. పది పుల్లలంటే మాటలా? 20 రోజులకు సరిపోయేవి ఒక్కరోజే తగలబెడుతున్నావా ఏమిటి?
2: 20 రోజులకా? మీ చోద్యం మరీ బాగుంది.
3: నీకన్నీ చోద్యంగానే ఉంటాయి. రోజుకి ఒక పుల్లలో సగం వెలిగించి మిగతాది రేపటి కోసం అట్టి పెట్టుకుంటే అది రేపటికి పనికొస్తుంది. అలా పొదుపు చెయ్యాలి గాని ఇలా పెట్టేలు పెట్టేలు తగలబెట్టుకుంటారా? ఇంకేమైనా ఉందా?
2: దేవుడి పూజలో కూడా ఈ పిసినరితనం ఏమిటండి మీరు మరీ కాకపోతే?
3: దేవుడి పూజలో కూడా ఈ పిసినారితనం అంటావేమిటి? ఊసి నీళ్లు బంగారంగాను.

0: ఇలా పెట్టెలు పెట్టెలు తగలేసి ఇల్లు గుల్ల చేస్తావా ఏంటి?
1: మీరు మరీ ఇంత పిసినారవుతున్నారేమిటండి? మరిచాను, రెండు కొబ్బరికాయలు తెప్పించండి, దేవుడికి కొడతాను, మొక్కున్నానండి.
0: ఏమిటి కొబ్బరికాయలా? ఒకటి కాదు రెండా? రెండు ఎంతో తెలుసా? 24 రూపాయలు. ఇంకేమైనా ఉందా?
1: అబ్బా, పోనీ అరటి పండ్లైనా తెప్పించండి, దేవుణ్ణి పస్తు ఎలా పడుకోబెడతాం?
0: ఆహా, దేవుణ్ణి పస్తు పడుకోబెట్టడమా? ఏమిటి, రోజు నువ్వు పెట్టే పళ్ళు తినే ఉంటున్నాడా పస్తుండటానికి? అస్సలు నువ్వెక్కడ దొరికావే నాకు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఇక నుండి రోజు కొబ్బరికాయలు, అరటికాయలు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. కావాలంటే నైవేద్యంగా చిట్టికెడు పంచదార, ఏది చిట్టికెడు పంచదార తీసుకెళ్ళి పెట్టుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఏమనుకుంటున్నావో ఏమిటో?
1: ఏమిటి చిటికెడు పంచదార?
0: ఏ, గరిటెడు పంచదారలాగా వినిపించిందా?
1: దీనికి ఇలా అంటే నా మొక్కుబడి ఎలా తీరుస్తారండి?
0: మొక్క? ఏమని మొక్కుకున్నావో ఏమిటి?
1: మీకు మొన్న కడుపులో నొప్పి వచ్చినప్పుడు అది తగ్గితే 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నానండి.
0: ఏమిటి 100 కొబ్బరికాయలా? ఒకటి కాదు రెండు కాదు 100 కొబ్బరికాయలే. అయితే మాత్రం 1200 రూపాయలు. అమ్మో అమ్మో, ఇది నా వల్ల కాదే, నా వల్ల కాదంటే వల్ల కాదు అంతే.
1: అలా అంటే ఎలాగండి, దేవుడికి కోపం వస్తుందేమో.
0: ఏ, దేవుడికి పని పాడలేదనుకుంటున్నావా? లేక నీ మొక్కు గురించే ఆలోచిస్తూ ఇంకా కొబ్బరికాయలు కొట్టలేదేమిటా అని ఆలోచిస్తూ ఉంటాడనుకుంటున్నావా? అయినా నాకు తెలియకడుగుతాను, నాకు చెప్పకుండా అన్ని కొబ్బరికాయలు ఎలా మొక్కుకున్నావే?
1: మీకు చెప్పానండి, కడుపులో నొప్పి బాగా ఉండటం వల్ల మీరు కూడా ఒప్పేసుకున్నారు కూడా. ఇప్పుడు కాదంటే ఎలా చెప్పండి?
0: నేను ఒప్పుకున్నానా? నేను బాధలో ఉండి ఒప్పుకున్నానే అనుకో. నువ్వు అన్ని కొడతానని ఎందుకు ఒప్పుకున్నావు? 1 రూపాయో 2 రూపాయలు, కాకపోతే 10 రూపాయలు కానుక వేస్తాను మొక్కుకోవచ్చు కదా. 100 కొబ్బరికాయలు ఒప్పేసుకోవటమేనా?
1: ఇంకెప్పుడు మొక్కోనండి. ఏమండి ఏమండి, ఈ ఒక్కసారి కొడదామండి, అయినా మనకి ఆస్తి బాగానే ఉంది కదండి.
0: ఉంటే మాత్రం ఇలా ఉత్తపుణ్యానికే 100 ఖర్చు పెట్టాలని ఉందా?
1: అది కాదండి.
0: ఏది కాదు, నేను వినను గాక వినను అంతే.
1: ఆ మొక్కు తీర్చడానికి నా బాధలేవో నేను పడతాను గాని. అదిగో కూరగాయలు అబ్బి వచ్చాడు, ఉండండి.
2: కూరగాయలు కూరగాయలు అమ్మగారు, కూరగాయలండి, అన్ని తాజా కూరగాయలు.
1: టమాటాలు కావాలి, కేజీ ఎంత?
2: కేజీ 20 రూపాయలేనండి.
1: ఓ 1/2 కేజీ ఇవ్వు.
0: ఏమిటి కేజీ 20 రూపాయలా? ఏం బాబు, డబ్బులు ఏమైనా తేడాగా వస్తున్నాయనుకుంటున్నావా?
2: అదేంటయ్య గారు అలా అంటారు, అందరికి అమ్మే రేటేగా నేను అమ్ముతుంది, ఇందులో నేను ఎక్కువ చెప్పింది ఏముంది?
0: ఏముంది అని చిన్నగా అంటున్నావా? కేజీ 20 రూపాయలు చెప్పి.
2: ఎక్కడైనా అంతేనండి, కావాలంటే కనుక్కొనివ్వండి.
0: ఇదంతా అనవసరం, నీకు నాకు న్యాయంగా ఉండే రేటు అడుగుతాను, ఇచ్చే.
2: చెప్పండి చెప్పండి ధర్మ ప్రభువులు.
0: కేజీ ఏది? కేజీ 10 రూపాయల చొప్పున మాకు ఓ 1/2 కేజీ ఇచ్చే.
2: ఏమిటి కేజీ 10 రూపాయలా? అది 1/2 కేజీ ఇవ్వాలా? లేవండి, అటు లేవండి, నేను వెళ్ళాలి. పొద్దున్నే భలే మంచి బేరం దొరికిందండి, ఎవడ ముఖం చూశానో ఏమిటో.
0: అదేమిటో, అప్పుడే వెళుతున్నావు, ఇంకో రేటు చెప్పు.
2: ఏమిటండి చెప్పేది, కూరగాయలు ఎప్పుడైనా కొన్నారా? అయినా నాకు బుద్ధి లేదు, మా అయ్య చెప్పిండు, ఒరే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరున్నప్పుడు మీ ఇంటి వైపు రావద్దని 1-2 సార్లు చెప్పిండు. అమ్మగారితో ఏ పేచీ లేదు, ఎంత మంచి ఇల్లాలో, ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మీ దెబ్బకు భయపడి అమ్మగారు కూడా ఈ మధ్యన కూరగాయలు తీసుకోవడం లేదు. ఇవాళ ఆదివారం అని మర్చిపోయి మీ ఇంటికి వచ్చా, మీ కంటపడ్డా. మీ దెబ్బకి మా నాన్నే అడ్డం పడి 10 రోజులు లేవలేదు. నేనెంత?
0: ఎవరో మీ నాన్న?
2: అప్పల స్వామిలేండి.
0: వాడా బుర్ర తక్కువ పీనుగా. నేనేమడిగాను, కేజీ 2 రూపాయలు చొప్పున ఓ 100 గ్రాముల దోసకాయలు ఇవ్వరా అన్నాను. అంతే, కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు. మళ్ళీ ఇంత

0: బజార్లో కనిపించలేదు. అయినా మూర్ఛ రోగం ఉన్నవాడిని ఇలా రోడ్డు మీదకి వదలచ్చా మీరు?
1: మూర్ఛ రోగమా ఏమన్నానా? మీ దెబ్బకి అడ్డం పడి అలా అయ్యాడు.
0: ఇదంతా నాకెందుకు గాని? మేము నీకు ఎలా కనిపిస్తున్నావయ్యా? కూరలు తినక పచ్చళ్ళు తినేవాళ్ళలా కనిపిస్తున్నావా ఏంటి?
1: లేకపోతే ఏంటండి, ఏదైనా బేరం అడిగితే ఓ పద్ధతి ఉండాలి. అంతేగాని మరీ ఇలా అడిగితే ఎలాగండి? ఆఖరికి ఆ పెదాల పిచ్చారావు కూడా అలా అడగడు.
0: పెదాల పిచ్చారావా? వాడేవడ మధ్యలో?
1: వాడేనండి, ఆ ప్లాట్ఫారం కింద డబ్బులు అడుక్కుంటుంటాడే వాడు.
0: అంటే నన్ను వాడితో పోలుస్తున్నావా? ఏ తిక్క తిక్కగా ఉందా కొట్టానంటే?
1: చాలు చాలే ఊరుకోండి, మీ సంగతి ఎవరికి తెలియదండి? చెప్పులు కాళ్ళకు వేసుకుంటే అరిగిపోతాయని మానేసి చేతిలో పెట్టుకుని తిరిగే మీరు నాకు చెప్తారటండి. అయినా ఆఫీసులో లంచాలు బాగానే తీసుకుంటున్నారంట, మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారండి?
0: ఎవర్రా నీకు నేను లంచాలు తీసుకుంటున్నానని చెప్పిన ఆ బుర్ర తక్కువ విధవా, మర్యాదగా చెప్పు, లేకపోతే నీ సంగతి తెలుస్తా.
2: అబ్బబ్బబ్బా, ఎందుకండి అతనితో గొడవ? బాబు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి.
1: అలాగే అమ్మగారు, మీరున్నారని వచ్చాను గాని ఆయన గారు ఉన్నారని తెలిస్తే అసలు వచ్చేవాడినే కాదు. వస్తానండి. కూరగాయలు తాజా కూరగాయలు.
2: అదేమిటండి, కూరగాయల అబ్బాయితో తగాదా పెట్టుకున్నారు? వాడు 10 మందితో చెప్తే మన పరువు పోవడం తప్ప ఏమైనా ఉందా?
0: ఏమిటే, వాడు చెబితే నా పరువు పోతుందా? వాడి మొహం. ఈసారి వాడిని రాని, వాడి సంగతి తెలుస్తాను. అది సరే గాని ముందు నువ్వు లోపలికి పద, పదా లోపలికి.
2: వెళ్తున్నాలేండి.
3: సార్ సార్.
0: ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు?
3: ఆనందరావు గారంటే
0: నేనే. ఏం కావాలి?
3: మీకోసమే ఆఫీస్ పని మీద వెతుక్కుంటూ వచ్చాను సార్.
0: సరే సరే, లోపలికి రా, మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పవయ్యా, ఏం కావాలి నీకు?
3: ఏమీ లేదు సార్, ఆ పాతపేటలో రోడ్ వేయడానికి కాంట్రాక్ట్ గురించి.
0: ఓహో, పాతపేట కాంట్రాక్ట్ గురించా? చెప్పు.
3: ఏమి లేదు సార్, ఎలాగన్నా మీరు ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చేలా చేయాలి సార్. సార్ మీ మేలు మర్చిపోలేదు సార్.
0: ఆ కాంట్రాక్ట్ ఇంకొకరికి ఇప్పిస్తానని మాటిచ్చానయ్యా.
3: అలా అనకండి సార్, ఎలాగన్నా నాకే వచ్చేటట్టు చేయండి సార్.
0: అది కాదయ్యా, అతను నాకు ఎందుకులే గాని ఇది కుదరదయ్యా.
3: సార్ సార్ అలా అనకండి సార్, ముందు 2,000 ఉంచండి సార్, పని అయిన తర్వాత ఇంకో 2,000 పట్టుకొచ్చిస్తాను సార్.
0: ఏమిటి 4,000? ఏ నా గురించి తెలిసే వచ్చావా?
3: చెప్పారయ్యా, కనీసం 15,000 అన్నా ఇవ్వాల్సి వస్తుందని.
0: మరి తెలిసే ఎందుకు అలా అడుగుతున్నావు?
3: సార్ నేనంత ఇచ్చుకోలేను సార్, అదీగాక నేను రోడ్డు వేయిస్తే ఎక్కడా వంక పెట్టేటట్టుగా ఉండదు సార్.
0: అవన్నీ ఎవరికి కావాలయ్యా? నాకు కావాల్సింది ఇచ్చావా లేదా, నీకు కావాల్సింది తీసుకున్నావా లేదా, అంతే
3: సార్. అంత ఇస్తే నాకు మిగిలేది ఏమి ఉండదు సార్, కూలీ కూడా గిట్టదండి. తక్కువ రకం సిమెంట్తో రోడ్డు వేయడం నా వల్ల కాదండి, కాదంతే సార్. సార్ అంత ఇస్తే నాకు మిగిలేది ఏమి ఉండదు సార్, కూలీ కూడా గిట్టదండి. తక్కువ రకం సిమెంట్తో రోడ్డు వేయడం నా వల్ల కాదంతే, కాదు సార్.
0: వేయలేకపోతే మానుకోవయ్యా, నిన్ను ఎవరు వేయమన్నారు?
3: ఏంటి సార్ అలా అంటారు? నా గురించి అడగండి, ఎవరైనా చెప్తారు నా పనిలో నాణ్యత ఎలా ఉంటుందో.
0: నాకు అవతల చాలా పనులున్నాయి, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే వెళ్ళు, అంతే.
3: అంతేనా సార్?
0: అంతే బాబు, దయచేసి నువ్వు వెళ్ళు నాయన, నాకు అవతల చాలా పనులున్నాయి.
3: అంతేనా సార్?
0: తమరు దయచేసి త్వరగా వెళితే మా పని నేను చేసుకుంటాను. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన, వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళు.
3: మంచికే రోజులు కావాలండి. వెళ్తాను సార్, వెళ్తాను.
2: ఏమిటండి మీరు మరీ ఇలా తయారవుతున్నారు?
0: ఎలా తయారవుతున్నానంటావు?
2: పిసినని తనమే అనుకుంటుంటే లంచాల కోసం కూడా ఇలా తయారవుతారు అనుకోలేదు.
0: లంచం అనుకో, చంపేస్తాను. జానకి, నేను చేసిన పనికి తగిన ప్రతిఫలమే.
2: ఏ పేరైతేనే అదే కదా.
0: ఇప్పుడు ఏమంటావు?
2: సంపాదించింది ఎలాగూ ఖర్చు పెట్టడం లేదు.

0: అంత సంపాదించారు, ఇంకా ఈ లంచాలు గొడవ ఎందుకండి? అతను ఏదో చక్కగా రోడ్డు వేయిస్తానంటున్నాడు కదా, అతనికే కాంట్రాక్ట్ ఇవ్వచ్చు కదా, సంపాదించిందంతా కట్టుకుపోలేం కదా.
1: ఓహో పిచ్చిదానా, ఇప్పుడు సంపాదించకపోతే మన అబ్బాయికి రేపే ఆవిడిస్తాడే.
0: ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, వాడు ఏదో ఒక ఉద్యోగం చేసి సంపాదించుకోలేడా? వాడి కోసం మీరు ఇన్ని పాపాలు చేయాలా? వెధవ డబ్బు కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటారా?
1: ఏమిటి నోరు తెగలేస్తోంది.
0: లేకపోతే ఏమిటండి, మొన్నటికి మొన్న ఆ రిటైర్ ఆయన వస్తే ఎన్నిసార్లు తిప్పుకున్నారు, తిప్పుకోవడమే కాకుండా లంచం ఇస్తే కానీ ఆయన ఫైల్ మీద సంతకం పెట్టలేదు. వాళ్ళు పెట్టే శాపనార్థాలకి మనం ఏమైపోతామో అనిపిస్తుందండి. మనకి ఏమైనా బాధ లేదు, మన పిల్లలకి తగలకుండా ఉంటే చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించని రోజంటూ లేదంటే మీరు నమ్ముతారా?
1: ఏడిచారు జానకి, శాపాలు పెడితే భస్మం అయ్యే రోజులు కావేవి, నువ్వు పట్టుకుంటే వదలవు గాని నోరు మూసుకుని ఇంట్లోకి నడు, నేను కాసేపు నిద్రపోతాను. ఆదివారం పూట కూడా నీ గోళ తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళవే వెళ్ళు, వెళ్ళవే తల్లి వెళ్ళు.
0: సరేలేండి, అంతా మీ ఇష్టమే, కానివ్వండి, ఈ పాపాలని చూడలేకుండా ఉన్నాను, దేవుడు నన్ను తీసుకువెళ్లకుండా ఉన్నాడు, మనం చేసే పాపాలని దేవుడు చూస్తూనే ఉంటాడండి, మనం చనిపోతే నరకానికే పోతాం.
1: ఏమిటి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? బాబ్బా నన్ను విసిగించగా వెళ్ళవే, నీ నసతో చస్తున్నాను, నువ్వెక్కడ దొరికావే నాకు. సరే నేను వెళ్ళి పడుకుంటున్నాను, సాయంత్రం 5 గంటల దాకా నన్ను లేపకు. నీ వాగుడితో నా బుర్ర హీట్ ఎక్కిపోయిందే. కృష్ణ రామ మాధవ.
0: సరేలేండి, మీరు ఎప్పుడు నా మాట విన్నారు కనుక.

0: లేవయ్యా ఆనందరావు.
1: ఎవరయ్యా మీరు? నిద్రపోనివ్వకుండా కాల్ చేస్తున్నారు.
2: మేమా యమభటులం?
1: ఏమిటి యమభటులా? బాగానే ఉంది కాని వేషం, డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారేమిటి? దసరా మామూలు కావాలంటే బయట ఉండి అడుక్కోవాలి, అంతేగాని ఇలా ఇంట్లోకి ఇలా రావడమేనా?
0: ఇదిగో ఆనందరావు, మేము వేషగాళ్ళం కాదురా, నిజమైన యమదూతలం రా. నువ్వు హార్ట్ అటాక్తో నిద్రపోతేనే పోయావు, నిన్ను యమలోకానికి తీసుకెళ్ళడానికే వచ్చాం.
1: హార్ట్ అటాక్తో చనిపోయానా? మీకేమైనా పిచ్చెక్కిందా? ఏమేవ్ జానకి, జానకి, ఇదొక పిచ్చిమొద్దు, ఎన్నిసార్లు పిలిచినా పలకదు. ఓహో ఇక్కడ ఉందా, దీనికి ఎప్పుడు పూజలు పిచ్చే. ఇదిగో జానకి, పగటి వేషగాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఏమిటి పలకదు జానకి?
2: నువ్వు ఎంత పిలిచినా ఆమె పలకదు, నీ ఆత్మని ఆమె చూడలేదు.
1: ఏమిటి ఆత్మ అంటే? నేను నిజంగానే చనిపోయానా జానకి? జానకి, జానకి.
0: ఆనందరావు వృద్ధాశ్రమ, నువ్వు చనిపోయావు, మమ్మల్ని విసిగించక యమలోకానికి పోదాం పద.
1: నేను చనిపోవడం ఏమిటి? నేను బోల్డ్ అంత సంపాదించాను, ఇంతవరకు నాకంటూ నేనేమీ ఖర్చు చేసుకోలేదు, సుఖపడను లేదు, నేను ఇప్పుడే రాను.
2: మూర్ఖ మానవ, నీకు లక్షలున్నా కోట్లు ఉన్నా నీవు చావక మానవ. మీ మానవులందరూ ఇంతే, ఏదో సాధిద్దామని అందరినీ వేధించి అవినీతికి పాల్పడి విపరీతంగా సంపాదిస్తారు, చివరికి ఎవరికి చెప్పకుండా పాడేకేస్తారు. మీ మానవులకు ఎన్నటికీ బుద్ధి రాదు కదా.
1: నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను ఇప్పుడే రాను, మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అయ్యా బాబు.
0: నీకెలా చెబితే అర్థం కాదు, ఇదిగో ఈ గదతో నీ తలపై ఒకటిస్తే నువ్వే వస్తావు.
1: అబ్బా చచ్చానరా దేవుడా. ఏమిటి నేను ఎక్కడున్నాను? ఈ లోకం ఇంత భయంకరంగా ఉందేమిటి?
2: ఇది యమలోకం, పాపులు చేరే స్థలం, ఇలానే ఉంటుంది. వారిని హింసించడం వలన వారి దేహం నుండి కారే రక్తంతో యమలోకం అంతా రక్తసిక్తమై భయంకరమైన దుర్గంధ వాసనలు వెదజల్లుతున్నాయి.
1: చూస్తుంటేనే భయం వేస్తోంది. ఏమిటి అతన్ని అలా రాతి నేల మీద నెత్తిన నిప్పులతో నడిపిస్తున్నారు, ఏం చేశాడు ఏమిటి?
2: అదియా, అది కాలసూత్ర నరకం అంటారు.
1: అంటే?
2: అంటే తల్లిదండ్రులను బాధించిన వారికి, వారికి ద్రోహం తలపెట్టిన వారికి విధించేసి

0: అతడు వారి తల్లిదండ్రులను పట్టించుకోక వారిని బాధించాడు. అందుకే వాడికి ఆ శిక్ష పడింది.
1: మరి ఆయన్నేమిటి అలా మండుతున్న కడ్డీలతో పొడుస్తూ పట్లకారులతో చర్మం పీకుతున్నారు? ఇంత భయంకరమైన శిక్ష?
0: దానిని సందర్శన నరకం అంటారు.
1: అంటే ఏమిటయ్యా?
2: అంటే ఇతరుల బంగారం ధనం దోచుకునే వారికి ఆ శిక్ష విధిస్తారయ్యా.
1: అయ్యయ్యయ్యో, అతన్నేమిటి ఆ కుక్కలన్నీ అలా పీకుతింటున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు?
0: అది కూడా ఒక శిక్షయే మానవా?
1: శిక్ష?
2: అవును, దానినే సారమే యోచనం అనే శిక్ష.
1: అదంటే ఏమిటి బాబు?
0: ఇతరుల ఇళ్ళు తగులబెట్టుట, దోపిడీలు, దొంగతనాలు చేసేవారికి అలాంటి శిక్షలు విధిస్తారు.
1: వామ్ము, ఇవేం శిక్షలయ్యా బాబు?
2: ఇంకా ఉన్నాయి చూద్దూ గాని పద.
1: ఇక్కడ గుడ్డివాళ్ళు కూడా ఉంటారా?
0: కాదు, అతనికి విధించిన పరావర్తన అనే శిక్ష వలన అలా గుడ్డివాడిగా ఉన్నాడు.
1: అంటే ఏం తప్పు చేశాడు?
2: ఆనందరావు, అతిథులను ఆదరించకుండా వారిని భయపెట్టి వారిని హింసించిన దానికి పడే శిక్ష అది.
1: మరి కళ్ళెలా పోయాయి.
0: ఈ శిక్ష పడ్డవారిని కాకులతో కనుగ్రుడ్లు పొడిపిస్తారు, అలా అతనికి కళ్ళు పోయాయి.
1: బాబోయ్, అదేమిటి అతడి చర్మాన్ని అలా సూదులతో కుడుతున్నారు?
0: అదియే సూచిముఖి అనే నరకం.
1: అంటే ఏంటి బాబు?
0: అంటే నీలాంటి ధనమధాంతులు మిగతా వారిని చిన్న చూపుతో చూసిన వారికి ఈ శిక్ష విధిస్తారు. త్రాళ్లతో వేళ్లాడదీసి సూదులతో బొంతను కుట్టినట్టుగా కొడతారు.
1: అయ్యా బాబోయ్, ఇంత భయంకరమైన శిక్షలా?
2: ఇన్ని రకాల శిక్షలు విధించినా పాపుల సంఖ్య పెరుగుతూనే ఉంది, వారి పాపాలు పెరుగుతూనే ఉన్నాయి. మేము వేసే శిక్షలకు మానవులు అలవాటు పడిపోతున్నారు.
1: ఏమిటి?
0: అందుకే మా యమధర్మరాజు గారు క్రొత్త రకాలైన శిక్షలు కనిపెట్టడానికి ఒక కమిటీని కూడా వేశారు. త్వరలోనే మేము అమలు చేయబోయే శిక్షలు తెలుస్తాయి.
1: ఏమిటి? ఇంకా కొత్త రకాలైన శిక్షలా?
0: అవును, మాకు కూడా ఈ శిక్షలు అమలు చేసి విసుగు పుడుతోంది. త్వరలో ఆ శిక్షలు తెలిస్తే మీ బ్యాచ్లు వాళ్ళందరికీ అవే శిక్షలు విధిస్తాం. ఆ శిక్షలు ఇంతకన్నా భయంకరంగా ఉంటాయి.
1: ఇన్ని రకాల శిక్షలు ఉంటాయని తెలిస్తే మేవెందుకు తప్పులు చేస్తామయ్యా?
2: పెద్దవాళ్ళు ఎంత చెప్పినా మీరు వింటున్నారా? తల్లిదండ్రులు, గురువులు చెప్పినవి పాటిస్తున్నారా? అలా చేస్తే ఇలాంటి శిక్షలు ఎందుకు పడతాయి? హాయిగా స్వర్గానికే వెళ్ళేవాళ్ళు కదా.
1: అది కరెక్టే, నేను ఎవ్వరి మాట వినలేదు. ఆఖరికి నా భార్య చెబుతూనే ఉంది, ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అవును, ఇంతకీ నాకు ఎలాంటి శిక్ష విధిస్తున్నారు?
0: నీ పాపాలు చాలా ఉన్నాయి, వాటికి కొన్ని శిక్షలు మాత్రమే మాకు తెలుసు. ఇందులో రెండు మూడు శిక్షలు కలిపి ఒకేసారి విధించేవి కూడా ఉన్నాయి.
1: బాబు, అలాంటి శిక్షలు నేను భరించలేను. దయచేసి నన్ను వదిలిపెట్టండి అయ్యా, వదిలిపెట్టండి బాబు. బాబు వదిలిపెట్టండి.
0: నిన్ను సమస్య లేదు, పిసినారితరంతో భార్యను, తోటివారిని వేధించడమే కాక లంచకుండిలా మారి సమాజాన్ని జలగలా పట్టి పీడించావు. లంచం లంచం అంటూ అందరి దగ్గర తీసుకున్నావు. నువ్వేమన్నా సుఖపడ్డావా అంటే అదీ లేదు, పుట్టుకున్న హార్ట్ అటాక్తో చనిపోయావు. అదియే సూచిముఖి అనే నరకం. కాబట్టి నీకు మొదట ఆ జలగల శిక్షే విధించబోతున్నావు.
1: జలగల శిక్ష?
2: జలగల శిక్ష అంటే ఏంటో తెలుసా? నీ బట్టలన్నీ విప్పదీసి వేడివేడి బండలపై పడుకోబెట్టి నీపైకి జలగల్ని వదులుతాం. నువ్వు లంచంతో అందరినీ ఎలా పీక్కుతున్నావో అవి కూడా నీ రక్తాన్ని కడుపారా త్రాగుతాయి.
1: ఏమిటి జలగలనా? అమ్మో, అవంటేనే నాకు భయం. బాబు నన్ను వదిలేండి అయ్యా, మీకు దండం పెడతాను.
0: వదిలే ప్రసక్తి లేదు, ఇది మొదటి శిక్షే. నీకు మొత్తం 8 శిక్షలు ఖరారయ్యాయి, అవన్నీ అనుభవించాల్సిందే.
1: ఏమిటి 8 శిక్షలా? నా వల్ల కాదు బాబు, నన్ను వదలండి అయ్యా, వదలండి అయ్యా, బాబోయ్ వదలండి అయ్యా, నీకు దండం పెడతాము.
2: ఆహా, ఎంత కాలానికి ఒక పుణ్యాత్మురాల్ని చూస్తున్నాం.
1: ఎవరు, ఎవరావిడ? ఆమెను అంత అందమైన లోకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు?

0: ఆమె పేరు జానకి. ఆమెను స్వర్గానికి తీసుకువెళ్తున్నారు.
1: స్వర్గానికా?
0: అవును, ఆమె మహా ఇల్లాలు. పుట్టిన దగ్గర నుంచి తనకి చేతనైనంతలో అందరికీ సహాయం చేసేది. నిత్యం దైవభక్తితో పరమాత్ముడిని చేరుకోబోతోంది.
1: ఎవరబ్బా నా జానకిలా ఉందే?
0: అవును, ఆమె నీ భార్యే.
1: నా భార్య బ్రతికే ఉందిగా?
0: అవును, నీవు చనిపోయేవని తెలియగాని ఆమె గుండె కూడా ఆగిపోయింది. మహా ఇల్లాలు అందుకే ఆమె కోసం స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. స్వర్గానికి వెళుతోంది.
1: జానకి, జానకి, నన్ను విడిచి వెళ్ళకే. నేను ఇక్కడ ఉండలేనే, నన్ను కూడా తీసుకెళ్ళు జానకి. బా జానకి, జానకి, నన్ను కూడా తీసుకెళ్ళు జానకి, జానకి.
2: ఏమండి, ఏమండి, ఏమిటండి అలా అరుస్తున్నారు? పీడకలగాని వచ్చిందా ఏమిటి?
1: నేను చావలేదా? ఏటి, బ్రతికే ఉన్నానా?
2: ఏమిటండి ఆ పాడు మాటలు? మీరు నిక్షేపంలో ఉంటేను ఇంకెప్పుడు అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను.
1: జానకి, ఇప్పటిదాకా నేను కలగన్నానా? నిజం కాదా? అమ్మయ్యా, బ్రతికిపోయాను.
2: ఏమిటండి, ఏమైంది?
1: కలొచ్చిందిలే జానకి, నేను చాలా తప్పులు చేశాను, ఇక నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను.
2: నిజమా అండి?
1: అవును జానకి, దేవుడు నా కళ్ళు తెరిపించాడు, నాకు అవకాశాన్ని కూడా కల్పించాడు. ఇక నుండి మనం అన్నీ మంచి పనులే చేద్దాం. మిమ్మల్ని ఎవ్వరిని బాధ పెట్టను, నేను మిమ్మల్ని ఎవ్వరిని బాధ పెట్టను, లంచాలు తీసుకోను, నాకు చేతైనంతలో అందరికీ సహాయం చేస్తాను.
2: నిజమా అండి? ఇదంతా నిజమా?
1: నిజమే జానకి, నిజమే. నా తప్పులు నాకు తెలిసి వచ్చాయి.
2: మీరు మారితే అంతకన్నా కావాల్సింది ఏముందండి? చెప్పండి, మరి నా 100 కొబ్బరికాయలు?
1: ఓసి పిచ్చి మూద్ద, 100 కాకపోతే 1000 కొట్టు, దేవుడి కంటే ఎక్కువ.
2: ఏమండి?
1: అవును జానకి, ఇక నుండి నాలో నువ్వు మారిన మనిషిని చూస్తావు, సరేనా?
2: నేను కోరుకునేది అదేనండి, అదే.
3: మారిన మనిషి నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, ఇందులో ఆనందరావు, శ్రీ దండిపొట్ల బాలనాగేశ్వర శర్మ, జానకి శ్రీమతి టి లక్ష్మి, కూరగాయలబ్బాయి శ్రీ కె మల్లికార్జున యాదవ్, వెంకన్న శ్రీ పెదపాటి రామకృష్ణ, యమదూతలు శ్రీ చిల్లర వెంకట చలపతిరావు, శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత

0: విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
2: నినదిద్దాం.

భరణం రాగంలో చతురస్ర జాతి త్రిపుట తాళం, పల్లవి, ఎత్తుగడ రెండు అక్షరాలు వదిలి సమం నుండి ప్రారంభమవుతుంది.

0: ఇంతవరకు రాగం తానం పల్లవి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గారిచే గాత్ర కచేరీ కార్యక్రమం విన్నారు. వయలిన్ సహకారం ఎం సూర్యదీప్తి, మృదంగ సహకారం డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం ఆ పాత మధురాలు, పాత సినిమా పాటలు. ముందుగా వినబోయే పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాసరి నారాయణరావు సాహిత్యం విందాం. సంగీతం చక్రవర్తి.

శ్రుతులు ఆపాత మధురాలులో ఇప్పుడు విందాం కన్య వయస్సు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాశరథి సాహిత్యాన్ని విందాం. సంగీతం సత్యం.

శ్రోతలు, ఆ పాత మధురాలులో పాత సినిమా పాటలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట త్రిశూలం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన ఆత్రేయ సాహిత్యాన్ని విందాం. సంగీతం సమకూర్చారు కెవి మహదేవన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రారంభమయ్యే మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.